FM 90.4. శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి మా ప్రసారాల వివరాలు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు నీరాజనం, 7 గంటల నుండి 7:30 వరకు రైతు నేస్తాం, 7:30 నుండి 8 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 8 గంటల నుండి 8:30 వరకు చిత్రలహరి, 8:30 నుండి 9 గంటల వరకు విజేతలు, 9 గంటల నుండి 10 గంటల వరకు గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1:15 వరకు కథానిక, 1:15 నుండి 1:30 వరకు టైమ్ లైన్, 1:30 నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3:30 వరకు మహిళ, 3:30 నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4:30 వరకు రైతు నేస్తాం, 4:30 నుండి 5 గంటల వరకు అది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైం పాస్, 6 గంటల నుండి 6:30 వరకు కెరియర్ చాయిస్, 6:30 నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7 గంటల నుండి 8 గంటల వరకు టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.

ఆయన ఆవిడ వంక చూసి అనకూడని రీతిలోనే ఆవిడ్ని వర్ణించాడు. కానీ ఆవిడేమనుకుందంటే మనసులో కామం ఉండే అవకాశం లేదుగా సన్యాసి, కాబట్టి సన్యాసి ఒక రూపాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు తప్ప అంతకన్నా ఆవిడ అనుమానించలేదు. ఎందుకంటే అనుమానించవలసిన రూపంలో లేడు. నీది సన్ని నడుముంది, ఏదో కోటేరు లాంటి ముక్కుంది, నీ కళ్ళు అందంగా ఉన్నాయి అని ఆవిడ శరీరంలో ఉండేటటువంటి అంగాంగములను వర్ణించాడు. నేనంతకన్నా ఇంకో వేరే మాట చెప్పక్కర్లేదు, మీరు ప్రాజ్ఞులు గ్రహిస్తారు. ఆయన అయినా సీతమ్మ తల్లికి అనుమానం రాలేదు. ఎందుకు అనుమానం రాలేదు అంటే ఒక్కటే కారణం, కామ వికారమును పొందేటటువంటి మనసు కాదు ఆ మనసు. ఆ కాషాయం కట్టుకున్నాడంటే, అరే తల్లి ఇంత అందంగా ఉన్నావు ఎందుకమ్మా అడవిలో ఉన్నావు అంటున్నాడు అనుకుంది అంతే పాపం ఆ పిచ్చి తల్లి అని మీరు అనవలసి ఉంటుంది. నలుడి కదగా కదా నేను చూడమన్నాను, తప్ప సీతమ్మకి అన్నీ తెలిసండి అనకండి. సీతమ్మకి అన్నీ తెలిసండి అంటే రామాయణం అక్కడ మంగళం చెప్పేయాలి మీరు నేను. నలుడి కదగానే మీరు చదువుతూ ఉండాలి అంతే. కాబట్టి ఇప్పుడు ఆవిడ తన గురించి అంతా చెప్పింది. ఎంత చెప్పిందో తెలుసా అండి? మళ్ళీ నేను మీకు ఆ రామకథంతా బాలకాండ ఎంత వివరంగా శ్లోకాలన్నీ చెప్పానో అంత వివరంగానూ చెప్పింది ఆవిడ. కోసల దేశం దశరథ మహారాజు గారు లేక లేక పిల్లలు పుట్టడం, ఆయనకి ముగ్గురు భార్యలు, పెద్ద భార్య కౌశల్య, కౌశల్య కుమారుడు ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి, మూడవ భార్య కైకేయి, యవరాజ్య పట్టాభిషేకం రాముడికి చేద్దాం అనుకున్నారు, రాత్రికి రాత్రి కైకమ్మము రెండు వరాలు కోరుకుంది, ఆ వరాల్లో భరతుడికి రాజ్యం అడిగింది, రాముడిని అరణ్యవాసానికి వెళ్ళిపోమ్మంది, దశరథ మహారాజు గారు ఏడ్చారు స్పృహ తప్పిపోయారు. కానీ రామచంద్రమూర్తి పెద్ద కుమారుడు దశరథ మహారాజు గారిని ఎలా అయినా సత్యంలో నిలబెట్టడం కోసమని తనే బాధ్యత తీసుకుని 14 సంవత్సరములు దండకారణ్యంలో వనవాసం చేస్తానని వస్తాయని వెనక ఆయన తమ్ముడు లక్ష్మణుడు ఆయన భార్యనైన నేను అనుగమించి వచ్చాం, అందుకని మేము ఇక్కడ ఉన్నాం, 13 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక ఏడాది మేము తిరిగి వనవాసం చేసేసి వెళ్ళిపోతాం, నా భర్త ఇప్పుడే అరణ్యంలోకి వెళ్ళాడు, లక్ష్మణమూర్తి కూడా రాముడి కోసం వెళ్ళాడు, ఆక్రందన ఏర్పడిందని ఆవిడ చెప్పలేదు, వెళ్ళారు, వాళ్ళిద్దరూ తిరిగి వచ్చేస్తారు, వచ్చిన తర్వాత ఆయన వచ్చేటప్పుడు ఆయనతో పాటుగా దుంపలు తేనె మొదలైనవి పట్టుకొస్తాడు, వాటిని కూడా నీకు సమర్పిస్తాను, ఇంతకీ నువ్వు ఇంత దండకారణ్యంలో భిక్షకి ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు ఎవరు, నీ పూర్వాశ్రమంలో నీ పేరేమి అని ఇప్పుడు అడిగాను. ఆవిడ తన వైపు దాపరికం లేకుండా మాట్లాడి అడిగింది. అడిగితే ఆయన వెంటనే తన యొక్క నిజమైన రూపాన్ని ప్రకాశింపజేశాడు. రావణాసురినిగా ఎదురుగుండా నిలబడి, సోకర్ష కదండి రావణుడి దేవుడిని, ఇంకా ఎదర సుందరకాండలోనూ అక్కడ ఇంద్రుడు గాని, నేనంతటి వాణ్ణి ఇంతటి వాణ్ణి, కాంచనలంకాధీశుణ్ణి, నా దగ్గర 32 కోట్ల మంది రాక్షసులు నాకు ఊడిగం చేస్తుంటారు, మా అన్నగారు కుబేరుడు, కుబేరుడికి తోడబుట్టినటువంటి వాణ్ణి, విశ్వరసోబ్రహ్మ యొక్క కుమారుణ్ణి, ఆ కుబేరుణ్ణి నిగ్రహించి ఆయన యొక్క పుష్పక విమానాన్ని అపహరించి తీసుకొచ్చినటువంటి వాణ్ణి, నన్ను చూస్తే దేవతలు యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు భయపడతారు, నేను చతుర్ముఖ బ్రహ్మగారి కోసం 10,000 సంవత్సరములు తపస్సు చేసి శిరస్సును ఆహుతి చేస్తే ఆయన నాకు ఎవ్వరి చేత నిగ్రహింపబడకుండా వరమిచ్చాడు, కాబట్టి నేను ఆకాశంలో నిలబడి ఈ భూమిని పైకెత్తగలను, నేను తలుచుకుంటే ఈ లోకాలన్నిటినీ శాసించగలను, నన్ను చూసి పక్షులు ఎలా గడగడలాడిపోతున్నాయో, వనదేవతలు ఎలా పారిపోతున్నారో, గోదావరి గబగబా ప్రవహించకుండా నెమ్మదిగా ఎలా వీస్తోందో, సూర్యుడు మబ్బులు చాటికి ఎలా వెళ్ళాడో చూడు, నన్ను చూస్తే అందరూ అంత భయపడతారు, నేను అటువంటి రోషపరాక్రమములు కలిగినటువంటి వాణ్ణి, చేతకాని

వాడు, ఆడదాని మాటకి అడవికొచ్చిన వాడు, క్షీణ జీవితుడైనటువంటి వాడు, ధర్మము ధర్మము అని పట్టుకుని తిరిగేటటువంటి వాడు, క్రుద్ధుడైనటువంటి వాడు, యుక్తాయుక్త విచక్షణ లేనివాడు, నరుడు, అరణ్యములు పట్టి తిరుగుతున్నవాడు, ఆ రాముడితో నీకేం పని, ఇంత అంతగత్తవి శాశ్వతంగా నా భార్యవిక, అమరసుఖాలు అనుభవిద్దువు కానీ నిన్ను లంకాపట్టణానికి తీసుకెడతాను, ఒక్కసారి లంకకొచ్చి నా భోగాలేమిటో రుచి చూసిన తరువాత ఇక రమ్మన్నా నువ్వు మళ్ళీ తిరిగిరావు, కాబట్టి నిన్ను లంకకి తీసుకెడతాను వచ్చేసేయన్నాడు. ఆయన దృష్టి ఎలా ఉంటుందంటే, ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళ యొక్క భౌతికమైన పరిస్థితిని అంచనా వేయగలడు తప్ప ఆంతరమైన తేజస్సులు లెక్కగట్టగలిగినటువంటి వాడు కాదు. తనది ఎంత లేకి మనసో అవతల వాళ్ళు కూడా అంత లేకిగా ఉంటారు అనుకుంటాడు. అలా అనుకుని మాట్లాడేవాడెవడో వాడే రావణుడు. మీరు ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి, అంత లేకిగా మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా అవతల వాళ్ళు చాలా చౌకబారుగా ఉంటారు అనుకుని మాట్లాడేస్తుంటారు. అలా నా దగ్గరికి చాలామంది వస్తుంటారు, వచ్చి మాట్లాడుతుంటారు. నేను పేర్లు ఎందుకు చెప్పాలి, బలానా వాళ్ళని మా ఊరు ఉపన్యాసాలకి తీసుకెళ్లారండి అంటారు. నేను రెండు మూడు పర్యాయాలు వింటాను. విన్న తర్వాత, మీరు తీసుకెళ్లారా, మీరు వాళ్ళ దగ్గర విన్నారా అని అడుగుతున్నారు. తీసుకెళ్ళడం ఏంటి, అదే పశువా, అదే నీ అహంకారం, అంటే నీ సంస్థ తరపున తీసుకెళ్లానని క్రెడెన్షియల్గా చెప్తున్నావా? అటువంటి మహానుభావుడు మూడు రోజులు వచ్చి ప్రవచనం చేస్తే ఆయన దగ్గర విని మా జీవితాన్ని దిద్దుకునే భాగ్యం మేము మూడు మాటలు పొంది ఉన్నామండం నీ సంస్కారమా? నేను వారిని తీసుకెళ్ళాను, వీరిని తీసుకెళ్ళానంటే ఏంటి? తీసుకెళ్ళానంటే నీ ఆభిజాత్యం, నీ అహంకారం. వాళ్ళు అనుగ్రహించి వచ్చారండి. వచ్చి వారు మా చేత సేవలు పొంది సంతోషాన్ని పొంది వేరొక పర్యాయం కూడా మీ దగ్గరికి తప్పకుండా వస్తామని చెప్పి వెళ్ళారు. దానికి మేము ఎంతో సంతోషించాం. కాబట్టి మీరు కూడా తప్పకుండా రావాలి అని అడిగిన వాడి దగ్గరికి రేపే వస్తున్నానని నువ్వు వెళ్ళాలి తప్ప నువ్వు తీసుకెళ్ళడం ఏమిటి? నేను తీసుకెళ్ళానండి, మీ ఉపన్యాసానికి రాలేదు ఏమనుకోకండి, నువ్వు రాలేకపోతే నాకేమిటి? మా అమ్మాయి పెళ్ళా, ఇదేమన్నా నువ్వు వస్తే నీకు అదృష్టం, నువ్వు రాకపోతే నాకు అదృష్టం తప్ప నాకెందుకు బాధ మధ్యలో. అంటే లోపల ఆభిజాత్యం పోకపోవడం, పోకపోతే ఏమవుతుందంటే మాటలో లీకితనం ఉంటుంది. ఆ లీకితనం ఎప్పుడు పోతుందంటే మనసుకి సంస్కారం వస్తే పోతుంది. ఆ సంస్కారం ఏర్పాటు చేసుకోవాలి. ఈ సంస్కారం రాకపోతే అలాగే ఉంటాయి మాటలన్నీ. కాబట్టి రావణుడి మాటలు అక్కడ అవే ఉండి, అందుకే రావణ కాస్తం రగులుతోందంటారు. ఎక్కడో తెలుసా అండి, ఇదిగో ఇలాంటి మాటలే, అర్థం పర్థం లేకుండా అసందర్భంగా మాట్లాడే మాటలు ఉంటాయి. ఆ మాటలన్నిటిలోనూ రావణుడు బతికే ఉంటాడు. సీతమ్మ తల్లి మాట్లాడింది, ఒక పెద్ద దండకమే జరిగింది ఆవిడ. ఆవిడంది, సర్వలక్షణ సంపన్నం న్యగ్రోధ పరిమండలం సత్యసంధం మహాభాగం అహం రామమనువ్రత. ఏమిట్రా పిచ్చాడను మాట్లాడేది, సర్వలక్షణ సంపన్నం. రాముడంటే సర్వలక్షణ శోభితుడు, మహానుభావుడు. లక్షణం అనేది పుట్టుకతో ఉండాలి, సంస్కారం అనేటటువంటిది పెద్దల యొక్క శుశ్రూష చేసి రావలసిందే తప్ప అజ్ఞానం అవివేకం అహంకారం తొలగించుకోకపోతే ఉండిపోయేవి. నీలో అవి కనబడుతున్నాయి. పెద్దల యొక్క మాటలు విని శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగి సర్వలక్షణ శోభితుడుగా నా భర్త ప్రకాశించినటువంటి వాడు. న్యగ్రోధ పరిమండలం, ఒక చెట్టు ఎలా నీడనిస్తుందో అలా నా భర్త అందరికీ నీడనివ్వగలిగినటువంటి వాడు. ఒక చెట్టు నీడ కోసం మీరు వెళ్ళినప్పుడు మీ వ్యక్తిగతమైన విషయాలు అడిగి చెట్టు నీడనివ్వదు, చెట్టును ఆశ్రయిస్తే చాలా నీడనిచ్చేస్తుంది. ఇదే కిష్కింధకాండలో తారంటుంది, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆత్మానం సంశ్రయశ్చై వయసిశ్చైకభాజనం అంటుంది. అటువంటి వాడు రాముడంటే సర్వలక్షణ సంపన్నుడు, సత్యసంధం, ఎన్నడూ అబద్ధం అంటు నీ బతుకో తెలిసిపోతూనే ఉంది. అసలు వస్తూనే సన్యాసి వేషం కట్టొచ్చావు, ఇంత అసత్యమైనటువంటి రూపం ఉన్నవాడు నువ్వు. సత్యసంధం మహాభాగం అహం రామమనువ్రత, నేను రామచంద్రమూర్తిని అనువర్తించేటటువంటి దాన్ని. మహాబాహుం మహోరస్కం సింహ విక్రాంతగామినం నృసింహం సింహ సంకాశం అహం రామమనువ్రత. ఆవిడికి నేను రాముణ్ణి అనుగమిస్తానని చెప్పుకోవడంలో ఎంత సంతోషం ఉందో చూడండి. నేను ఫలానా గురువుగారి శిష్యుండండి అని చెప్పుకునేటప్పుడు ఆ గురువుగారి గురించి చెప్పుకునే అలాంటి గురువుగారు, నేను ఆయన శిష్యుడిని, అలాంటి గురువుగారు ఆయన శిష్యుడిని అని చెప్పుకోవడం ఎలా ఉంటుందో. మా నాన్నగారు అటువంటి వారు, వారికి నేను కొడుకుని. మా నాన్నగారు మహానుభావుడు, ఎన్నడూ దాచుకోవడం చేతకాని వాడు. ఎంతమందికి అన్నం పెట్టారో మా నాన్నగారు, అటువంటి వాడికి కొడుకుని. మా నాన్నగారు ఇప్పుడు బ్యాంకులో SB అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు,
తను తినగా మిగిలిన డబ్బు ఉంటే 10 మందికి స్కూల్ ఫీజులు కట్టి చదివించారు. అందుకే మా నాన్నగారి ఫోటోలు ఎంతమంది ఇళ్లలో ఇప్పటికీ ఉంటాయో, అటువంటి నాన్నగారికి కొడుకుని నేను అని చెప్పుకున్నవాడిలో ఆయనకి చెందినవాడినని చెప్పుకున్నప్పుడు లోపల పట్టక సంతోషం వాక్కులుగా ఎలా ప్రవహిస్తుందో, రాముడి గురించి స్తోత్రం చేయడంలో

సీతమ్మ అలా పులకించిపోతుంది. ఇది తెలిసి ఉంటే వాడికి ఆవిడ కాళ్ళ మీద పడి నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. ఇంత గొప్ప భార్యాభర్తలు వాళ్ళ మధ్యలోకి నేను ప్రవేశించడమా అని, అది లేకపోవడమే రాక్షసత్వం. అటువంటి భర్తని అనుగమిస్తున్న ఆడదాని దగ్గర భర్తృనింద చేసి ఆవిడ మనసు ఖేద పెట్టడమే రాక్షసత్వం. కాబట్టి పూర్ణచంద్రాననం రామం రజవత్సం జితేంద్రియం పృథుకీర్తి మహాత్మానం అహం రామమనువ్రత. రామచంద్రమూర్తి యొక్క ముఖమండలం పూర్ణచంద్రబింబంలా ఉంటుంది. ఆయన రజవత్సం జితేంద్రియం ఇంద్రియములను గెలిచినటువంటి వాడు, గొప్ప రాజకుమారుడు. ఆయన ఆత్మతత్వమును పూర్ణముగా ఎరిగినటువంటి వాడు. అటువంటి రామచంద్రమూర్తిని నిరంతరము అనువర్తించేదాన్ని నేను. మందరం పర్వతశ్రేష్టం పాణినాం పాణినా హర్తుమిచ్చసి కాలకూట విషం పీత్వా స్వస్తిమాన్ గంతుమిచ్చసి. ఎవడైనా మందర పర్వతం యొక్క శిఖరాల్ని తన అరిచేత్తో పిండి చేద్దాం అనుకుంటాడా? కుదురుతుందా? కాలకూట విషాన్ని తాగి తాను బతికుందామని ఎవడైనా అనుకుంటాడా? అక్షి సూచ్యా ప్రమృజసి జిహ్వాయా లేక్షిచచ్చురం. ఎవడైనా కంట్లో చిన్న నలక పడితే ఆ కన్ను శుభ్రం చేసుకోవడానికి సూది తీసుకుని కన్ను శుభ్రం చేసుకుంటాడా? లేకపోతే ఎవడైనా పదునుగా ఉన్నటువంటి కత్తిని శుభ్రం చేయవలసి వస్తే తన నాలుకతో నాకి శుభ్రం చేస్తాడా? రాఘవస్య ప్రియాం భార్యాం యోధిగంతు తమిచ్చసి. అలా రామచంద్రమూర్తిని అనువర్తించేటటువంటి నన్ను రాముని నుంచి అపహరించాలని నువ్వు అనుకోవడం అంత ప్రమాదకరమైనటువంటి పని రావణ. అవజస్య శిలాం కంఠే సముద్రం తత్తునిచ్చసి. ఎవడైనా కంఠంలో ఒక పెద్ద బండ కట్టుకుని సముద్రంలో దూకి సముద్రాన్ని ఈది అవతల కొట్టుకు వెళ్ళగలను అనుకుంటాడా? అలా అనుకోవడం ఎంత హాస్యాస్పదమైన విషయమో. సూర్యచంద్రమసౌ చౌభౌ పాణిభ్యాం భర్తుమిచ్చసి. ఎవడైనా సూర్యచంద్రులు ఇద్దరినీ తన చేత్తో ఓసారి తడిమి వాళ్ళని చేత్తో పట్టుకోగలను అని అనుకుంటాడా? అలా అనుకోవడం ఎంత అర్థం లేనటువంటి ఆలోచనో. అగ్నిం ప్రజ్వలితం దృష్ట్వా వస్త్రేణ హర్తుమిచ్చసి. రగులుకుంటున్నటువంటి అగ్నిహోత్రాన్ని, ఆ అగ్ని శిఖల్ని ఓ బట్టలో మూట కట్టి పట్టికెడదామని ఎవడైనా అనుకోగలడా? అది సాధ్యమవుతుందా? అలా రాముణ్ణి అనువర్తించేటటువంటి నన్ను తీసుకెడదామనుకోవడం కూడా అంతే అర్థం లేనటువంటి విషయం. నన్ను తీసుకెళ్లడం నీకు సాధ్యమయ్యే విషయం కాదు. అయోముఖానాం శూలానాం అగ్రే చరితుమిచ్చసి. ఎవడైనా పదునైనటువంటి ఇనప శూలం మీద నడుద్దామని అనుకుంటాడా? అందులోకి దిగబడిపోడా? అది ఎటువంటి ఆలోచనో. నన్ను అపహరించాలన్న ఆలోచన కూడా అటువంటిది. అయినా సింహానికి నక్కకి, సముద్రానికి పిల్లకాల్వకి, బియ్యపు కడుగు నీటికి అమృతానికి, బంగారానికి సీసానికి, మంచి గంధానికి బురద నీటికి, ఏనుగుకి పిల్లికి, గరుత్మంతునికి కాకికి, నెమలికి నీటికాకి, హంసకి గ్రద్దకి ఎంత వ్యత్యాసం ఉందో రావణ, నీకు నా భర్త అయిన రామచంద్రమూర్తికి అంత వ్యత్యాసం ఉంది. నువ్వు రామచంద్రమూర్తి ఇల్లాలినైన నన్ను అపహరించి తీసుకెడతానంటావేంటి? ఒక్కనాటికి నేను నీ యందు మనసు పెట్టేటటువంటి దానను కాదు, నేను సర్వకాలముల యందు రామచంద్రమూర్తిని అనువర్తించేదానని గుర్తెరుగు అంటే, ఆయన అన్నాడు, త్రిశులోకేషు విఖ్యాతం యది భర్తారమిచ్చసి మామాశ్రయవరారోహే తవాహం సదృశపతి. నీకు తెలియట్లేదు సీత, నేను మూడు లోకములు గెలిచినటువంటి వాణ్ణి. నాకు భార్య కావడం నీ అదృష్టం. నువ్వు నన్ను భార్యగా పొందాలి, నేనే నీకు తగినటువంటి భర్తని. ఇంతకాలం తెలియక ఆయన పక్కన భార్యగా ఉండిపోయావు. అసలు నీకు తగిన భర్తని నేను, నాకు తగిన భార్యవి నువ్వు. కాబట్టి నువ్వు నాతో లంకకొచ్చి నాతో ఉండిపో. ఇంతకన్నా అసలు దారుణమైన మాట ఏదో రామాయణం చెప్పాలి కాబట్టి కొన్ని శ్లోకాలు చెప్పక తప్పడం కానండి. అసలు ఇంకా ఇంతకన్నా మా ఆవిడ అంత బాధపడి నేను ఇంత పతివ్రతని అని చెప్పుకున్నటువంటి తల్లితో ఇలా మాట్లాడడం కన్నా ఘోరమైన నేరం లోకంలో ఇంకోటి ఏమిటింటుందండి? కాబట్టి ఆయన అంటాడు, ఎప్పుడు శ్రీరామాయణంలో మీరు ఇది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. త్యజ్యతాం మానుషోభావో మయి భావ ప్రణీయతాం రాజ్యాచ్యుతం అసిద్ధార్థం రామం పరిమితాయుషం. రాముడు నరుడు ఎప్పుడు చూసినా జనకుడంతటి వాడు తొక తిర్మానుషాణంచ ధనుషాస్య ప్రపూరణే అంటాడు. నరుడు రాముడు ఎక్కువ పెడతాడా అంటాడు రావణుడు. నరుడు రాముడు ఏం చేస్తాడంటాడు, నిజానికి మనుష్య జాతి అంతా రామచంద్రమూర్తికి రుణపడిపోయింది. అంతగా మనుష్యుడు నీచంగా భావించబడితే దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండి మనుష్యుడంటే ఎంత గొప్పవాడో

నిరూపించి చూపిస్తానని, మానవ జన్మకి అంత గొప్పతనం ఉంది అని నిరూపించిన మహనీయమూర్తి రామచంద్రమూర్తి. అందుకే మనిషిగా పుట్టినవాడు రామనామం చెప్పకపోతే, రామనామం రాయకపోతే, రాముణ్ణి స్తోత్రం చెయ్యకపోతే, రాముడికి పూజ చెయ్యకపోతే వాడు కృతజ్ఞుడైపోయినట్టు లెక్క. లక్ష్మణుడు అంటే అడికి కిష్కిందకాండలో బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తదా నిష్కృతి విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి. ఎవరికైనా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ కృతజ్ఞుడికి మాత్రం లోకంలో ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి రామనామం చెప్పాలి, రామ పూజ చెయ్యాలి, రామస్తోత్రం తప్పకుండా చెయ్యాలి. కాబట్టి ఆ మనుష్యుడైనటువంటి రాముణ్ణి విడిచిపెట్టేసి అని రావణుడు అంటున్నాడు, విడిచిపెట్టి నన్ను చేరు. అతను పరిమితమైనటువంటి ఆయుర్దాయం ఉన్నవాడు, ఈ అరణ్యంలో తిరుగుతున్నవాడు, నేను మూడు లోకములు జయించినటువంటి వాణ్ణి కాబట్టి ఎంతకాలం రాముడు ఉంటాడు అనుకుంటున్నావు ఇక్కడ అరణ్యంలో? ఒక ఆడదాని మాటకి అంతఃపురాన్ని రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్ళిపోయినటువంటి రాముడు ఒక రాముడా? అతను క్రుద్ధుడు, యుక్తాయుక్త విచక్షణ లేనివాడు, కాబట్టి విడిచిపెట్టేసాయి. ఇవాళ సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఇంతకాలం నుంచి భర్తను అనువర్తించి ఉన్నటువంటి ఒక మహాపతివ్రతతో ఆయన మాట్లాడుతున్న మాటలు. నేను మీతో తరచు మనవి చేస్తున్నాను, మాట యొక్క గొప్పతనాన్ని గుర్తుపెట్టుకోండి అని. ఇంత తపశ్శక్తి ఉన్న రావణుడు మరణించడానికి సిద్ధమైనటువంటి పండులా ఉన్నాడు అంటారు సుందరకాండ చివర హనుమ. దేనివల్ల సిద్ధమయ్యాడు అలాగా? తన మాటలతో తన పాపాన్ని తాను రోజు మూటగట్టుకున్నాడు. సీతమ్మ తల్లిని ఏ రోజు చూసి సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడడం వల్ల ఒంటికి గాయం చేసినా కలిగేటటువంటి దుఃఖం కన్నా ఎక్కువ దుఃఖాన్ని సీతమ్మ తల్లి పొంది పరితపించి కంటి వెంట బాష్పధారులు కారుతూ ఎప్పుడు చెక్కిళ్ల మీద చారికలు కట్టి కట్టిన బట్ట విప్పకుండా కట్టిన బట్టతోటే పెట్టుకున్న నగలతోటే ఆ చెట్టు కింద 10 నెలల పాటు లంకలో ఉండిపోయి ఏడ్చిందో, ఆ కంటి నుంచి జారినటువంటి బాష్ప బిందువులు లంకాపట్టణం యొక్క నేల మీద పడి వాటికి కారకుడైనటువంటి రావణుడు మరణించడానికి సిద్ధమైన రీతిలో తన మరణాన్ని తాను వండుకున్నాడు. మాటలతో వండుకున్నాడు తన మృత్యువుని. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. కాబట్టి ఆ వాక్కు ఎంత గొప్పదో. వేరొక మహానుభావుడు ఇలా ముట్టుకోకుండా తన వాక్కులతో ఇన్నాళ్ళు ఏడుస్తున్న తల్లిని సంతోషింపచేసి సంతోషించిన సీతమ్మ తల్లి ముఖాన్ని లంకాపట్టణంలో చూసినటువంటి మహాపురుషుడిగా ఖ్యాతికి ఆనాటి నుంచి ఈనాటి వరకు పూజింపబడుతున్నాడు స్వామి హనుమ. మాట వైభవం కదండి రామాయణం. రామాయణం వాగ్వైభవం. వాక్కు ఎంత గొప్పదో రామాయణం చెప్తుంది. మీ దగ్గర ఇంత గొప్ప మణి ఉందండి అని చెప్పారనుకోండి, అది మణి కాదు అనుకుని గాజు పూస అని మీరు కబోర్డ్లో పెట్టారు, దాని మీద ధూళి పడిపోయింది, దుమ్ము పడిపోయింది, మీరు పట్టించుకోలేదు. దాని యొక్క విలువ తెలిసిన్నటువంటి వాడు ఒకడు, అయ్యా మీ ఇంట్లో ఉన్నటువంటిది సాటిలేని మణి, అది మూడు లోకాల్లో లేదు, అటువంటి మణి మీ సొత్తు, మీరు దానికి యజమానని చెప్పాడు. ఇప్పుడు మీరు ఇంకా దాని కబోర్డ్లో ఉంచుతారా? అలా ఉంచితే రావణాసురుడు కబోర్డ్లోంచి తీసి వెంటనే ఇంత గొప్ప మణి అని దాచుకుని అక్కడే పడుకుంటారు. మీరు రాత్రి అలా పడుకుంటే దాని విలువ మీరు గుర్తించినట్టు. రామాయణం చదివిన వాడికి గుర్తించవలసిన విషయం ఏమిటంటే వాక్కు ఎంత గొప్పదో తెలుసుకోవాలి. ఎంత గొప్పదో తెలుసుకున్న ఉత్తర క్షణంలో మనుష్య జన్మ సార్థకమైపోవడం మొదలు పెడుతుంది. మాటల వల్ల కదండి ఇన్ని గొడవలు. ఇన్ని అక్కర్లేని మాటలో ఇవాళ అసలు సమాజాన్ని కలుషితం చేసేస్తున్నది ఏమైనా ఉంటే దిక్కుమాలిన మాటలన్నీ. పేపర్ తీస్తే అవే మాటలు, టీవీలు చూస్తే అవే మాటలు, ఎక్కడెక్కడ పనికి మాలిన మాటలు, ఉద్రేకపూరితమైన మాటలు తీసుకొచ్చి ఎక్కడో ఏదో జరిగిపోతే ఇప్పుడు తెలుసుకోవడానికి అవకాశం లేదేమోనని లైవ్ టెలికాస్ట్ చేసి మరి ఆ మాటలు తీసుకొచ్చి ఉత్తర క్షణంలో ఉద్రిక్తత అన్ని చోట్ల రాజుకునేటట్టుగా చేసేస్తున్నవి మాటలు కాదు. మాట విలువ తెలుసున్ననాడు, ప్రతిస్పందన ఎలా ఉండాలో తెలుసున్ననాడు రామాయణం మిమ్మల్ని చెక్కుతుంది. అది తెలుసున్ననాడు మీరు మహాత్ములు అవుతారు. మీరు అంటే నేను అయిపోయానని కాదు నా ఉద్దేశం, తరచు చెప్తున్నాను ఉపన్యాసం చెప్తున్నాను కాబట్టి అలా అంటాను. ఇది నాకు నేను గుర్తు చేసుకోవడం. మిమ్మల్ని అడ్డుపెట్టి ఓరి వెర్రి కోటేశ్వరరావు ఎప్పటికి తగ్గుతుంది నీకు ఈ వెర్రి మాటలు, చూసావా రామాయణం చెప్తున్నావు, దిద్దుకో నిన్ను నువ్వు అని నాకు చేసుకుంటున్న హెచ్చరిక
మీకు చెప్తున్నది కాదు, మీరు ప్రాజ్ఞులు, మహాపురుషులు, మీకు తెలుసు దాని గురించి. ఏదో తెలియనట్టు మీరు వింటూ

అంటారంతే. కాబట్టి ఇప్పుడు సీతమ్మను అపహరించి లంకకి తీసుకెళ్లడం కోసమని వామేన సీతాం పద్మాక్షీం మూర్ధజేసు కరేణ సహా ఊర్వోస్తు దక్షిణేనైవ పరిజగ్రాహ పాణినా. ఆమెని ఎడం చేత్తో అమ్మవారి యొక్క జుత్తు పట్టుకున్నాడు, కుడి చెయ్యి అమ్మవారి యొక్క ఊర్వోస్తు తొడల కింద కుడి చెయ్యి పెట్టాడు. పెట్టి ఒక్కసారి అమాంతం ఆ తల్లిని పైకెత్తి ఏదో భూమిని పెళ్లగించి తీసుకెళ్ళాడు. అది వెంటనే నాకు తెలుసు చాలామందికి అనుమానం ఒకటి వచ్చేస్తుంది అని. అలా లేదు వాల్మీకి రామాయణంలో. వాల్మీకి రామాయణంలో ఏది చెప్పారో అది సత్యమని మీరు గ్రహించెదరుగాక. ఎందుకని అంటే వాల్మీకి ఒక్కరికే వరం, చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చిన వరం. ఆచమనం చేసి నువ్వు రామాయణ రచన ప్రారంభం చేసినప్పుడు జరిగిన కథ కాదు, పాత్రల మనసుల్లోని భావములు కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. సీతమ్మతో మొదలుపెట్టి రాక్షసుల మనసులలో ఉన్న విషయాలు వరకు నీకు తెలుస్తాయి. తెలిసిన దాన్ని నువ్వు రామాయణంగా రచన చేస్తామని బ్రహ్మగారు అనుగ్రహించారు వాల్మీకి మహర్షిని. కనుక వాల్మీకి మహర్షి నోటి వెంట ఏది వచ్చిందో దాన్నే మీరు సత్యంగా భావించండి. అలా మీరు భావించడానికి మీకు ఏది ప్రతిబంధకమో కూడా నాకు తెలుసు. సీతమ్మ తల్లి జుట్టు పట్టుకుని తొడల కింద చెయ్యి పెట్టి తీసుకెళ్దామా? వాడు కాలిపోలేదండి. ఈ మాట మీరు నేను అనక్కర్లేదు. సుందరకాండ చివరిలో హనుమ చెప్పారు, అసలు సీతమ్మ తల్లిని వాడు జుట్టు పట్టుకుని తొడల కింద చెయ్యి వేసి ముట్టుకుని ఎత్తుకొచ్చాడంటే వాడు వెంటనే బూదికుప్ప కింద అయిపోవాలి. అయినా వాడు బతికున్నాడంటే వాడి తపశ్శక్తి ఎంత గొప్పదో అన్నారు. ఇంత తపశ్శక్తి ఉన్నవారు కాబట్టే ఎదర అంటారు చతుర్ముఖ బ్రహ్మగారు ఉలిక్కి పడి, నీ చావుకి కావలసిన పాపం ఇప్పుడు చేశావురా అన్నారు. ఆ తపస్సు అడ్డుపెట్టుకుని కదండి బాధిస్తున్నాడు. అది నశించిపోవాలంటే ఒక మహాపతివ్రతని ముట్టుకోవాలి వాడు ఆ కామభావనతో. తల్లి మన కోసమని ఇంత దారుణమైనటువంటి చేష్టితము రావణుడు చేస్తున్న పిల్లల్ని రక్షించుకోవడం కోసం ఒక తల్లిగా ఆమె మనని అనుగ్రహించడానికి ఈ కష్టాన్ని పొందింది. పరాశర భట్టర్లని ఆయన ఒక మహాభక్తుడు. ఆయన శ్రీగుణరత్న కోశము అని ఒక గ్రంథాన్ని చేశారు. ఆ శ్రీగుణరత్న కోశంలో ఆయన సీతమ్మ తల్లిని వేడుకున్నారు. అమ్మ నువ్వు ఎన్నో అవతారములను స్వీకరించావు, ప్రత్యేకించి నువ్వు సీతమ్మగా మాత్రం ఇంకెప్పుడు రావద్దమ్మా అన్నారు ఆయన. ఎందుకో తెలుసా? మిగిలిన అవతారాలు చదవబుద్ధేస్తుంది. అమ్మ మా కోసం ఇంత కష్టపడ్డావా, నువ్వు ఒక మహాపతివ్రతవై అక్కడికి వెళ్ళి నువ్వు అంత బాధపడితే తప్ప నరుడి చేతిలో మరణించడానికి వీలైన పాపం వాడు చెయ్యడని మమ్మల్ని రక్షించడానికి అయ్యో నిజవు జగన్మాతవు త్రిలోకమాతవు తల్లి నువ్వు ఇవాళ ఒక రావణుడి పంచన అంత ఏడిచావా అమ్మా, వద్దమ్మా ఇంకెప్పుడు నువ్వు. వాడు రావణుడు మళ్ళీ పుట్టి ఒకవేళ మమ్మల్ని చంపితే చంపేని, అది తేలిక తప్ప సీతమ్మ నీ కష్టాలు మాత్రం నేను చదవలేనమ్మా, ఇంకొక్కసారి సీతమ్మగా మాత్రం అవతారమును స్వీకరించవద్దు అని పరాశర భట్టరు వేడుకున్నారంటే ఆయన యొక్క హృదయం ఎంత సున్నితమో రామాయణం చదివి సీతమ్మ త్యాగానికి జగన్మాతగా తల్లి మనని రక్షించడానికి రావణుడి చేత అపహరింపబడి ఇంత కష్టాన్ని ఆ తల్లి పొందింది అంటే ఇందుకు కదండి చెప్పాడు మారీచుడు, రాముడు చూస్తేనే చచ్చిపోతా, సీతమ్మ వచ్చాక నువ్వు రాక్షసులతో లంక అంతా కలిసి నాశనం అవుతుందన్నాడు. కాబట్టి తల్లి ఇంత కష్టపడ్డావా అంటారు. కాబట్టి ఇప్పుడు ఆవిడ్ని తీసుకెళ్లి తన బంగారు రథం మీద కూర్చోబెట్టుకుని తీసుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే వనదేవతలందరూ పారిపోయారట చూసి రావణుణ్ణి. గోదావరి చాలా మెల్లగా ప్రవహించిందిట, పక్షులు చప్పుడు చేయకుండా కూర్చున్నాయిట, చెట్లు కదల్లేదుట, వాయువు చాలా మెల్లగా వీచిందిట, సూర్యుడు మబ్బుల చాటుకెళ్ళిపోయాట. ఇందుచేత అంటే ఆయన దిక్పాలకులందరినీ శాసించాడు. ఆయన తపస్సుని అడ్డు పెట్టుకుని లోకములన్నింటినీ ఏడిపించినటువంటి వాడు. తం దృష్ట్వా మృత్యు సంకాశం తీక్ష్ణదంష్ట్రం మహాభుజం ప్రాద్రవంగిరి సంకాశం భయార్థాహ వనదేవతాహ. ఆ వనదేవతలందరూ కూడా మృత్యువు ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో భయంకరమైనటువంటి కోరలతో పెద్ద పెద్ద భుజాలతో ఉన్నటువంటి ఆ రావణాసురుణ్ణి చూసి అరణ్యం లోపలికి పారిపోయారు. వెంటనే తను ఒక సంకల్పం చేశాడు, మాయమైపోయినటువంటి ఆ రథం కిందకి దిగింది. సచ మాయామయో దివ్య కరయుక్త కరస్వన ప్రత్యదృశ్యత హేమాంగో రావణస్య మహారథ. మళ్ళీ
ఆ గాడిదలు పూ

ఉంచినటువంటి రథం కిందకి దిగింది. ఆయన సీతమ్మ తల్లిని ఎత్తి తను రథంలో కూర్చుని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. తతస్తాం పరుషైర్వాక్యై భర్త్సయన్ స మహాస్వన అంకేనాదాయ వైదేహీం రథమారోపయత్ తదా. తను రథంలో కూర్చుని ఆవిడ్ని తొడ మీద కూర్చోబెట్టుకుని ఆడ త్రాచుపం ఎలా గింజుకుంటుందో అలా గింజుకుంటున్నటువంటి తల్లిని గట్టిగా ఒడిసి పట్టుకుని సీతమ్మని అపహరించి తీసుకెళ్ళిపోతున్నాడు. ఆకాశంలోకి ఆ రథం ఎగిరి వెళ్ళిపోతుంటే సీతమ్మ అరణ్యం వంక చూస్తూ అరుస్తోంది. ఆ తల్లి తతస్సా రాక్షసేంద్రేణ హ్రియమాణా విహాయస భృషం చిక్రోశమత్తేన భ్రంత చిత్తాయ ధాతుర హా లక్ష్మణ మహాబాహో గురుచిత్త ప్రసాదక హ్రియమాణం నజానీషే రక్షసామాం అమర్షిణ. ఇక్కడ అంటుంది లక్ష్మణుడి గురించి, గురుచిత్త ప్రసాదక అంటుంది, పెద్దల మనసెరిగి ప్రవర్తించేవాడా అంటుంది. ఆవిడికి అన్యభావన ఏం లేదు, ఆక్రోశం అటువంటిది. కాబట్టి ఆవిడ బాధతో రావణుడు తనని అపహరించి తీసుకెళ్ళిపోతున్నటువంటి కలవరము వలన కలిగినటువంటి ఉన్మత్త స్థితి చేత, అంటే అసలు తన మీద తనకి ఎరుక లేని స్థితి, ఒక ఉన్మాదముతో కూడిన అవస్థలో ఆవిడ హా రామ హా లక్ష్మణ అని అరుస్తూ వచ్చి రక్షించవలసింది అని పెద్ద పెద్ద కేకలు పెట్టి వెళ్ళిపోతుంటే ఆ చెట్టు మీద కూర్చుని జటాయువు పక్షి కనపడింది. అయ్యయ్యో వృద్ధుడవైపోయావు, వీడు రాజు, పైగా ఆయుధములతో ఉన్నాడు, బలవంతుడు, నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నాడు, నువ్వు నిగ్రహించలేవు, కానీ రామాయతు యథాతత్వం జటాయో హరణం మమ లక్ష్మణాయ చ తత్సర్వం ఆఖ్యాతవ్యం విశేషత. నువ్వు మళ్ళీ రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తి తిరిగి పర్ణశాలకి వచ్చిన తరువాత రావణుడు నన్ను అపహరించినటువంటి వృత్తాంతాన్ని వారికి చెప్పవలసింది అని ఆ జటాయువుకి నమస్కారం చేసి ప్రార్థన చేసి ఆ వనదేవతలకి, చెట్లకి, గోదావరికి, ప్రశ్రవణ పర్వత శిఖరానికి నమస్కరించి వాళ్ళందరినీ వేడుకుంటుంది. రాముడు తిరిగి వచ్చిన తరువాత నన్ను అపహరించాడు అన్న విషయాన్ని మీరు రాముడికి తెలియచేయండి. రాముడికి తెలిసిన తర్వాత ఈ రావణుడు బతకడు. వీడు ఎక్కడ దాక్కున్నా రామచంద్రమూర్తి వచ్చి వీడిని పట్టి నిగ్రహించి నన్ను తీసుకొస్తారు అని ఆ తల్లి ప్రార్థన చేస్తుంటే ఆ జటాయువు వెంటనే లేచి అన్నాడు, నేను ఇప్పుడే వెళ్ళి రామలక్ష్మణుల్ని తీసుకొద్దును, కానీ నేను వెళ్ళి తీసుకొచ్చే సమయం లేదు, నువ్వు అపహరించి తీసుకెళ్ళిపోతున్నావు, కాబట్టి రావణ నీకు నేను ఒక మంచి మాట చెప్తాను విను. దశగ్రీవస్థితో ధర్మే పురాణే సత్య సంశ్రయ జటాయుర్నామనాహం గృధ్రరాజో మహాబల. నేను ధర్మాన్ని నమ్ముకున్నవాణ్ణి, వేదవాక్యాన్ని నమ్ముకున్నటువంటి వాణ్ణి, సత్యాన్ని నమ్ముకుని జీవిస్తున్నటువంటి వాణ్ణి, నన్ను జటాయువు అంటారు. నేను వృద్ధుడైపోయినటువంటి ఈ పక్షి రాజుని, ఒక పెద్ద గ్రద్దని, రాజా సర్వస్య లోకస్య మహేంద్ర వరుణోపమ లోకానంచ హితేయుక్తో రామో దశరథాత్మజ. అన్ని లోకములకు రాజు, మహేంద్రుడితో వరుణుడితో పోల్చదగినటువంటి వాడు, అన్ని లోకముల యొక్క హితాన్ని కోరుకునేటటువంటి వాడు, దశరథాత్మజుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి. తస్యైషా లోకనాథస్య ధర్మపత్ని యశస్విని సీతానామ వరారోహ యాం త్వం హర్తుం ఇహేచ్ఛసి. అటువంటి రామచంద్రమూర్తి యొక్క ధర్మపత్ని, కీర్తిగాంచిన తల్లి, సీత అని పేరున్న తల్లి, మహాపతివ్రత, ఇటువంటి ఆవిడ్ని నువ్వు ఇలా అపహరించచ్చా? కథం రాజా స్థితో ధర్మే పరదారాన్ పరామృషేత్ రక్షణీయా విశేషేణ రాజదారా మహాబల. నువ్వు రాజువైనటువంటి వాడివి, ధర్మాన్ని నువ్వు అనుష్ఠించాలి. నువ్వే ఇలా పరుల కాంతల్ని అపహరించి తీసుకుని వెళ్ళిపోతుంటే అందున సాటి రాజపత్ని నువ్వెలా రాదో అలా రాముడు రాజు. అటువంటి రాజపత్నిని నువ్వే అపహరించి తీసుకెళ్తే ఇంకా లోకంలో ధర్మము అన్న మాటకి అర్థమేముంటుంది? నువ్వు రాజపదవిలో ఎలా కూర్చుంటావు? నిన్ను చూసి ఎవరు ధర్మం నేర్చుకుంటారు? కాబట్టి ఆ తల్లిని విడిచిపెట్టు అన్నాడు. వాడు విడిచిపెడతాడా? వాడు తీసుకెళ్తున్నాడు. జటాయువు ఆయనతో పాపం చాలా ఘోరమైనటువంటి యుద్ధాన్ని, తాను చెయ్యగలిగినటువంత యుద్ధాన్ని చేశాడు. ఎంత యుద్ధం చేశాడంటే రావణాసురుని యొక్క ధనస్సుని విరిచేశాడు, ఆయన శరీరం మీద అనేకమైన గాట్లు చేశాడు, ఆ పైన ఉన్నటువంటి ఛత్రము చామరము వీటిని పడగొట్టాడు, ధ్వజాన్ని పడగొట్టాడు, ఆ గాడిదల్ని తన వాడి ముక్కులతో పొడిచి చంపేశాడు, సారథిని చంపేశాడు, ఆ రథాన్ని భగ్నం చేసి కింద పడేశాడు. రావణాసురుడు సీతమ్మని ఒడిలో పెట్టుకుని కిందకి దిగి ఆవిడ్ని ఎడంచేతో పట్టుకుని ఉండి జటాయువుతో యుద్ధం చేశాడు. కానీ జటాయువు తన రెక్కల చేత ప్రహారములు చేస్తుంటే ఇక తట్టుకోలేక సీతమ్మని విడిచిపెట్టి తన ఖడ్గాన్ని

0: పైకి తీసి జటాయువు యొక్క రెండు రెక్కలు రెండు కాళ్ళు నరికేశాడు. నరికేస్తే జటాయువు కుప్ప కూలిపోయాడు నెత్తుటి మడుగులో. పడిపోతే సీతమ్మ పరిగెత్తుకెళ్ళి తండ్రి మరణిస్తే ఎలా బాధపడుతుందో అలా ఆ తల్లి ఆ జటాయువు యొక్క గుండెల మీద పడి ఆలింగనం చేసుకుని ఏడ్చింది.
1: ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుణ్మీలితం వేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీయద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే.
2: చర్చిస్తున్నది శ్రీ చాణిక్య నీతి 2వ అధ్యాయం 9వ శ్లోకం.
1: శైలే శైలేన మాణిక్యం మౌక్తికం న గజే గజే సాధవో నహి సర్వత్ర చందనం నవనే వనే. శైలే శైలేన మాణిక్యం మౌక్తికం న గజే గజే సాధవో నహి సర్వత్ర చందనం న వనే వనే.
2: అనువాదం. మాణిక్యాలు ప్రతి కొండలోనూ దొరకవు, ముత్యాలు ప్రతి ఏనుగు తలలోనూ దొరకవు, అలాగే సాధువులు కూడా అన్ని చోట్ల లభించరు, చందన వృక్షాలు కూడా ప్రతి అరణ్యంలో దొరకవు అని చెప్పి చాణిక్యుడు అంటున్నాడు. ఏమన్నాడు?
3: మాణిక్యాలు ప్రతి పర్వతంలోనూ దొరకవు, మౌక్తికములు ప్రతి ఏనుగు తలలోనూ దొరకవు.
2: మౌక్తికం అని అంటారు, ఏనుగు తలలో లభించేటువంటి ఒక విధమైనటువంటి ముత్యం అది. మౌక్తికము అన్ని ఏనుగుల తలలోనూ ఉండదు, అలాగే సాధువులు ప్రతి చోటన లభించరు, చందన వృక్షాలు ప్రతి అరణ్యంలోనూ దొరకవు. భాష్యం చెప్తున్నారు, ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి నగ ఏమిటంటే సాధువుల సాంగత్యం లేదా కృష్ణ భక్తుల యొక్క సాంగత్యం. ఈ కారణం చేతనే శ్రీల ప్రభుపాదులు వారు ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపన చేశారు, దీనికోసం, అందరికీ సాధు సాంగత్యాన్ని ఇవ్వడం కోసం. నిజమైనటువంటి భక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఈ బౌద్ధులు చెప్పినట్టుగా ఒక విత్తనం 10,000 విత్తనాలు అంటారు. ఒక శుద్ధ భక్తుని యొక్క నిష్కలంకమైనటువంటి వ్యక్తిత్వం నుండి మొత్తం ఒక ధార్మిక ఉద్యమమే వికసించింది అని చెప్పుకుంటారు. అంటే ఎవరు ఆ శుద్ధ భక్తుడు? శ్రీల ప్రభుపాదులు వారు. ఆయన యొక్క నిష్కలంకమైనటువంటి వ్యక్తిత్వం నుండి ఒక సమస్త ధార్మిక ఉద్యమమే వికసించింది. కాబట్టి అన్నిటికంటే విలువైనటువంటి మాణిక్యం ఏది? సాధు సాంగత్యం అని చెప్తున్నారు. 10వ శ్లోకం.
1: పుత్రాశ్చ వివిధై శీలైర్ నియోజ్యాః సతతం బుధైః నీతిజ్ఞాః శీల సంపన్నా భవంతి కుల పూజితాః. పుత్రాశ్చ వివిధై శీలైర్ నియోజ్యాః సతతం బుధైః నియోజ్యాః సతతం బుధైః నీతిజ్ఞాః శీల సంపన్న భవంతి కుల పూజితాః అన్నారు.
2: మేధావులైనటువంటి వాళ్ళు తమ పుత్రులను సకల సత్ప్రవర్తనలోనూ విద్యావంతులను చేస్తారట. ఏమన్నారు? మేధావులైనటువంటి వ్యక్తులు తమ పుత్రులను సకల సత్ప్రవర్తనలోనూ విద్యావంతులను చేస్తారు.

మరి సత్ప్రవర్తన కలిగినటువంటి పుత్రులు ఎవరైతే నీతి శాస్త్రాన్ని తెలుసుకుంటారో వారు తమ కుటుంబాల్లో పూజించబడతారు అని చెప్పుతున్నారు. అంటే నీతి శాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి సత్ప్రవర్తన కలిగిన పుత్రులు తమ కుటుంబాల్లో పూజింపబడతారు అంటున్నారు భాష్యం. పుత్రుని యొక్క కార్యకలాపాలు అతను ఏ విధంగా పెంచబడ్డాడు అనే దాన్ని ప్రతిబింబిస్తుందట. పుత్రుడు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాడు ఏ విధంగా పెంచబడ్డాడు అనే దాన్ని ప్రతిబింబిస్తాయి. ఒక విద్యార్థి యొక్క నైపుణ్యం గురువు యొక్క జ్ఞానాన్ని బదిలీ చేసేటువంటి సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. విద్యార్థి యొక్క నైపుణ్యం జ్ఞానాన్ని అందించడంలో గురువు యొక్క నైపుణ్యం ఏదైతే ఉందో దాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక శిష్యుని యొక్క వ్యక్తిత్వం ద్వారా సమాజం అతని గురువుని నిర్ణయిస్తుంది. శిష్యుని యొక్క వ్యక్తిత్వం ద్వారా సమాజం ఆ గురువు ఎలాంటి వాడనే దాన్ని అంచనా వేస్తుంది. అందుచేత భక్తులు ఎల్లప్పుడూ కూడా జనులు ఎప్పుడూ కూడా మనల్ని విశ్లేషణ

0: ఇంకా గట్టిగా వినిపిస్తుంది జనానికి అని చెప్పుకుంటున్నారు. మన మాట కంటే కూడా మన ప్రవర్తన ఎక్కువ గట్టిగా వినిపిస్తుందట జనానికి. కాబట్టి భక్తులైనటువంటి వాళ్ళు నిరంతరం ఎప్పుడు కూడా స్మరణలో ఉంచుకోవాలి ఏమిటంటే, జనులు ఎప్పుడు కూడా మనల్ని చూస్తూ ఉంటారు అని చెప్పి. ఎన్నో విధాలుగా ఆధ్యాత్మిక గురువు యొక్క వైభవం ఏదైతే ఉంటుందో, అంటే ఆధ్యాత్మిక గురువు యొక్క వారసత్వం ఏదైతే ఉంటుందో, అది శ్రీల ప్రభుపాదుల వారు వంటి బాధ్యతాయుతమైనటువంటి శిష్యుల వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుందట. ఆధ్యాత్మిక గురువు యొక్క వైభవం ఎలాగంటే, శ్రీల ప్రభుపాదుల వారు తన గురు మహారాజ్ అయినటువంటి ఎవరైతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఎవరైతే ఉన్నారో, వారి యొక్క శిష్యునిగా ఆయన ఏం చేశారు, తర్వాత ఆచార్యునిగా పేరుగాంచారు. కాబట్టి ఆ విధంగా ఆయన గౌడీయ మఠాన్ని గౌడీయ మఠం యొక్క కీర్తిని వర్ధిల్లా చేశారని చెప్పన్నారు కదా. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు తదనంతర ఆచార్యునిగా ఉన్నారనమాట శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి ద్వారా. ఇది 10వ శ్లోకం. తర్వాత 11వది,
1: మాతా శత్రుః పితా వైరీ యాభ్యాం బాలాన పాఠితాః సభా మధ్యేన శోభంతే హంస మధ్యేవ కో యథా. మాతా శత్రుః పితా వైరీ యాభ్యాం బాలాన పాఠితాః సభా మధ్యేన శోభంతే హంస మధ్యే బకో యథా అని చెప్పన్నారు.
0: ఏమంటున్నారు ఇక్కడ, ఏ తల్లిదండ్రులైతే తమ పిల్లలకు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధించరో వారు తమ పిల్లలకు శత్రువులు. హంసల మధ్యలో బకములాగా, అంటే హంసల మధ్యలో బాతులాగా ఈ సమాజంలో ఈ అజ్ఞాని అయినటువంటి పుత్రుడు అలాంటి వాడట చూడండి. ఈ విధంగా హంసల మధ్యలో బాతు ఎలా తెలిసిపోతుందో, అలాగే సమాజంలో అజ్ఞాని అయినటువంటి పుత్రుడు కూడా అలాంటి వాడే అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఏమంటున్నారు, తమ పిల్లలకు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధించినటువంటి తల్లిదండ్రులు శత్రువులు. ఏ విధంగా అయితే హంసల మధ్యలో బాతు కనిపిస్తుందో, అలాగే సమాజం మధ్యలో అజ్ఞాని అయినటువంటి పుత్రుడు కూడా తెలిసిపోతాడని చెప్పుకుంటున్నారు. భాష్యం, ఈ శ్లోకం గరుడ పురాణంలో ప్రస్తావన చేయబడింది. కొన్నిసార్లు శాస్త్రాలు కుటుంబ జీవనాన్ని అసహ్యించుకుంటాయి, కానీ కొన్నిసార్లు వివాహాన్ని పొగుడుతూ ఉంటాయి శాస్త్రాలు. ప్రతిదీ కూడా దేశకాలం అనే పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే వివాహ జీవితాన్ని ఒక్కోసారి కీర్తించడం, ఒక్కోసారి దూషించడం అనేది దేశకాలం అనే పరిస్థితులను అనుసరించి చేస్తూ ఉంటారు. మరి మానవాళికి ఒక ఉదాహరణ నెలకొల్పడం కోసం శ్రీకృష్ణ భగవానుడు, శ్రీకృష్ణ భగవానుని యొక్క తండ్రి వసుదేవుడు ఏం చేశాడు, తన యొక్క పుత్రుణ్ణి శ్రీ సాందీపని ముని యొక్క ఆశ్రమం ఏదైతే ఉందో అక్కడికి పంపించాడు. ఎక్కడది, అవంతిక అంటే ఈనాటి ఉజ్జయిని ఎక్కడైతే ఉందో ఆ ఉజ్జయినిలో ఉన్నటువంటి అవంతిక ఆశ్రమానికి శ్రీకృష్ణ భగవానుణ్ణి తన తండ్రి అయినటువంటి వసుదేవుడు పంపించాడు, దీనికోసం 64 వైదిక కళాశాస్త్రాలను నేర్చుకోవడం కోసం. మరి శ్రీకృష్ణుని యొక్క విద్య మరియు తన యొక్క గురు మహారాజుతో కృష్ణుడికి ఉన్నటువంటి సంబంధం, అవి శ్రీల ప్రభుపాదులు రచించినటువంటి దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథంలో వివరించబడ్డాయి. అందులో మనకి 64 కళల యొక్క చిట్ట ఇవ్వబడింది అనమాట. తెలుసుకోవాలనుకునే వాళ్ళు 45వ అధ్యాయం కృష్ణ పుస్తకంలో చదివితే తెలుస్తుంది. ఏం చెప్పబడిందంటే, ఒక వ్యక్తి నోరు మూసుకుని ఉన్నంత వరకు అతడు నేను చాలా గొప్ప విద్యావంతుణ్ణి, నేను గొప్ప పాండిత్యం గలవాణ్ణి, సమాజంలో నాకు చాలా గొప్ప హోదా ఉంది అని ప్రకటించుకోగలడట. ఎప్పటివరకు, నోరు మూసుకుని ఉన్నంత వరకు. అంటే దాని అర్థం ఏంటి, అంటే వాడు ఏం మాట్లాడినంత వరకే వాడు ప్రగల్భాలు పలకొచ్చు, నేను గొప్ప పండితుణ్ణి, నేను విద్యావంతుణ్ణి అది అని చెప్పి. కానీ ఎప్పుడైతే వాడు మాట్లాడడం మొదలు పెడతాడో, వాడు నిజంగా గొప్ప విద్య కలిగిన వాడా, పండితుడా, లేకపోతే గొప్ప జన్మ అని తెలిసిపోతుందని చెప్పి అంటారు. కాబట్టి

మౌనంగా ఉన్నంత వరకే మనం ఎలాంటి ప్రకటనలు చేయొచ్చు అని చెప్పుకుంటున్నారు. కాబట్టి వినడం ద్వారానే, అంటే అవతల వాడు మాట్లాడేది వినడం ద్వారానే, ఇక్కడ ఏమంటున్నారు చూడండి, వినడం ద్వారానే బోటకంగా ప్రకటించుకునేవాడికి పండితుడికి మధ్య తేడా తెలుస్తుందట. మేధావులు, ఒక వ్యక్తి నిజంగా వాడు పండితుడా లేకపోతే ఊరికే పండితుల్లాగా నటిస్తున్నాడు అనేది ఎలా తెలుసుకుంటారట అంటే వాడు మాట్లాడే మాటను బట్టి. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే మౌనంగా ఉన్నంత వరకే నువ్వు ఎవడో తెలియదు, మాట్లాడడం మొదలు పెడితే మేధావులైన వాళ్ళు పసిగట్టేస్తారు, నువ్వు పండితుడివా లేకపోతే నువ్వు ఊరికే నటుడువా అని చెప్పి. మరి ఈ శ్లోకంలో మనం చూస్తే బకము అంటే ఏమిటి, బాతు, అలాగే హంస, ఈ రెండింటిని మనం చూడొచ్చు. అంటే ఎలా తెలుసుకోవచ్చు అంటే ఒకసారి బాతులు కూడా ఖజానా బాతులు ఉంటాయి, అవి కూడా హంసల్లాగా ఉంటాయి. కానీ అది బాత హంస అని ఎప్పుడు తెలుస్తుందట అంటే నోరు తెరిచి అరిచినప్పుడే తెలుస్తుందంట. అవుతుంది కదా, బాతులు ఒక రకంగా అరుస్తాయి, హంసలు మరొక రకంగా అరుస్తాయి. చూడడానికి రెండు ఒకే రకంగా ఉండొచ్చు, నోరు తెరిస్తే వెంటనే అర్థమైపోతుంది మన పండితుడా లేకపోతే నటుడా అని చెప్పి. ఇక సరైనటువంటి పుత్రుని యొక్క పాత్ర గురించి పురు మహారాజు వివరిస్తున్నాడు అనమాట. తన తండ్రి అయినటువంటి ఏయాతికి, పురు ఎవరు అంటే రాజకుమారుడు, ఎవరి పుత్రుడు అతను, ఏయాతి కుమారుడు, ఏయాతి రాజకుమారుడు అనమాట పురు. అతను సరైన పుత్రుని యొక్క ప్రవర్తన గురించి చెప్తున్నాడు తన తండ్రితో. ఏమంటాడంటే అసలు ఈ లోకంలో తన తండ్రి యొక్క రుణాన్ని ఎవరు చెల్లించుకోగలరు, ఎందుకంటే ఒక వ్యక్తి తన యొక్క తండ్రి యొక్క కృపచేత మానవ రూపంలోని జీవితాన్ని పొందుతాడు. అదేం చేస్తుందంటే, ఎందుకంటే ఈ మానవ రూపంలోని జీవితం ద్వారానే మనం భగవంతుడితో సాంగత్యం చేయగలం. కాబట్టి ఈ విధమైన మానవ రూపంలోని జన్మించినటువంటి తండ్రి యొక్క రుణాన్ని ఎవరు చెల్లించుకోగలరు అని అంటున్నాడు. కాబట్టి ఏ పుత్రుడైతే తన తండ్రి చెప్పకనే అతడు ఏం కోరుకుంటున్నాడో తెలుసుకుని ఆ విధంగా వ్యవహరిస్తాడో అతడు మొదటి శ్రేణి పుత్రుడిగా చెప్పబడ్డాడు. ఏ పుత్రుడైతే తండ్రి ఆజ్ఞను స్వీకరించిన తర్వాత వ్యవహరిస్తాడో వాడు రెండవ శ్రేణి వాడిగా చెప్పబడ్డాడు. ఏ పుత్రుడైతే తండ్రి యొక్క ఆజ్ఞను పట్టించుకోడో వాడు మూడవ తరగతి వాడిగా చెప్పబడ్డాడు. కానీ ఏ పుత్రుడైతే తండ్రి యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తాడో వాడు తండ్రి యొక్క మలంగా పోల్చబడ్డాడు. శ్రీమద్ భాగవతం 9:18-44 చెప్పబడుతుంది. చూడండి ఏమంటున్నారు ఇక్కడ, అంటే తండ్రి ఏం కోరుకుంటున్నాడో ముందుగానే తెలుసుకుని వ్యవహరించేవాడు మొదటి శ్రేణివాడు, ఆజ్ఞను పొందిన తర్వాత వ్యవహరించేవాడు రెండో శ్రేణివాడు, తండ్రి ఆజ్ఞాపించినా సరే దాన్ని పట్టించుకునేవాడు మూడో తరగతి వాడు, కానీ తండ్రి యొక్క ఆజ్ఞను తిరస్కరించేవాడు తండ్రి యొక్క మలంతో సమానం అని చెప్పుకుంటున్నారు. ఇది పురు రాజకుమారుడు తండ్రి అనే ఏయాతితో చెప్పినటువంటి విషయం అనమాట 12వ శ్లోకం. లాలనాద్ బహవో దోషాస్ తాదనే బహవో గుణాః తస్మాత్ పుత్రం చ శిష్యం చ తాడయేన్నతు లాలయేత్ అని చెప్పన్నారు. చూడండి, లాలనాద్ బహవో దోషాత్ తాడనే బహవో గుణాః తస్మాత్ పుత్రం చ శిష్యం చ తాడయేన్నతు లాలయేత్ అన్నారు. చూడండి ఏమవుతుందట, ఎక్కువ శాతం చెడులవాట్లు లాలించడం ద్వారా అంటే గారాబం చేయడం ద్వారానే ఎక్కువ చెడులవాట్లు అలవాటు అవుతాయి. ఎక్కువగా గారాబం చేయడం ద్వారా అంటే ఎక్కువగా లాలించడం ద్వారా చెడులవాట్లు పెంపొందుతాయి. ఎక్కువగా మందలించడం ద్వారా మంచి లక్షణాలు అలవడతాయి. అందుచేత మీ పుత్రుణ్ణి అలాగే మీ విద్యార్థిని క్రమశిక్షణలో పెట్టండి, ఆ విధంగా వాళ్ళు ఎక్కువగా లాలించబడకూడదు అని చెప్పుకుంటున్నారు. అప్పుడు ఏమంటున్నారు, మీ పుత్రుణ్ణి లేదా మీ యొక్క విద్యార్థిని క్రమశిక్షణలో పెట్టండి, అంతేగాని వాళ్ళని లాలించొద్దు అని చెప్పుకుంటున్నారు అనమాట. అది చాణక్య పండితుడు చెప్తున్నాడు భాష్యం. దీనికి భాష్యం చూద్దాం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏమిటంటే కర్ర పక్కన పెడితే పిల్లవాడిని పాడు చేసినట్టే అని చెప్పి, కర్ర వాడకపోతే పిల్లవాడిని పాడు చేసినట్టే.

ఏం చెప్తున్నారంటే చూడండి, ఎక్కువగా గారాబం చేయడం వల్ల ఒక పుత్రుడు లేదా కుమార్తె ఎవరైతే తమ యొక్క తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతారో అంతకంటే గొప్ప బాధ తల్లిదండ్రులకు ఉండదట. అంటే ఎప్పుడైతే చిన్నప్పుడు బాగా గారాబం చేస్తారో, గారాబం చేయడం వల్ల పెద్ద అయిన తర్వాత పుత్రుడు కావచ్చు పుత్రిక కావచ్చు ఎప్పుడైతే తమ తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతారో అప్పుడు తల్లిదండ్రులు పొందేటువంటి బాధ కంటే గొప్పది ఇంకోట్లేదు అంటున్నారు. మరి ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే కొంతమంది పుత్రులు తమ యొక్క కుటుంబాలకు చేదు తినిపించడానికే పుడతారన్నట్టుగా ఉంటారు. మరి ఎన్నో కుటుంబాలు తమ యొక్క పిల్లలు నియంత్రణలో లేకపోవడం వల్ల చీలిపోతూ ఉంటాయి, ఎందుకంటే పిల్లలు సక్రమంగా ఉండడం పోవడం వల్ల. అందుకే బృహస్పతి ఉపదేశిస్తున్నాడు, ఏమంటున్నాడంటే పుత్రుణ్ణి మొదటి 5 సంవత్సరాల పాటు లాలించాలి, గారాబం చేయాలి. 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు క్రమశిక్షణలో పెట్టాలి, అంటే దండించాలి అవసరమైతే. ఆ తర్వాత వాడిని స్నేహితుడిలాగా చూడవచ్చు అని చెప్పి అంటున్నాడు. గరుడ పురాణం చెబుతుందనమాట, మొదటి 5 సంవత్సరాలు లాలించాలట, 16 సంవత్సరాల వయసు వరకు దండించాలట, అంటే క్రమశిక్షణలో పెట్టాలి. తర్వాత వాడిని స్నేహితుడిగా చూడవచ్చు అని చెప్పి అంటున్నాడు. శిరప్రభల్ 1972 ఏప్రిల్ 22వ తేదీన జపాన్లో శ్రీమద్ భాగవతం 2.9.4 ఇచ్చిన ప్రవచనంలో ఈ విషయం గురించి మాట్లాడారు. ఏమన్నారంటే అందుచేత మొదటి దండనగా కృష్ణుడు ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించబడ్డాడు. చూడండి, ఆధ్యాత్మిక గురువుకి దండించేటువంటి హక్కు ఉంది. తండ్రి ఆధ్యాత్మిక గురువు, వారికి చెప్పబడింది దండించాలని చెప్పి. పుత్రంచ శిష్యంచ తాడయేన్ నతులాలయేత్ అన్నారు. కనుక తండ్రి లేదా బోధకుడు వారికి ఏమని చెప్పబడిందంటే చాణక్య పండితుడి చేత, మీరు ఎల్లప్పుడూ కూడా మీ పుత్రుణ్ణి శిష్యుణ్ణి మందలించాలి అని చెప్పారు. మందలించండి అని చెప్పబడింది. తాడయేత్, తాడయేత్ అంటే కేవలం దండించండి, ఎల్లప్పుడూ కూడా వారి యొక్క తప్పులను ఎత్తి చూపించండి. కాబట్టి ఇలా చెప్తే కోపం రావచ్చు, కానీ ఇది బోధకుని యొక్క అలాగే తండ్రి యొక్క పనేట. ఏమిటంటే మీ యొక్క తప్పులను ఎత్తి చూపడం. ప్రభువు గారు చెప్పిన శిష్యులకి, నేను మీ తప్పులను ఎత్తి చూపించినప్పుడు మీరు కోపడొద్దు, మీరు అంటే మీకు లోపల మీకు అలా అనిపించవచ్చు, కానీ ఇది తండ్రి అలాగే బోధకుని యొక్క కర్తవ్యం ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపడం. అంతేగాని మీలో ఉన్నటువంటి మంచిని ఎత్తి చూపించకూడదు ఎప్పుడు కూడా, తండ్రి కానీ గురువు కానీ. తాడయేన్ నతు లాలయేత్ అని చెప్పున్నారు. లాలయేత్ అంటే ఏమిటి? లాలించడం. ఓ నా బాబు, ఓ నా చిట్టి, ఓ నా చిన్ని, నువ్వు బాగున్నావు అని చెప్పి అంటే దాన్ని లాలించడం అంటారు. కొన్నిసార్లు మనం లాలిస్తూ ఉంటాం, కానీ బోధకుని యొక్క తండ్రి యొక్క పని ఏమిటంటే దండించడం అని చెప్పుకుంటున్నారు. ఎప్పుడు కూడా మీ శిష్యుని యొక్క పనిని కానీ మీ పుత్రుని యొక్క పనిని కానీ గుర్తించొద్దు, కీర్తించొద్దు అని చెప్తున్నారు. అలా చేస్తే వాళ్ళు పాడైపోతారు. అది చాణక్య ముని చెప్పేటువంటి ఉపదేశం అని ప్రభుపదలో చెప్తున్నారు. ఇంకా కొనసాగిస్తున్నారు. లాలనే బహువో దోషాహ, మీరు కేవలం లాలించారనుకోండి అప్పుడు ఎన్నో లోపాలు బయలుదేరుతాయి. దోషాహ అంటే ఏమిటి? దోషాలు. తాడనే బహువో గుణాహ, కానీ మీరు మందలించారనుకోండి అప్పుడు వాళ్ళు మంచి అర్హత సాధిస్తారు. తాడనే బహువో గుణాహ తస్మాత్, అందుచేత పుత్రంచ శిష్యంచ తాడయేన్ నతులాలయేత్, కేవలం వారిని మందలించాలి, వారిని లాలించకూడదు. ఇది నిర్దేశం, నైతికమైనటువంటి ఉపదేశం. ఇక మా వరకు పరిగణించినట్లయితే మా యొక్క ఆధ్యాత్మిక గురువు ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని మందలించేవారు, మేము దానిని ఆశీర్వాదంగా స్వీకరించేవాళ్ళం. చాలా బాగుండేది. ఆయన మామూలుగా మందలించేవారు కాదు, పనికిరాని వెధవ, నికృష్టుడా, మూఢుడా, ఈ విధంగా మందలిస్తూ ఉండేవారు. అవన్నీ కూడా మాకు చాలా మంచి పదాలు అని చెప్పి ప్రభుపదలో నవ్వుతున్నారనమాట. అంటే భక్తి సాస్త్ర ఠాకూర్ వారు ఆ విధంగా మందలించేవారట. ఇంకా చెప్తున్నారు ప్రభుపదలు వారు, ఒకరోజు ఇలా జరిగింది. అది వాస్తవానికి నా తప్పే. మా మరొక వరిష్ఠుడైనటువంటి సతీర్థుడు ఉన్నాడు. మరి ఆ సమయంలో మా గురువు గారు మాట్లాడుతున్నారు, అంటే ప్రభుపాద మాట్లాడుతున్నారు. ప్రభుపాద అంటే ప్రభుపదల వారు ఆయన గురువు గారిని ప్రభుపాద అని చెప్పి అంటున్నారు. కాబట్టి ప్రభుపాద మాట్లాడుతూ ఉన్నారు.
నాకు

వినడం అంటే చాలా ఇష్టం. మరి నా సతీర్థుడు, అతడు ఒక పెద్ద మనిషి, అతడు పదవీ విరమణ చేసినటువంటి వైద్యుడు. అయితే మా గురువుగారు మాట్లాడుతుండగా అతడు ఏదో మాట్లాడాలనుకున్నాడు, కానీ అతడు ఆ విధంగా చేసి ఉండకుండా ఉండాల్సింది. సహజంగానే నేను కూడా ఏదో మాట్లాడుతున్నాను, అంటే భక్తిదాన సరస్వతాదులు ప్రవచనం చెప్తున్నారు, ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారట. ఎవరు? భక్తివేదాంత స్వామివారు, అలాగే వాళ్ళ సతీర్థులు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారట. మరి వెంటనే ప్రభుపాద దాన్ని చూశారు, చూసి చాలా కోపగించుకున్నారు. కాబట్టి ఆయనకు అర్థమైంది, నా యొక్క ఏకాగ్రత ఆ పక్కవాడి చేత దారి మళ్లించబడింది అని చెప్పి. మరి ఆ పక్కవాడిని అంటే నా వరిష్ట సతీర్థుడు ఎవరైతే ఉన్నారో అతన్ని మామూలుగా మందలించలేదు. అతడు ఒక వృద్ధుడు. వాస్తవానికి ప్రభుపాదుల వారి యొక్క వయసు, అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి యొక్క వయసు అట, ఎవరు అక్కడ కూర్చున్నటువంటి శిష్యుడికి కూడా, అతడు నెలకి 60 రూపాయలు విరాళం కూడా ఇచ్చేవాడట ఆ పెద్ద వ్యక్తి. కాబట్టి మా గురు మహారాజా కోపగించుకున్నారు. ఏమన్నారంటే, నువ్వు నెలకి 60 రూపాయలు విరాళం ఇస్తున్నావు కాబట్టి మమ్మల్ని కొనేసుకున్నావు అని అనుకున్నావు నువ్వు అని చెప్పన్నారట. అంటే నువ్వు నెలకి 60 రూపాయలు విరాళం ఇచ్చి మమ్మల్ని కొనేసుకున్నావు కాబట్టి నీ ఇష్టానుసారంగా ఏదైనా ఇప్పుడైనా చేయొచ్చు అని అనుకుంటున్నావా అన్నారట. చాలా కఠినమైనటువంటి పదాలు ఆయన వాడారు. నేనేమన్నా ఇతరుల కోసం మాట్లాడుతున్నాను అనుకున్నావా? నీకు అన్నీ తెలుసని అనుకుంటున్నావు నువ్వు? నువ్వు ఎందుకైనా నీ ఏకాగ్రతని పక్కకు మళ్ళిస్తున్నావు? ఇలా ఎన్నో విధాలుగా ఆయన చాలా చాలా కోపడ్డారట. మీరు చూడండి, ఇది చాలా చక్కనిది, ఈ విధంగా మందలించడం అంటున్నారు. తర్వాత శ్రీల ప్రభుపాదులు వారు ఈ శ్లోకాన్ని, అంటే 2వ అధ్యాయం 12వ శ్లోకంలో ఏదైతే మనం ఇప్పుడు చదివామో దాన్ని యథాతథంగా మరో చోట కూడా ప్రస్తావించారట. ఆయన ఈ పుత్రులు మరియు శిష్యులు అనే అంశంపై ఈ సోపనిషత్తుపై ఇచ్చినటువంటి ఒక ప్రవచనంలో 1971 జూలై 8 లాస్ ఏంజలస్లో ఇచ్చిన ప్రవచనంలో ఈ విధంగా చెప్పారు. ఏమని? పూర్వం ఆధ్యాత్మిక గురువు తర్వాత శిష్య పరంపర రెండు రకాలుగా ఉండేవి, రెండు విధానాలు. ఒకటి, అంటే ఈ గురు శిష్య పరంపర అనేది రెండు విధాలుగా ఉండేది పూర్వం. ఒకటి శౌక్ర పరంపర, రెండవది శౌత్ర పరంపర. శౌక్ర పరంపర అంటే తండ్రి నుంచి కొడుకు, కొడుకు నుంచి వాడి కొడుకు అలా వెళ్ళేదాన్ని శౌక్ర పరంపర అంటారు. అంటే శుక్రం అంటే వీర్యం ద్వారా వెళ్ళేటువంటిదని. ఎలాగంటే పుత్రుడు వీర్యం ద్వారా పుడతాడు, కానీ శిష్యుడు వైదిక జ్ఞానం ద్వారా పుడతాడు. ఒకటేమో కుటుంబ వారీగా ఉండేటువంటి దాన్నే శౌక్ర పరంపర అంటారు. శుక్రము అంటే వీర్యము, అది శుక్రము నుండి వస్తుంది. ఇక మరొకటి శౌత్రము, శౌత్రం అంటే శ్రోత్రియం, వినడం ద్వారా వస్తుంది. కనుక ఆధ్యాత్మిక గురు అంటే భారతదేశంలో ఇప్పటికీ కూడా గోత్రాలనే ఉన్నాయి. గోత్రము అంటే పలానా గొప్ప ఋషి నుండి వస్తుంది అని. ఎలాగంటే మా కుటుంబం గౌతమ గోత్రం నుండి వస్తుంది, ప్రభుపాదులు వారు చెప్తున్నారు. గౌతమ ఋషి, ఆయన నుండి కుటుంబ వారి గోత్రం వస్తుంది. అలాగే శిష్య పరంపర కూడా గోత్రమే అని చెప్పుకుంటున్నారు. శిష్య పరంపర కూడా గోత్రమే. కనుక పుత్రునికి శిష్యునికి మధ్య భేదం లేదు. పుత్రుడంటే కొడుకు, శిష్యుడంటే శిష్యుడు. చాణిక్య పండితుడు చెప్తున్నాడు, పుత్రాంశ శిష్యాంశ వారిని సమానంగా వారితో వ్యవహరించాలట. వారిద్దరూ కూడా ఒక వ్యక్తి నుండి వంశపారంపర్యంగా అందుకోవడానికి సమాన హక్కు కలిగిన వారట. అది పుత్రుడు కావచ్చు, శిష్యుడు కావచ్చు. కనుక బ్రహ్మదేవుడు కొంతమందికి జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే వాస్తవంగా అందరూ కూడా ఆయన పుత్రులే, ఎందుకంటే ఆయనే మొట్టమొదటి జీవి కాబట్టి. ఆ తరువాత శిష్యులకు కూడా చెప్పాడు ఆయన, అంటే పుత్రుని యొక్క పుత్రుడు బ్రహ్మదేవుడికి శిష్యుడయ్యాడు. కనుక ఈ విధంగా బ్రహ్మదేవుడు వైదిక జ్ఞానాన్ని పంచాడు అని చెప్పి అంటున్నారు. మరి ఈ విషయంపై ఇంకా మీరు తెలుసుకోవాలంటే చాణక్య నీతి 3:18 చూడండి అని చెప్పి అంటారు. సమావేశం మీద హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే. శ్రీ చాణక్య నీతికి జాయ్, శ్రీల ప్రభుపాదుకి జాయ్.

0: FM 90.4.
1: ఆహారంగా చేపలు, చేపలకు ఆహారం. ప్రపంచమంతటా చేపలు ఇష్టంగా తింటారు. జంతు మాంసకృత్తులకు అవి ముఖ్యమైన వనరు. చేపలు ఆహారాన్ని అందిస్తాయి, ఆదాయం ఇస్తాయి, పల్లె కుటుంబాల జీవనాధారాల్లో ముఖ్య భాగం కూడా. చేపల దిగుబడి బాగుండడానికి చాలా మంది బంగ్లాదేశ్ రైతులు తమ చేపలకు అదనపు ఆహారాన్ని పెడతారు. ఈ వీడియోలో ఇంటి చెరువుల్లో పెంచే చేపలకు ఆహారాన్ని అందించడాన్ని గురించి నేర్చుకుందాం. ముందుగా చెరువు నీటిలో సహజంగా అందుబాటులో ఉండే ఆహారాన్ని గురించి నేర్చుకుందాం. తర్వాత సహజమైన మేత ఉత్పత్తిని పెంచడాన్ని కనుగొని, చివరగా చేపలకు అదనపు మేత గురించి చూద్దాం. ముందు చేపలు ఏం తింటాయి? ప్లవకం అనే నీళ్లపై తేలియాడే చిన్న మొక్కలని, నీళ్లలోని జీవాలని చేపలు మేస్తాయి.
2: చేపలు సాధారణంగా అటు సహజమైన ఇటు తయారు చేసిన మేతను తింటాయి. సహజమైన మేతలో నాచు, రకరకాల జీవులు ఉంటాయి. మట్టిలో బతికే పురుగులు, కీటకాలు కూడా ఉంటాయి. ఒక్క మాటలో వాటిని ప్రాణులు అనవచ్చు. చేపలు వాటిని ఎక్కువగా తింటాయి.
3: నీటి రంగు ఈ ప్లవకాలు ఎంత మొత్తంలో ఉన్నాయో సూచిస్తుంది. నీళ్లు ఆకుపచ్చగా ఉంటే అందులో ఆహారం ఉన్నట్లే, అలా కాక తేటగా ఉంటే ఆ నీళ్లలో ఆహారం లేదన్నమాట. చెయ్యి నీళ్లలో పెట్టి నేను ఈ విషయాన్ని తెలుసుకోగలను. నా చెయ్యి నాకు కనిపిస్తే ఆహారం లేదని, కనపడకపోతే తగినంత ఆహారం ఉందని అర్థం. ఒక రవిసెల గుడ్డ లోటాని కూడా వాడవచ్చు. కొలను నీళ్లని లోటాలో పోసి చూస్తాను. 20-25 చిన్న చిన్న పురుగులు అందులో కనిపిస్తే కావాల్సినంత ఆహారం ఉన్నట్లే.
1: చేపలకు ప్లవకాలు సహజమైన మేత అని తెలుసుకున్నాం. ఇప్పుడు వాటి ఎదుగుదలను ఉత్తేజపరచడాన్ని చూద్దాం. నీళ్లలో తేలే చిన్న చిన్న మొక్కలు ఎదగడానికి ఎండ, పోషకాలు కావాలి. ప్లవకాల మీద ఎండ పడితే అవి నీళ్లలోకి ప్రాణవాయువుని విడుదల చేస్తాయి. చెరువులో నీళ్లు మడ్డిగా ఉంటే ఎండ సోకలేదు కాబట్టి ప్లవకాలు పెరగలేవు, ప్రాణవాయువుని ఉత్పత్తి చేయలేవు. చెరువు నీళ్లు మడ్డి కట్టకుండా చేసేదిలా? భారీ వర్షాలు పడ్డప్పుడు గట్లు సరిగ్గా లేకుంటే చెరువులోకి మట్టి తేలిగ్గా పారి నీటిని మడ్డి బారుస్తుంది.
4: ఈ చెరువు గట్టు మీద నేను నాటిన గడ్డి బదులుగా ఉన్న మట్టిని పట్టుకుని అది కొలనులోకి చేరకుండా ఆపుతుంది. గట్టు బలంగా ఉండాలని, మట్టి నీళ్లలోకి చేరకూడదని నేను దానిమీద చెట్లు నాటాను. బగరాకు, వక్క చెట్లు నాటాను. వీటి ఆకులు నీళ్లలో రాలవు, నీళ్లు మురికి కావు, కాబట్టి చేపలకు అవి తగినవి. గత 7 బగరాకులని 12,000 టన్నులకు, ఈ 7 20,000 టన్నులకు అమ్మాను. వరి, చేపల వల్ల నాకు మంచి లాభాలు వచ్చాయి.
1: మీ చెరువు నీళ్లు ఇంకా మడ్డిబారితే నానబెట్టిన పల్చటి సున్నాన్ని కలిపి నీళ్లని తేటగా మార్చవచ్చు.
3: చెరువులోకి చేరే నీళ్ల వల్ల నీళ్లు మడ్డిబారుతాయి కాబట్టి అప్పుడు సున్నాన్ని కలుపుతాను. సున్నాన్ని 24 గంటల పాటు నానబెట్టి నీళ్లలో చల్లితే నీళ్లు తేటగా అవుతాయి.
1: నీళ్లలో తేలే చిన్న చిన్న మొక్కలు మీ చెరువులోని చేపల కోసం ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తాయి. చేపలు నీళ్లపైకి వచ్చి ఆయాసపడుతుంటే వాటికి ప్రాణవాయువు దక్కలేదని అర్థం. ఒక పంపుతో నీళ్లని కలియదిప్పి ప్రాణవాయువును చేర్చవచ్చు. మీ వద్ద పంపు లేకపోతే నీళ్ల మీద కర్రతో కొట్టిగాని నీళ్లలో ఈ

0: గాని నీళ్లని కలియబెట్టవచ్చు. నీటికి ప్రాణవాయువు చేర్చడానికి చేపల వలని కూడా వాడవచ్చు. వలని విసిరి చెరువులో అడ్డంగా లాగాలి. వల రెండు చివరలని కలిపి మూయాలి. దాంతో చేపలు వలలోనే ఉంటాయి. చేత్తో తడుతూ నీళ్లలో ప్రాణవాయువుని చేర్చవచ్చు. చివరిగా చేపలను మళ్లీ చెరువులోకి వదలవచ్చు. ఎండ మాత్రమే కాక ప్లవకాలకు పోషకాలు కూడా కావాలి. ప్లవకాలు ఎదగడాన్ని ప్రోత్సహించే ఖనిజపు ఎరువులని నీళ్లలో కలపవచ్చు.
1: కొన్ని చిన్న చిన్న పురుగులు మొక్కలు నాచు నీళ్లలో పెరుగుతాయి, కాబట్టి నేను ఎరువుని వాడతాను. చేపలకు అవి మేత. వాటిని తిని అవి బలంగా పెద్దగా ఎదుగుతాయి. ఎరువు వేయకపోతే ఈ చిన్న చిన్న పురుగులు ఎదగవు, అందుకే ఎరువుని వేస్తాను.
0: ప్లవకాలకు మేతగా కూడా ఎరువుని వాడవచ్చు. నిజ్పారాకి చెందిన నిరంజన్ రాయ్ ఆవు పేడలో కొద్దిగా ఖనిజపు ఎరువుని కలిపి దాన్ని మట్టికుండలో ఒక రాత్రంతా నానబెడతాడు. అప్పుడా పేడని నీళ్లు కలిపి పలచన చేసి రాణా చెరువులో కలుపుతాడు. రోజూ కొద్దిగా పేడని కలిపితే మంచి ఫలితం రావడాన్ని అతడు గమనించాడు. చెరువులో పేడ ఎక్కువగా కలవకుండా జాగ్రత్త పడాలి, లేకపోతే నీళ్ల రంగు ముదురు ఆకుపచ్చగా మారుతుంది. నీళ్ల రంగు ముదురు ఆకుపచ్చగా మారితే ఎండని అడ్డుకుని చేపలకు ప్రాణవాయువు అందడం తగ్గుతుంది. అప్పుడు చెరువులోకి అదనంగా నీళ్లు చేర్చి చేపలకు ప్రాణవాయువుని అందించవచ్చు. సహజమైన మేత ప్లవకాలే కాక చేపలకు అదనపు మేతని కూడా మేపవచ్చు. తగినన్ని ప్లవకాలు లేకున్నా మీకు చేపలు ఎక్కువగా కావాలన్నా అలాంటి మేత వేయడం ముఖ్యం. తాలూక్ షాబాజ్ గ్రామపు సోహెల్ రాణా తన చేపలను ఎలా మేపుతున్నాడో చూద్దాం.
1: చేపలు త్వరగా ఎదగాలని పోషకాలున్న మేతను పెడతాను. దాన్ని తిని చేపలు చాలా తొందరగా ఎదుగుతాయి. సాధారణంగా దంచిన మొక్కజొన్నల్ని సోయాబీన్స్ నూనె పిప్పిని వేస్తాను.
0: దినుసులను కలిపి కొద్దిగా తడిపి ఉండలుగా చేస్తాడు. చేపల ఎదుగుదలని త్వరితం చేయడానికి ప్రతిరోజు ఈ ఉండలని చెరువులో కర్రలు పాతిన నిర్ణీతమైన చోట్ల వేస్తాడు. మేత ఎక్కడ దొరుకుతుందో చేపలు నేర్చుకుంటాయి కాబట్టి అది వృధా కాదు. ఉండలని ఎండబెడితే అవి మామూలు కన్నా ఆలస్యంగా విచ్ఛిన్నమై వృధా మరింతగా తగ్గుతుంది. కాబట్టి మన చెరువుల్లో చేపలకు చక్కటి మేతని ఎలా పెట్టాలో మరోసారి చూద్దాం. ప్లవకాలు చేపలకు మేత. ఇవి నీళ్లలో ఉండే చిన్న చిన్న మొక్కలు, కీటకాలు. ఈ చిన్న మొక్కలు ప్రాణవాయువు ఉత్పత్తి చేయడానికి ఎండ కావాలి. గట్ల నుంచి మట్టి చెరువులోకి చేరకుండా ఆపడానికి వాటిమీద చెట్లు పెంచాలి. నీళ్లు మడ్డి బారితే అందులో సున్నం కలపాలి. చేపలు నీళ్లపైకి వచ్చి ఆయాసపడుతుంటే ప్రాణవాయువుని కలపాలి. పేడ, ఖనిజపు ఎరువులు, ప్లవకాలు బాగా పెరగడానికి దోహదం చేస్తాయి. ఎక్కువ చేపలని పెంచాలంటే అదనపు మేతను వేయాలి. మీ నీళ్ల నాణ్యతని సరిగ్గా నిర్వహిస్తూ చేపలకు మేత పెట్టి చేపల పెంపకంలో లాభాలని పెంచుకోవచ్చు.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఇఆర్సిపి, కొలాంజియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd floor, యాక్సెస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665 5873.
4: వికసిత భారత్ కోసం సిద్ధం ఇది మనందరి ప్రయత్నం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
3: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్,
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
2: సెల్ 8500136630.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్.

0: FM 90.4.
1: హలో లిసనర్స్, వెల్కమ్ టు రేడియో 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే జాస్మిన్. వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. మరి ఈనాటి ఆయుష్మాన్ బాబాలో మనం తెలుసుకోబోయే విషయాలైతే నడుము నొప్పికి కేరళీయ చికిత్స గురించి అండి. నడుము నొప్పే కదా, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గదా అని మాటల్లో కొట్టిపారేస్తుంటారు కొందరు. కానీ ఆ బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది, దాన్ని వర్ణించడానికి కూడా వీలు కాదు. నడుము నొప్పికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా వెన్నెముకలో మార్పుల వల్ల నడుము నొప్పి వస్తుంది. వెన్నెముకను స్థూలంగా మూడు భాగాలుగా వివరించడం జరిగింది. మొదటిది గీవ భాగం, రెండవది ఉరో భాగం అంటే మెడ నడుము మధ్య భాగం అన్నమాట, మూడవది కటి భాగం నడుమ భాగం. మరి నడుము నొప్పి నడవడం వల్ల, దూకటం వల్ల, ఎగుడు దిగుడు రోడ్ల మీద వాహనాలు సక్రమంగా నడపకపోవడం వల్ల మరియు ఇతర విహారాదుల వల్ల సంభవిస్తుంది. స్థూలంగా దీని తీవ్రతకు ఐదు కారణాలను పేర్కొనవచ్చు. మొదటిది రోగకారక క్రిముల వల్ల అంటే ఇన్ఫెక్షన్ అన్నమాట, రెండవది క్యాన్సర్ వ్యాధి వల్ల, మరి మూడవది వచ్చేసి రక్తవాహిక నాళాల్లో మార్పు ఏర్పడి వ్యాకోచించడం. నడుము నొప్పి కలిగే ప్రదేశం విధానాన్ని బట్టి వ్యాధి స్వరూపాలను అంచనా వేయచ్చు. నడుము దగ్గర మొదలైన నొప్పి పిరుదుల నుంచి మోకాలు కిందుగా చీలమండ వరకు వ్యాపిస్తుంది. ఇలా వ్యాపించే నొప్పిని సయాటిక అంటారు. ఇది నరాలకి సంబంధించిన ఆయుర్వేద వైద్య విధానంలో గద్రుసి వాతం అంటారు. నరంపై ఒత్తిడి మరియు డిస్క్ వార్నిమేషన్, స్పైనల్ స్టెనోసిస్ లను ఎక్స్రే, ఎంఆర్ఐ తదితర పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. స్పాండిలైటిస్ లో కూడా నడుము నొప్పి కలుగుతుందంట. మరి కొందరిలో ఈ నొప్పితో కాళ్ళు తడబడుతూ ఉంటాయి. విశ్రాంతి మందుల ద్వారా ఎలాంటి ఉపశమనం లేకుండా తీవ్రమైన బాధ ఉన్నట్లయినా, మలమూత్రాలు కంట్రోల్లో లేకపోయినా వేరే డాక్టర్ ను సంప్రదించాలి. మరి ఈ నడుము నొప్పికి కొన్ని చికిత్సలు అయితే ఉన్నాయంట లిజనర్స్. మరి ఆ చికిత్సలు ఏంటో తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవ్వబోతుంది, విని ఎంజాయ్ చేయండి.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

మరి ఆయుర్వేద వైద్య విధానాన్ని బట్టి చికిత్సలు చాలా భిన్నంగా ఉంటాయి. వైద్యుని వ్యక్తిగత పరిశీలన, క్రమబద్ధమైన చికిత్స ప్రణాళిక ముఖ్యం. ముందుగా పూర్తి విశ్రాంతిని పాటించాలి. నొప్పి అధికంగా ఉన్నప్పుడు వ్యాయామం చేయకూడదు. నడుం బెల్టు ట్రాక్షన్ కొంతవరకు ఉపయోగపడుతుంది. దీన్ని వాతు వ్యాధి కింద పరిగణిస్తుంటారు. గుగ్గులు ప్రధానమైన త్రయోదాశం గుగ్గులు, రాస్నాది గుగ్గులు, లాక్షా గుగ్గులు, బాతారి గుగ్గులు ఇలా వ్యక్తి గుణాన్ని బట్టి నిర్ణయిస్తూ ఉండాలి. సహచరాది కషాయము, బృహత్వాత చింతామణి, విషతందుకు లాంటివి మొదలైన ఔషధాలు చాలా ఉపయోగం. మరి కొన్ని పంచకర్మ చికిత్సలైతే ఉన్నాయి, మరి ఆ చికిత్సలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తలోడాల్, ఇది తమిళ మర్మ చికిత్స అంట. ఈ చికిత్స నడుం నొప్పి మరియు జాలి నొప్పికి అత్యద్భుతమైన చికిత్స. గోరువెచ్చని ఔషధీయ తైలాన్ని శరీరం మీద కొద్దిపాటి ఒత్తిడిలో మర్దనా చేస్తూ ఉండాలి. ఇలా 14 రోజుల పాటు రోజుకు 45 నిమిషాలు చేయాలి. మన రెండవ చికిత్స వచ్చేసి కటి వస్తే, రోగి వెన్ను మీద నిర్దేశిత ప్రదేశంలో మినప్పిండితో గురుగుగా చేసి నులివెచ్చని ఔషధ తైలాన్ని గురుగులో పోసి ప్రతిరోజు 45 నిమిషాల పాటు ఉంచాలి. ఈ విధంగా ఉంచినంతసేపు తైలం నులివెచ్చగా ఉండేలా చూడాలి. దీనివల్ల వెన్నపూసల మధ్య ఏర్పడిన వైరుధ్యం తొలగిపోయి నరాలపై ఒత్తిడి తగ్గుతుంది. 45 నిమిషాల తర్వాత తైలాన్ని తీసి నైపుణ్యంగా మర్దన చేసి నులివెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ విధానాన్ని 14 రోజుల నుండి 21 రోజులు చేయవలసి ఉంటుంది. మలబద్ధకం లేకుండా జాగ్రత్త పడాలి. నవరకిజి, పిజిబిల్, వస్తికర్మ, పత్రపోటలి, స్వేదము, జంబీర పిండ స్వేదము అద్భుతమైన చికిత్సలు. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అవేంటంటే, ముందుగా వంగి పనులు చేయకూడదు, బరువును కూడా మోయకూడదు. వెళ్ళకిలా పడుకున్నప్పుడు 2 మోకాళ్ళ కింద దిండునైతే పెట్టుకోవాలి. పక్కకి పడుకున్నప్పుడు 2 మోకాళ్ళ మధ్యలో దిండు పెట్టుకుని పడుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది. కుక్కి మంచాల్లో పడుకోకుండా చెక్క బల్ల మీద బొంత వేసుకుని పడుకుంటే మంచిది. మరి నడుము నొప్పికి సంబంధించిన చికిత్సలు అయితే తెలుసుకున్నాం కదా. ఆయుష్మాన్ బావాలో మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవ్వబోతుంది. మీరు ఎంజాయ్ చేయండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
5: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
6: ఆఫ్టర్ బ్యూటిఫుల్ సాంగ్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఎండాకాలం వచ్చేసింది, సూర్యుడు ప్రతాపం అయితే చూపిస్తున్నాడు. పగలంతా ఎండలు, తెల్లవారుజామున చలిగాళ్ళు, అందువల్ల వైరల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా పెరిగాయి. మరి వీటితో పాటు కాలుష్యం, ఎండవేడిమి వల్ల చర్మం, జుట్టు సంబంధ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. మరి ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటి బారిన పడే ప్రమాదం అయితే ఉంది. వాటికి జాగ్రత్తలు ఏంటంటే, సూర్యకిరణాలు సోకే చర్మాన్నంతటికి సన్ స్క్రీన్ లోషన్ రాస్తూ ఉండాలి. ఎండలో గడిపే ప్రతి 6 గంటలకొకసారి తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఇంటి నుండి బయటకు వచ్చే 15 నిమిషాల ముందు చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. ఈ లోషన్ 15 నుండి 30 SPF ల మధ్య ఉండేట్లు చూసుకోవాలి. అలాగే సిల్క్ పాలిస్టర్ దుస్తుల బదులు కాటన్ దుస్తులు వేసుకోవాలి. బాహుమూలాల్లో చెమట ఎక్కువ పడుతుంది కాబట్టి రోజు 2 పూటల గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పుని కలిపి స్నానం చేస్తే మంచిది. వడదెబ్బ తగలకుండా పండ్లు, ద్రవ పదార్థాలు కూడా తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు మధ్య మధ్యలో ఎండు ద్రాక్ష తింటూ ఉండాలి. అందువల్ల శరీరంలో నీరు తగ్గకుండా ఉంటుంది. అలాగే ఎండాకాలంలో ప్రతిరోజు సాయంత్రం పూట 1 చెంచా శనగపిండిలో 1/2 చెంచా గోధుమ పిండి, 1/2 స్పూన్ బియ్యం పిండి కలిపి అందులో కొంచెం

రసం జోడించి ముఖానికి ప్యాక్లా వేసుకుంటే చర్మానికి మంచి నిగారింపు అయితే వస్తుంది. మరి దీంతోపాటు మంచినీళ్ళు కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి. రాత్రిపూట ఖర్జూరాలను నీళ్ళలో నానబెట్టి పొద్దున్నే పరగడుపున ఆ నీళ్లు తాగాలి. ఆహారంలో తప్పనిసరిగా తాజా కూరగాయలు ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడు బ్రాండెడ్ కంపెనీల సన్స్క్రీన్ లోషన్లనే ఎంచుకోవాలి. ఏవి పడితే అవి ఉపయోగించకూడదు. అప్పటికప్పుడు సన్స్క్రీన్ లోషన్ రాసుకుని ఎండలోకి వెళ్తే మాత్రం మామూలు కంటే ఎక్కువగా అతినీల లోహిత కిరణాలు చర్మం పైన పడతాయి. అందుకని తప్పనిసరిగా బయటకు వెళ్లేందుకు 15 నిమిషాల నుంచి 30 నిమిషాలకు ముందు సన్స్క్రీన్ లోషన్ అయితే రాసుకోవాలి. పొడివారిన జుట్టుకు ఒక గ్లాస్ వెన్న తీసిన పాలలో ఒక గుడ్డును పూర్తిగా వేసి కలిపి ఆ ద్రవ పదార్థాన్ని కురులకు బాగా పట్టించి 5 నిమిషాలు గడిచిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే జుట్టు పొడిబారడం, పగిలిపోవడం, నిర్జీవంగా కనిపించడం ఇలాంటి సమస్యలు ఉండవని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ వేసవి కాలంలో చల్లగా హాయిగా మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నాం కదా. మళ్ళీ తిరిగి ప్రసారమై ఆయుష్మాన్ భవాలో మళ్ళీ కలుసుకుందాం. మరి అప్పటి వరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే జాస్మిన్.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం, సెల్ 9542511117.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తులు తెలుసుకుందాం.

ఆరాయే. ఈ శ్లోకం యొక్క అర్థం, ధనికుడు, వేదవేత్తయగు బ్రాహ్మణుడు, రాజు, నది, వైద్యుడు ఈ ఐదుగురు లేనిచోట నివసించతగదు అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం, సోదరా, తప్పులు జరగవచ్చుననే భయంతో ఏ పని అసలే ఆరంభించకుండా ఉండటం కాపురుష లక్షణం. అజీర్ణం చేయనేమోనని ఎవ్వడైనా భయపడి భోజనమే మానుతున్నాడా అని ఈ శ్లోకం తెలియజేస్తుంది.

శ్లోకం యొక్క అర్థం, బంతిని నేల మీద పడవేసినా మరలా పైకెగురుతుంది, అలాగే ధీరుడైన వాడు ఓటమి చెందినా మరలా కార్యసాధనకు పూనుకుని సాధిస్తాడు. మట్టి ముద్దవలి క్రింద పడి అట్లే అణగారిపోవువాడు అనార్యుడే అని ఈ సూక్తి మనకు తెలియజేస్తుంది.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8866558773.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: శ్రోతలు వింటున్నారు సూక్తి సుధా కార్యక్రమాన్ని. కార్యక్రమంలో మరికొన్ని సూక్తులు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సూక్తి యొక్క అర్థం ఆపదలయందు ధైర్యం, సంపదలున్నప్పుడు తాలిమి, సభల్లో వాక్చాతుర్యం, యుద్ధములో పరాక్రమము, కీర్తి సంపాదించుటలో ఆసక్తి, విద్యలయందు వ్యసనము, ఈ గుణములు మహాత్ములకు ప్రకృతి సహజాలు అని ఈ సూక్తి యొక్క అర్థం.

ఈ శ్లోకం యొక్క అర్థం, మహాత్ముల మనసు కలిమియందు పుష్ప కోమలమగును, విపత్తుల్లో మహామహీధరూపముగా నిశ్చలంగా ఉండును అని ఈ సూక్తి యొక్క అర్థం.

హరిణాం. ఈ శ్లోకం యొక్క అర్థం, పండ్లు పుష్కలంగానున్న చెట్లు వంగి నమమ్రులయే ఉంటాయి. సంపదలియందు సత్పురుషులు వినయ విధేయులతోనే ఉంటారు, కాని ఉద్ధతులుగా ఉండరు. పరార్థ జీవనులకు నమ్రతయే స్వభావం కదా అని ఈ శ్లోకం మనకి తెలియజేయనున్నది.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: శ్రోతలు వింటున్నారు సూక్తి సుధా కార్యక్రమాన్ని. కార్యక్రమంలో మరికొన్ని సూక్తులు ఇప్పుడు తెలుసుకుందాం.

0: ಸಾಮರಸ್ಯಂ ನಿಜ ಹೃದಿ ವಿಕಸಂತಃ ಸಂತಿ ಸಂತಃ ಕಿಯಂತ.
1: ಈ ಶ್ಲೋಕಂ యొక్క అర్థం మనోవాక్యములు మూడు. పుణ్యభావ వా కర్మలతో కూడి ఉన్నవారై అమృత హృదయులై నిరంతరము లోకోపకారులై పరులలో ఏ రవ్వంతో సుగుణమున్ననూ దానిని కొండంతులుగా చేస్తూ లోకమును ఆనందాబ్ది నోలలాడించుచు సత్పురుషులు కొందరే ఉంటారు కదా అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

శరీరం. ఈ శ్లోకం యొక్క అర్థం, పరుల కరకయే చెట్లు పండ్లనిస్తున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, గోవులు పాలనిస్తున్నాయి, ఈ శరీరములు పరోపకారార్థమే కదా అని ఈ సూక్తి మనకి

ఈ శ్లోకం యొక్క అర్థం, విఘ్న భయంతో ఏ పనిని ఆరంభించని వారు అధములు కార్యమును ఆరంభించిన్ని, మధ్యలో విఘ్నము వస్తే ఆపేసేవారు మధ్యములు ఆరంభించిన కార్యమును ఎన్ని విఘ్నాలు వచ్చినా వదిలిపెట్టక పూర్తిగావించేవారు ఉత్తములు అని ఈ శ్లోకం మనకి తెలియజేయనున్నది.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తులు తెలుసుకుందాం.

ఈ శ్లోకం యొక్క అర్థం, నీతి నిపుణులు అయినవారు నిందించని, పొగడని, సంపదలు రాని, పోని, మరణమే రాని, మరేమీ కాని, ధీరులైన సత్పురుషులు న్యాయ మార్గాల్నుంచి వైదొలగరు కదా అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

0: यत्नतः पण्डितेन अतिरभसकृतानां कर्मणा विपतेः भवति हृदयदाही शल्यतुल्यो विपाकः.
1: ఈ శ్లోకం యొక్క అర్థం, బుద్ధిమంతుడగువాడు ఏ పనినైనా చేయబూనినప్పుడు దానివల్ల ఎట్టి ఫలితాలు కలుగుతాయో బాగుగా విచారించి మరీ చెయ్యాలి. అలా కాకుండా అనాలోచితంగా తొందరపడి ఏ పనైనా చేస్తే అది మరణ పర్యంతం బాధించే మనశ్శల్యముగా పరిణమిస్తుంది అని ఈ సూక్తి యొక్క అర్థం. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధ కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తులతో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.
2: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
3: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
3: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9100 1993.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
5: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
5: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
5: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
6: పేపరు పెన్ను కాది సారి మొబైల్ తో తొలి శ్రీకారం, లెక్కలు వివరాలన్నీ కూర్చి డిజిటల్ ఆకారం.

0: those words also, because they make other words like something, anything, nothing, somebody, anybody, and nobody.
1: You are right. Listen to the sentences. Yesterday, I bought some biscuits.
0: How many did you buy, Auntie?
1: I don't know. They were in a box. Therefore, I said, I bought some biscuits. Raj, does your father give you any gift on your birthday?
2: Yes, he does.
1: What did he give you last year?
2: He gave me a pen.
1: Ali, did your mother make any sweets yesterday?
0: No, she didn't.
1: Ali's mother didn't make any sweets yesterday. We buy some vegetables every day, don't we?
2: Yes, we do.
1: You don't buy any clothes every day, do we?
0: No, we don't.
1: Look at these two tumblers. Look at the one in my right hand. Is there any water in it?
2: No.
1: Say a complete sentence with no.
2: There is no water in this tumbler.
1: Now, look at the second tumbler. Is there any water in the second tumbler?
2: There is some water in the second tumbler.
1: Some, any, no. అనే పదాలు ఎప్పుడు ఎలా ఉపయోగిస్తామో మీకు తెలిసిందనుకుంటాను. అయినా మళ్ళీ వివరిస్తాను. మనకు సరిగా తెలిసిన సంఖ్యను సూచించడానికి సమ్ ఉపయోగిస్తాము. SOME సమ్ ఉపయోగిస్తాము. సమ్ అంటే అర్థం కొన్ని అని. ఐ బాట్ సమ్ బిస్కెట్స్ యెస్టర్డే అని చెప్పాను కదా. అప్పుడు అలీ ఏమని అడిగాడు? హౌ మెనీ బిస్కెట్స్ డిడ్ యూ బై అని అడిగాడు. అప్పుడు నేను ఐ డోంట్ నో, నాకు తెలీదు అన్నాను. దేవర్ ఇన్ ఏ బాక్స్ అన్నానా? అలాగే లెక్క పెట్టలేని నౌన్ ముందు సమ్ వాటర్ అంటే కొంత నీరు అని ఉపయోగిస్తాము. అలీ, సమ్ వాటర్, సమ్ బిస్కెట్స్ అలాంటి ఫ్రేజులు చెప్పు.
0: సమ్ టొమాటోస్, సమ్ కేక్.
1: గుడ్. మరి వాటిని వాక్యాల్లో చెప్పు. యూజ్ ద ఫస్ట్ ఫ్రేజ్ ఇన్ ఏ సెంటెన్స్.
0: మనోజ్ బాట్ సమ్ టొమాటోస్ యెస్టర్డే.
1: గుడ్. నౌ రాజ్, సే ఎ ఫ్రేజ్ విత్ అన్ అన్కౌంటబుల్ నౌన్ లైక్ వాటర్.
2: సమ్ మిల్క్.
1: కరెక్ట్. సే ఎ సెంటెన్స్.
2: వి నీడ్ సమ్ మిల్క్ టు మేక్ కర్డ్.
1: గుడ్. నోట్ డౌన్ ద సెంటెన్సెస్. మనోజ్ బాట్ సమ్ టొమాటోస్ యెస్టర్డే. వి నీడ్ సమ్ మిల్క్ టు మేక్ కర్డ్. Have you written the sentences?
2: Yes, we have.
1: Good. Ippudu any ela upayoginchalo chuddama. Did your mother make any sweets yesterday? Ani Ali nadiginappudu Ali em annadu? No, she didn't. Annadu kada. Nenu rendu glassulu gurinchi maro prashna adiganu. Is there any water in this tumbler? Anadiganu. Ee rendu prashnallonu nouns lo okati lekka pettagaliginadi ante sweets, రెండవది లెక్క పెట్టలేనిది అంటే వాటర్ ఉన్నా ఎనీ అని ఉపయోగించాము. ఎనీ స్వీట్స్ అని, ఎనీ వాటర్ అని ఉపయోగించాం, అవునా అలీ? మరి ఇలాంటి ఫ్రేజులు మరికొన్ని చెప్పు.
0: ఎనీ బుక్స్, ఎనీ షుగర్.
1: గుడ్. సే ఎ క్వశ్చన్ విత్ ద ఫస్ట్ ఫ్రేజ్.
0: డూ యూ రీడ్ ఎనీ బుక్స్ ఆన్ సండేస్?
1: కరెక్ట్. నౌ రాజ్, సే ఎ ఫ్రేజ్ విత్ అన్ అన్కౌంటబుల్ నౌన్.
2: ఎనీ ఫుడ్.
1: కరెక్ట్. Say it in a sentence.
2: I am hungry. Is there any food in the kitchen?
1: Good. Ippudu maro rendu vakyalu raaskondi. Do you read any books on Sundays? Is there any food in the kitchen? Raj, have you written the two sentences?
2: Yes, I have.
1: Ali, say a question with any.
0: Are there any dogs in your street?
1: Good. What's the answer?
2: There are no dogs in our street.
1: What is your answer, Ali?
0: There are some dogs in our street.
1: Right. Ippudu no ane padam ela upayoginchalo telusukondi. Indaka nenu cheppina vakyam gurtunda? There is no water in this tumbler. NO no ante ledu, kaadu ane ardhalu. Meeku telusu kada? Ippudu deenni ANY any ane word tho unna prashnaku javabulo ela upayoginchali. Now answer the question. Is there any AC in this room?
2: No.
1: Long answer, please.
2: There is no AC in this room.
1: Indaka nenu there is no water in this tumbler annan kada. Ippudu alage inko sentence. Are there any flies in this room?
2: No, there aren't.
1: Long answer, please, Raj.
2: There are no flies in this room.
1: Correct. Now answer the question. Have you any money with you?

0: Ali?
1: No, I haven't.
0: Long answer, please, Ali.
1: I have no money with me.
0: ఈ వాక్యాలను రాసుకోండి. There are no flies in this room. There is no AC in our house. Have you written the sentences?
2: Yes, we have.
1: Auntie, now tell us about something, anything and nothing.
0: Okay, listen. Some, any, no అనే పదాలు ఎలా ఉపయోగిస్తామో మీకు తెలిసినట్లయితే something, anything and nothing అనే పదాలు దాదాపు అదే విధంగా ఉపయోగించవచ్చు. Listen to the sentences. I am hungry. I want something to eat. I am thirsty. I want something to drink. The baby is crying. Give it something to play with. Say the sentences.
2: I am hungry. I want something to eat.
0: Good. Say the sentences. I am thirsty. I want something to drink.
2: I am thirsty. I want something to drink.
0: Good. చూసారు కదా, ఏదో ఒకటి, ఏదైనా అనే అర్థం వచ్చే సందర్భాల్లో సంథింగ్ అనే వర్డ్ ని ఉపయోగిస్తాము. ఐ వాంట్ సంథింగ్ టు ఈట్.
2: ఐ యామ్ హంగ్రీ. ఐ వాంట్ సంథింగ్ టు ఈట్
0: అంటే తినడానికి నాకేదైనా కావాలి అని అర్థం. ఐ వాంట్ సంథింగ్ టు డ్రింక్ అంటే నాకు త్రాగటానికి ఏదైనా కావాలి అని అర్థం. ఇప్పుడు నేనొక పరిస్థితి చెప్తాను. మీరు సంథింగ్ అనే వర్డ్ ఉపయోగించి ఆ పరిస్థితికి సరిపడే వాక్యం చెప్పాలి. The weather is very cold.
1: I want something to cover my body.
0: Correct. The next situation. The bucket is leaking.
3: I want something like MCL to plug the hole.
0: Very good. Write down the sentences. I want something to eat. Ali wants something to drink. Have you written them?
2: Yes, we have.
0: Now listen. ANY any అనే పదం ఉపయోగించినట్లు ఎనీథింగ్ ఉపయోగించాలి. ఇది కూడా ప్రశ్నల్లో, నెగటివ్ వాక్యాల్లో ఉపయోగించాలి. లిసన్ టు ద సెంటెన్సెస్. ఈజ్ దేర్ ఎనీథింగ్ టు ఈట్ ఇన్ ద కిచెన్? నో, దేర్ ఈజ్ నాట్ ఎనీథింగ్ టు ఈట్ ఇన్ ద కిచెన్. ఐఎమ్ వెరీ వెరీ హంగ్రీ. ఐ విల్ ఈట్ ఎనీథింగ్. సే ద ఫస్ట్ సెంటెన్స్. ఈజ్ దేర్ ఎనీథింగ్ టు ఈట్ ఇన్ ద కిచెన్?
3: Is there anything to eat in the kitchen?
0: What is the answer? There is not anything to eat. Say that sentence.
3: There is not anything to eat.
0: Good. Say the sentences. I am very hungry. I will eat anything.
2: I am very hungry. I will eat anything.
0: Good. Anything ela upayogistamo chusaru kada? Anything ante edaina, emaina ani ardham chesukovali. There is not anything to eat అంటే ఇక్కడ తినటానికి ఏమీ లేదు అని అర్థం. ఐఎమ్ వెరీ హంగ్రీ. ఐ విల్ ఈట్ ఎనీథింగ్ అంటే నాకు చాలా ఆకలిగా ఉంది, ఏదైనా తినేస్తా అని అర్థం. నౌ ఐఎమ్ గోయింగ్ టు సే సమ్ సెంటెన్సెస్ విత్ ద వర్డ్ నథింగ్. NOTHING. నథింగ్. లిసన్, లుక్ ఇన్ టు దిస్ బ్యాగ్. దెర్ ఈస్ నథింగ్ ఇన్ దిస్ బ్యాగ్. Mohan's mother was not well this morning. He ate nothing for breakfast. The thieves could not open the almirah. The thieves stole nothing from the bank. Now, say the sentence. There is nothing in this bag.
2: There is nothing in this bag.
0: Correct. Say the sentence. Mohan had nothing for breakfast today.
2: Mohan had nothing for breakfast today.
0: Correct. Say the sentence. The thief stole nothing from the bank.
3: The thief stole nothing from the bank.
0: ఈ వాక్యాల్లో నథింగ్ బదులుగా నాట్ ఎనీథింగ్ అనే వర్డ్ కూడా వాడచ్చు. హీ హ్యాడ్ నథింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ టుడే అనే వాక్యాన్ని హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ టుడే అని కూడా చెప్పచ్చు. హౌ కెన్ యూ చేంజ్ దేర్ ఈస్ నథింగ్ ఇన్ దిస్ బ్యాగ్? అలీ,
1: దేర్ ఈస్ నాట్ ఎనీథింగ్ ఇన్ దిస్ బ్యాగ్.
0: రైట్. ఈ వాక్యాలను రాసుకోండి. Mohan had nothing for breakfast. There is nothing in this bag. Mohan did not have anything for breakfast. Have you written the sentences?
2: Yes, we have.
0: Good.
1: Auntie, tell us about how to use somebody, anybody and nobody.
0: ఈ పదాలు కూడా some, any, no లాగానే ఉపయోగిస్తాం. Somebody బదులుగా someone, anybody బదులుగా anyone, నోబడీకి బదులుగా నో వన్ ఉపయోగించవచ్చు. లుక్ ఎట్ దిస్ చైర్. ఇట్ ఈస్ బ్రోకన్.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. సో నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిజనెస్ మరి రోజు May 22, మరి చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉన్న రోజు. మరి అందుకే ఈ రోజు విశేషాలు మీ ముందుకు తీసుకురావడానికి మేమైతే మీ ముందుకు వచ్చేసాం. మరి మన దేశ సామాజిక ముఖ చిత్రాన్ని మార్చిన ఒక గొప్ప మహానుభావుడి పుట్టినరోజు కూడా ఈ రోజే.
0: అవునమ్మా, నిజంగా భారత పునరుజ్జీవన పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్ 1772 May 22 జన్మించారమ్మా. సతీ సహగమనం లాంటి ఘోరమైన ఆచారానికి వ్యతిరేకంగా పోరాడి సమాజంలో మహిళల స్థానాన్ని పెంచడానికి ఆయన చేసిన కృషిని మనం ఎప్పటికీ మర్చిపోలేం.
1: అవునన్నయ్య. మరి అలానే ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం, అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ. మరి భూమిపై ఉన్న రకరకాల మొక్కలు జంతువులు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేయడానికి ఐక్యరాజ్య సమితి ఈ రోజును కేటాయించింది. ప్రకృతిని మనం కాపాడుకుంటేనే మన మనుగడ సాధ్యమవుతుందని చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
0: కరెక్ట్ అమ్మా. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ చరిత్రలో కూడా ఈ రోజు ఒక మైలురాయి. సరిగ్గా 1906 May 22 రైట్ బ్రదర్స్ వాళ్ళు కనిపెట్టిన ఫ్లయింగ్ మిషన్ విమానానికి సంబంధించిన పేటెంట్ హక్కుల్ని అధికారికంగా పొందారన్నమాట. మానవుడు ఆకాశంలో ఎగరాలనే కల నిజమైన ప్రయాణంలో ఇదొక అత్యంత కీలకమైన మలుపుగా నిలిచిపోయింది.
1: అవునన్నయ్య, చాలా అద్భుతమైన విషయం. అలానే ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఇష్టపడే ఒక కామిక్ క్యారెక్టర్ పుట్టినరోజు కూడా ఈ రోజే. మరి ప్రసిద్ధ రచయిత ఆర్థర్ కానన్ డోయల్ 1859 May 22 జన్మించారు. మరి ఆయన మనందరికీ ఇష్టమైన డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ అనే పాత్రను సృష్టించారు. మరి ఇప్పటికీ కూడా సస్పెన్స్ క్రైమ్ కథలకు ఆ పాత్ర ఒక రోల్ మోడల్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట.
0: అవునమ్మా, సాహిత్య ప్రపంచంలో ఆ పాత్ర సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదనుకో. అదేవిధంగా క్రీడా రంగానికి వస్తే మన భారతీయ చెస్ దిగ్గజం పెంటాల హరికృష్ణ కూడా 1986 May 22 జన్మించారు. అతి చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదాని సాధించి అంతర్జాతీయ వేదికల మీద మన దేశ జెండాని ఎగరవేశారు.
1: అవునన్నయ్య. ఇక అలానే మరి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే మే నెలలో జరిగిన ఒక కీలకమైన పరిణామాన్ని ఇప్పుడు మనం గుర్తు చేసుకుందాం. మరి సరిగ్గా 2008 మే నెలలో మన నెల్లూరు జిల్లా పేరును పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం ప్రాథమిక ఉత్తర్వులు కూడా జారీ చేసిందన్నమాట.
0: అవునమ్మా, ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసం తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆయన చేసిన అత్యున్నత త్యాగానికి కృతజ్ఞతగా ఆయన గౌరవార్థం ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అమరజీవి పూర్వీకుల నివాసం కూడా ఈ జిల్లాలోనే ఉండడం వల్ల ఈ పేరు మార్పు మరింత అర్థవంతంగా మారింది.
1: అవునన్నయ్య. ఇక అలానే మరి ఈరోజు May 22 విశేషాల్లో భాగంగా ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన మరో అంతర్జాతీయ చారిత్రాత్మక సంఘటన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సరిగ్గా 1972 May 22 మన పొరుగున ఉన్న ఒక ద్వీప దేశం బ్రిటిష్ వలస పాలన గుర్తులను పూర్తిగా తుడిచేస్తూ ఒక కొత్త రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకుంది. మరి ఆ దేశం ఏదో, దాని కథ ఏంటో మరి నువ్వు కాస్త లిజినెస్ కు వివరిస్తావా?
0: తప్పకుండానమ్మా. ఆ దేశమే ఇప్పటి శ్రీలంక. అంతకు ముందు వరకు ప్రపంచ వ్యాప్తంగా ఆ ద్వీపాన్ని సిలోన్ అని పిలిచేవారు. మనకి ఇదివరకు ఒక రేడియోలో పాటలు కూడా వచ్చేవి, సిలోన్ స్టేషన్ అని పిలుస్తూ ఉండేవాళ్ళం కదా. సో అదే అన్నమాట. కానీ 1972 May 22 కొత్త రాజ్యాంగం అమల్లోకి రావడంతో ఆ దేశం అధికారికంగా తన పేరును రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంకగా మార్చుకుంది. బ్రిటిష్ రాణి పర్యవేక్షణ నుండి పూర్తిగా విముక్తి పొంది ఒక స్వతంత్ర గణతంత్ర దేశంగా అవతరించిన రోజు ఈ రోజు.
1: అవును. ఇక అలానే May 22 జన్మించిన ఆంగ్ల శాస్త్రవేత్త విలియం స్టర్జియన్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మరి కరెంటు ద్వారా పనిచేసే మొదటి విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేసిన గొప్ప మేధావి అన్నమాట.
0: అవునమ్మా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఆయన కనిపెట్టిన ఆ టెక్నాలజీ వల్లే ఈ రోజు మనం ఇళ్లలో కాలింగ్ బెల్ నుండి ఫ్యాక్టరీల క్రేన్ల వరకు ఎన్నో మిషన్లు పనిచేస్తున్నాయి. ఒక సాధారణ ఇనుప ముక్కను విద్యుత్ సాయంతో శక్తివంతమైన అయస్కాంతంగా మార్చవచ్చని ప్రపంచానికి నిరూపించిన ఆయన్ని ఈ రోజు మనం గుర్తు చేసుకోవడం చాలా అవసరం.

0: ఇకలాని మరి మే 22న జన్మించిన జర్మన్ శాస్త్రవేత్త ఆల్ బ్రెస్ట్ గ్రాఫీ కంట జబ్బుల చికిత్సను ఒక ప్రత్యేక వైద్య విభాగంగా మార్చి ఆధునిక నేత్ర వైద్యానికి పునాదులు వేసిన గొప్ప వైద్యుడైన మరి గ్లకోమా వంటి కంటి వ్యాధులకు అప్పట్లోనే ఆయన ఆధునిక సర్జరీ విధానాలను కనిపెట్టి ఎంతో మందికి చూపరిచ్చారు. మరి ప్రపంచ వ్యాప్తంగా నేత్ర వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చి లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన్ని ఈరోజు మనం గుర్తు చేసుకోవడం ఎంతో అవసరం.
1: అవునమ్మా, అదేవిధంగా ఈ రోజున మే 22న జన్మించిన ప్రముఖ తెలుగు కథా నవల రచయిత పి చంద్రశేఖర్ ఆజాద్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. సాహిత్య రంగంలో తనదైన శైలిలో ఎన్నో రచనలు చేసిన ఆయన తెలుగు పాఠకులకి చిరపరిచితులు. అనేక కథలు నవలల ద్వారా సమాజంలోని భిన్న కోణాల్ని అక్షరబద్ధం చేసిన ఆయన కృషి నిజంగా ప్రశంసనీయం. తెలుగు సాహితీ ప్రపంచంలో నిలకడగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మన చంద్రశేఖర్ ఆజాద్ గారు.
0: అవునన్నయ్య, మరలని మే 22న జన్మించిన మరో గొప్ప మేధావి మేడవరం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. మరి సంస్కృతాంధ్ర భాషల్లో అపారమైన పాండిత్యాన్ని సంపాదించి ప్రాచీన కావ్యాల అందాలను అందరికీ పంచిన విద్వాంసుడైన మరి రెండు భాషలపై అంతటి పట్టు సాధించడం సామాన్యం కాదు. ఈయన సాహిత్య ప్రసంగాలు మరప్పట్లో శ్రోతల్ని మంత్రముగ్ధులు చేసేవి. మరి సంప్రదాయ విజ్ఞానాన్ని భావితరాలకు అందించడంలో అహర్నిశలు కూడా శ్రమించిన పండితుడనమాట.
1: తెలుగు వెండి తెర మీద తన విలక్షణ నటనతో హుందాతనంతో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు శరత్ బాబు గారు 2023 మే 22న కన్నుమూశారు. కథానాయకుడుగా, స్నేహితుడుగా, పవర్ఫుల్ విలన్గా వందలాది చిత్రాల్లో ఆయన పోషించిన వైవిధ్యభరితమైన పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి. అద్భుతమైన డైలాగ్ డెలివరీ, విలక్షణమైన శైలి ఆయన సొంతం.
0: మరలని తెలుగు సినీ గేయ ప్రపంచంలో అక్షరాలతో అద్భుతాలు సృష్టించి భావకథను పరవళ్లు త్రక్కించిన సాహిత్య బ్రహ్మ వేటూరి సుందరరామూర్తి గారు 2010 మే 22న భౌతికంగా మనకు దూరమయ్యారు. ఇక ఆయన రాసిన వేలాది పాటలు దశాబ్దాలుగా తెలుగువారి ప్రతి సుఖదుఖాల్లోనూ తోడుగా నిలుస్తూనే ఉన్నాయి. క్లాసిక్ మెలోడీల నుండి ఓరమాస్ జానపదాల వరకు ఏ శైలి పాటకైనా తన కలంతో కొత్త ప్రాణం పోయడం ఆయన ప్రత్యేకత. పండితుల నుండి సామాన్యుల వరకు అందరినీ తన అక్షరాలతో కట్టిపడేసిన అరుదైన ప్రతిభ ఆయన సొంతం.
1: అవునమ్మా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. క్లాసికల్ సినిమా అయిన శంకరాభరణంలో భక్తి రసాన్ని కురిపించిన, కమర్షియల్ సినిమాల్లో కుర్రకారిని ఉర్రు తొలగించిన అది ఒక్క ఆయనకే చెల్లింది. జానపద సొగసులు, సంస్కృత పదాల మేళవింపుతో తెలుగు పాట స్థాయిని హిమాలయాల అంత ఎత్తుకు తీసుకెళ్లారు. కేవలం వినోదం కోసమే కాకుండా పాత్రల భావోద్వేగాలని పతాక స్థాయికి తీసుకెళ్లేలా పాటలు రాయడంలో ఆయనది అందివేసిన చెయ్యనుకో. అందుకే తెలుగు సినిమా సంగీత చరిత్రని వేటూరికి ముందు, వేటూరికి తర్వాత అని విభజించవచ్చు. ఇప్పటికీ ఎంతో మంది యువ రచయితలకి ఆయన కలం పలికించిన పల్లవులే నిరంతర మార్గదర్శకాలు. సో మరి ఇంతవరకు మే 22కి సంబంధించిన ఎన్నో ఎన్నో ఎన్నో వింతలు, విశేషాలు మనం తెలుసుకున్నాం కదమ్మా. మరి మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్లోకి వెళ్లబోయే ముందు మన వేటూరి సుందరరామూర్తి గారి కలం నుంచి జాలువారిన ఒక మంచి పాట విందామా?
0: తప్పకుండా. మరి ఇంకెంత కలిసాం, మరి మీకోసం ఈ చక్కని పాట విని ఆనందించండి.

0: తగిట తదిమి తగిట తదిమి తంతాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడపడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తగిట తగిట తదిమి తంతాన హృదయ లయల జతుల గతుల తిల్లాన.
1: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజని టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజని టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజని టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజని టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్ అన్ని సైజులలో తయారు.

0: అనేది మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. అమ్మ, మనందరికీ తెలుసు కదా ఈవేళ మనం ఏ టాపిక్ మాట్లాడుకోబోతున్నామో ఒకసారి మన శ్రోతలకు కూడా చెప్తే బాగుంటుందేమో.
4: తప్పకుండానయ్యా. మరి ఇప్పుడే అనుకున్నాం కదా, మనం చక్కని పాట అయితే విన్నాం కదా. మరి తెలుగు సినిమా పాట ఉన్నంతకాలం గుర్తుండిపోయి ఒకే ఒక్క పేరు చెప్తాను, మరి వింటావా?
3: ష్యూర్, తప్పకుండా.
4: మరి అక్షరాలతో అమృతాన్ని కురిపించిన, సామాన్యుడి నోట జానపదాల జాతర చేయించిన, అది కేవలం ఆయనకే సాధ్యమైందనమాట. ఇంతకే ఆయన ఎవరనుకుంటున్నావు? మన వేటూరి సుందరామూర్తి గారు.
3: అబ్బో, చాలా బాగుందమ్మా. ఖచ్చితంగా నువ్వు చెప్పింది అక్షర సత్యం అనుకో. ఆయన కేవలం పాటలే రాయలేదు, తెలుగు భాషకి కొత్త సొగసుల్ని అద్దారు అని చెప్పుకోవచ్చు. సంప్రదాయ సాహిత్యంలో ఎంతటి పాండిత్యం ఉందో, మాస్ ప్రేక్షకుల్ని ఊగించేలా ఆకుచాటు పిందె తడిసే అంటూ రొమాంటిక్ పాటలు రాయడంలో అంతే పట్టుంది ఆయనకి.
4: అవునన్నయ్య, మరి శ్రీశ్రీ తర్వాత అంతటి విప్లవాత్మక భావాలను కూడా సినిమా పాటల్లో చెప్పించిన ఘనత అయింది. ఇక జగడ జగడ జగడం అంటూ యువతలో జోష్ నింపిన, శంకర నాద శరీరాపర అంటూ క్లాసికల్ టచ్ ఇచ్చిన, ఆ కళ నుండి రాలిన అక్షరాలే కదా.
3: నిజమేనమ్మా. విశ్వనాథ్ గారి సినిమాలకి ఆయన రాసిన పాటలు ఒక ఎత్తు అయితే, కమర్షియల్ సినిమాలకి రాసినవి ఇంకో ఎత్తు. 7 సార్లు నంది అవార్డులు, మాతృదేవోభవ చిత్రంలో రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాటకి జాతీయ అవార్డు సాధించి తెలుగు పాట స్థాయిని హిమాలయం అంత ఎత్తుకు తీసుకెళ్లారు ఆయన.
4: అవును, ఇక పాత్రల స్వభావాన్ని బట్టి, కథలోని సందర్భాన్ని బట్టి పదాలను అలా అలవోకగా గుచ్చడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అనురాగం, విరహం, హాస్యం, తత్వం ఇలా నవరసాలని తన పాటల్లో పలికించి మనల్ని మురిపించారు.
3: అవునమ్మా, ఒక పాత్రికేయుడిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీని తన పాటలతో శాసించిన ఆ క్షీర సాగర మదన హృదయుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రతి తెలుగువాడి పెదవులపైన పాట రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటారు.
4: అసలు ఆయన పాటల్లోని పద ప్రయోగాలు చూస్తే బొచ్చటేస్తుంది కదా. మరి శబ్ద సౌందర్యానికి ఆయన పెట్టింది పేరు. ఇక సంస్కృత సమాసాలను ఎంత అలవోకగా వాడేవారు, కిలకిలలాడే కిన్నెరసాని అంటూ అచ్చతెలుగు పదాలతో అంతే అందంగా అల్లిక చేసేవారు. అసలు ఆయన పాటల్లోని పద ప్రయోగాలు చూస్తే ముచ్చటేస్తుందన్నయ్య. మరి శబ్ద సౌందర్యానికి ఆయన పెట్టింది పేరు. ఇక సంస్కృత సమాసాలను ఎంత అలవోకగా వాడేవారు, మరి కిలకిలలాడే కిన్నెరసాని అంటూ అచ్చతెలుగు పదాలతో అంతే అందంగా అల్లిక చేసేవారు.
3: అవునమ్మా, వ్యాకరణాన్ని ఛందస్సుని ఆయన అస్సలు వదలలేదనుకో, కానీ ఎక్కడా సామాన్యుడికి అది భారంగా అనిపించకుండా చూసుకున్నారు. సిరిసిరి మువ్వ చిత్రంలో క్లాసికల్ టచ్ ఇస్తూనే కమర్షియల్ పాటల్లో కూడా అంతర్గత ఛందస్సు నియమాన్ని అద్భుతంగా పాటించి విమర్శకుల్ని సైతం ఒప్పించారు ఆయన.
4: నిజంగా కొన్ని పాటలు వింటుంటే అబ్బా, పాటలు ఇలా కూడా రాయొచ్చా అని నోరెళ్ళ పెట్టడం మనం అంతవుతుంది. మరి కీరవాణి రాగంలోనా పాటలో కేవలం రాగాల పేర్లతోనే ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం రాసేయడం ఆయన శైలికే చెల్లింది.
3: అవునమ్మా, శృంగారాన్ని వర్ణించిన అందులో ఒక కావ్య గౌరవం కనిపిస్తుంది, విరహాన్ని రాసిన అందులో ఒక లోతైన తత్వం బోధపడుతుంది. విద్యావంతుడు మెచ్చే పాండిత్యం, పామరుడు పాడుకునే పల్లెదనం, ఈ రెండింటినీ తన కలంలో ఇమిడ్చిన ఆయన శైలి ఎప్పటికీ అనుకరణీయం.
4: ఆయన కళల్లో కేవలం శృంగారమే కాదు, అద్భుతమైన చమత్కారం, సున్నితమైన హాస్యం కూడా వరకలేశాయి. అబ్బని తీయని దెబ్బ అంటూనే ముద్దులలికే ముచ్చటైనా ముగ్గురేసి గుద్దుతుంటే అని హాస్యాన్ని చూపించడం, చిలకపచ్చ తోటలోనా అంటూ పదాలతో గిలిగింతలు పెట్టడం ఆయనకి సాధ్యమైంది.
3: నిజమేనమ్మా, ఒకవైపు నవ్విస్తూనే మరోవైపు సమాజాన్ని ఆలోచింపజేసే సందేశాత్మక గీతాలు రాశారు. రుద్రవీణ సినిమాలో తరలిరాద తనే వసంతం అంటూ సమాజంలో మార్పు కోసం ఆయన రాసిన పాట ఇప్పటికీ ఎందరికో స్ఫూర్తి.
4: ఇక విషాద గీతాల విషయానికొస్తే, మరి గుండెల్ని పిండేసేలా ఏడ్పించడం ఆయన శైలి. మాతృదేవోభవ చిత్రంలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాట వింటే కన్నీళ్లు ఆపడం ఎవరికైనా సాధ్యమా? చావుని, జీవిత పరమార్థాన్ని అంతకంటే గొప్పగా ఎవ్వరూ వర్ణించలేరు.
3: అవునమ్మా, అన్నింటికన్నా ముఖ్యంగా ఆయన రాసే ప్రతి పదంలో అర్థాలు అంతరార్థాలు దాగుండడం. పైకి చూస్తే సాదాసీదా రొమాంటిక్ పాటలు అనిపించినా లోతుగా చూస్తే అందులో ప్రకృతి పరమైన ఆధ్యాత్మిక పరమైన కోణాలు కనిపిస్తూ ఉంటాయి. అలా ఒకే పదంతో బహుళ అర్థాల్ని పలికించి శ్రోతల్ని మంత్రముగ్ధులు చేయడం ఆయన ప్రత్యేకతనుకో.
4: అసలు పాత పాటల విషయానికొస్తే ఆయన పాటల్లో కనిపించే జీవం నిజంగా అద్భుతం.

0: మరెన్నటికీ వాడిపోని వసంతం. ప్రతి పాట ఒక సరికొత్త అనుభూతినిస్తూ దశాబ్దాలు దాటినా నేటికీ శ్రోతల చెవుల్లో వేణునాదల్లా వీణుల విందు చేస్తూనే ఉంటుంది.
1: ఖచ్చితంగానమ్మా, ఆయన పాటల పదాల అమరిక చూస్తే తెలుగు సాహిత్యంపై ఆయనకున్న పట్టు ఎలాంటిదో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సంప్రదాయ కావ్యాల్లోనే చందోరీతుల్ని, వ్యాకరణ నియమాల్ని సినిమా పాటల పరిధిలోకి తీసుకొచ్చి వాటిని సామాన్యుడికి కూడా సులభంగా అర్థమయ్యేలా మలిచిన శబ్ద శిల్పి ఆయన.
0: అవునన్నయ్య, మరి పదాలను ఒకదాని పక్కన ఒకటి కూర్చడంలో ఆయన చూపించిన నేర్పు అనన్య సామాన్యం. క్లిష్టమైన గ్రాంథిక భాషను కూడా ఎంతో సుకుమారంగా మార్చి లయబద్ధంగా అమర్చి తెలుగు పదాల గొప్పదనాన్ని రాబోయే తరాల వరకు సగర్వంగా తీసుకెళ్లారు.
1: అందుకే కదా కల నుండి జాలువారిన ప్రతి అక్షరం ఒక సజీవ శిల్పమై నిలిచింది, తెలుగు ఉన్నంతకాలం పాడుకునేలా చేసింది. సాహిత్య ఘనతని, సంగీత మాధుర్యాన్ని సమపాళ్లల్లో కుదిర్చి తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన ఆ పదాల నిధి ఎప్పటికీ వెలకట్లేంది.
0: మరొకనొక దశలో టాలీవుడ్ లో వేటూరి పాటలేని సినిమా అంటూ అసలు ఉండేదే కాదు. ప్రతి పెద్ద దర్శకుడు హీరో సినిమా పోస్టర్ పై ఆయన పేరు కనిపించాల్సిందే. ఇక అగ్ర దర్శకుల నుండి యువ దర్శకుల వరకు ప్రతి ఒక్కరూ తమ కథలోని కీలక సన్నివేశాలకు ప్రాణం పోయడానికి ఆయన కలం కోసమే ఎదురుచూసేవారు. మరి ఉదయం ఒక స్టూడియోలో క్లాసిక్ సాంగ్ రాస్తే సాయంత్రానికి మరో స్టూడియోలో ఓరమాస్ పాటతో రికార్డులు సృష్టించడం ఆయనకు మాత్రమే చెల్లింది.
1: అవునమ్మా, ఆ రోజుల్లో కొంతమంది నిర్మాతలకి వేటూరి గారి పాట అనేది కేవలం ఒక పాట కాదు, అదొక బలమైన సెంటిమెంట్. ఆ పాట తమ సినిమాలో ఉంటే చాలు, ఆ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర హిట్ అవుతుందని, భారీ వసూళ్లు సాధిస్తుందని గట్టి నమ్మకం ఉండేది. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ఎన్నో సినిమాలు కేవలం ఆయన రాసిన ఆడియో క్యాసెట్ల అమ్మకాలతోనే సగం బడ్జెట్ ని వెనక్కి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి.
0: నిజంగా కేవలం పాటల కోసమే థియేటర్లకు వెళ్లేలా ప్రేక్షకులను అలవాటు చేసిన ఘనత ఆ నమ్మకాన్ని నిజం చేసిన చరిత్ర అయింది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా విజయానికి, పంపిణీదారుల నమ్మకానికి ఆయన రాసే పల్లవి ఒక గ్యారంటీ కార్డ్ల పనిచేసేది. అటు క్లాస్ సినిమాలైనా, ఇటు పక్కా కమర్షియల్ మాస్ సినిమాలైనా వేటూరి కలం స్పర్శ తగిలితే చాలు, ఆ పాటలు మారుమ్రోగాల్సిందే, థియేటర్లలో కాసుల వర్షం కురవాల్సిందే.
1: అవునమ్మా, ఎందరో కొత్త నిర్మాతలు దర్శకులు ఆయన పాటతోనే పరిశ్రమలు తమ విజయ యాత్రను ప్రారంభించి ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. కథలో దమ్మున్నా లేకపోయినా వేటూరి రాసిన ఒక్క పాట సినిమాని కొట్టుకుపోకుండా నిలబెడుతుందని అగ్ర నిర్మాతలు సైతం బహిరంగంగానే చెప్పుకునేవారు. అందుకే ఆయన కేవలం ఒక గీత రచయితగానే మిగిలిపోకుండా తెలుగు సినిమా వ్యాపారాన్ని, విజయాల శాతాన్ని శాసించిన ఒక అదృశ్య శక్తిగా మారిపోయారు.
0: అవునన్నయ్య, ఇక మ్యూజిక్ డైరెక్టర్స్ విషయానికి వస్తే, మరి వేటూరి దగ్గరికి వెళ్తున్నారు అంటే ఒక సాధారణ రచయిత దగ్గరికి కాదు, సాక్షాత్తు ఒక సాహిత్య శిఖరం దగ్గరికి వెళ్తున్నట్లుగా భావించేవారు. మరి ఎంతటి దిగ్గజ సంగీత దర్శకులైనా ఆయన ముందు కూర్చున్నప్పుడు ఒక రకమైన గౌరవపూర్వకమైన భయంతో భక్తితో ఉండేవారు. ఆయనిచ్చే పదాల కోసం, ఆ పదాల్లోని లయ కోసం స్వరకర్తలు ఎంతో ఆతృతగా ఎదురుచూసేవారు. ఇక ట్యూన్ ఇస్తే నిమిషాల్లో పాట రాసేయడం లేదా ఆయన రాసిన కవిత్వానికి ట్యూన్ కట్టడం ఒక అద్భుతమైన ప్రక్రియలా సాగేది.
1: నిజమేనమ్మా, కేవీ మహాదేవన్, ఇళయరాజా, చక్రవర్తి, ఎంఎం కీరవాణి, రాజ్కోటి, ఇలా ఏ తరం సంగీత దర్శకుణ్ణి తీసుకున్నా ఆయనతో పనిచేయడం ఒక గొప్ప అనుభూతిగా చెప్పేవారు. ముఖ్యంగా ఇళయరాజా గారి క్లిష్టమైన ట్యూన్లకి సైతం వేటూరు గారి రాసిన పదాల అమరిక చూసి రీరికార్డింగ్ థియేటర్లలో సంగీత విద్వాంసులు సైతం ఆశ్చర్యపోయేవారట. ట్యూన్లో ఎక్కడో ఒక చిన్న గ్యాప్ ఉన్నా అక్కడ లలలలా అనుకుండా ఒక అందమైన తెలుగు పదాన్ని ఇమిడ్చే ఆ అద్భుతమైన ప్రతిభే ఆయన్ని సాహిత్య శిఖరాన్ని చేసింది.
0: అవునన్నయ్య, సంగీత దర్శకులు కట్టిన స్వరాలకు కేవలం సాహిత్యాన్ని మాత్రమే కాకుండా ఆ స్వరాల వెనుక దాగున్న భావాన్ని పట్టుకుని ప్రాణం పోసేవారు. మరొకసారి సంగీత దర్శకుడి ట్యూన్ సాదాసీదాగా ఉన్నా వేటూరి కలం నుండి వచ్చిన పల్లవి ఆ ట్యూన్ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిపోయేది. అందుకే ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తమ కెరీర్లో బెస్ట్ ట్యూన్స్ అన్నీ కూడా వేటూరు గారి కోసమే దాచుంచేవారు. ఆయన రాసిన అక్షరాలు స్వరంలో కూర్చున్నప్పుడు కలిగే ఆ నాదబ్రహ్మ స్వరూపం వినే శ్రోతల్ని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లేది.
1: ఒక రకంగా చెప్పాలంటే ఆయనతో కలిసి పనిచేయడం అనేది సంగీత దర్శకులకి ఒక పెద్ద సవాల్, అలాగే ఒక గొప్ప అదృష్టం కూడాను. రాబోయే సరికొత్త తరం మ్యూజిక్ డైరెక్టర్ సైతం ఆయనతో ఒక్క పాటైనా చేయాలని కలలు కనేవారంటే ఆ సాహిత్య శిఖరం సాధించిన సమున్నత స్థానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చమ్మా. స్వరాల సముద్రాన్ని తన అక్షరాల అంజలితో బంధించి తెలుగు సినిమా సంగీతానికి ఒక నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన

0: వేటూరి సుందరరామూర్తి గారి శైలి వైభవం ఎప్పటికీ చిరస్మరణీయమే కదా.
1: అవునన్నయ్య, ఇక ఆయన రాసిన ఆ పాటల వెనుక ఎంతటి వైభవం ఉందో ఆయన వ్యక్తిగత జీవితంలోనూ అంతటి అపూర్వమైన ఆసక్తికరమైన సంఘటనలున్నాయి. మరి కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లిలో ఒక సాంప్రదాయ పండిత కుటుంబంలో జన్మించిన ఆయన మద్రాసు చేరడానికి ముందు జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించారట. ఇక ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక వంటి ప్రముఖ పత్రికల్లో ఉప సంపాదకుడిగా పనిచేస్తూ నాటి రాజకీయ సామాజిక పరిణామాలను తన పదునైన కలంతో విశ్లేషించేవారు. మరి ఆ రోజుల్లోనే ఆయన రాసిన సంపాదకీయాలు, వార్తా కథనాలు ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాయి.
0: కరెక్ట్గా చెప్పావమ్మా, జర్నలిస్టుగా ఉన్న కాలంలోనే ఆయన జీవితంలో ఒక అపూర్వమైన సంఘటన జరిగింది. అదే విశ్వనాథ సత్యనారాయణ గారితో ఉన్న అనుబంధం. నాటి అగ్రకవి, జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారికి వేటూరి గారు స్వయంగా లేఖరిగా, అంటే ఆయన చెబుతుంటే రాసే వ్యక్తిగా వ్యవహరించేవారట. విశ్వనాథ్ గారు నోటితో చెబుతుంటే అంతే వేగంగా ఆ అద్భుత కావ్యాల్ని కాగితం మీద పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ అనుభవమే వేటూరి గారు భాషా పాండిత్యాన్ని, అవధాన వేగాన్ని మరింత పదును పెట్టింది. ఆ తర్వాత కాలంలో ఆయన ట్యూన్ వినగానే నిమిషాల్లో పాటలు రాయడానికి ఆ పునాదే కారణమైంది. అవ మనం వేటూరి గారి గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మళ్ళీ ఇంకో వేటూరి గారి పాట విని వస్తే ఎలా ఉంటుందంటో?
1: చాలా చాలా బాగుంటుంది అన్నయ్య. మరి ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తాయి వేటూరి గారి పాటలు. లిసనర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం? మరి వేటూరి గారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DBL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventricular Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemakalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemakalaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: సో వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి.
5: మరన్నయ్య, ఇక సినిమా రంగ ప్రవేశం విషయానికి వస్తే అక్కడ కూడా ఒక ఆసక్తికరమైన మలుపు అనేది ఉంది. మరి ఎన్టీఆర్ కె విశ్వనాథులతో ఉన్న పరిచయంతో ఓ సీత కథా సినిమాతో ఆయన సినీ ప్రస్థానం మొదలైనా, సిరిసిరి మువ్వా చిత్రంతో ఆయన ఇండస్ట్రీని మలుపు తిప్పారు. ఇక ఒక సందర్భంలో ఒక అగ్ర దర్శకుడు వేటూరు గారిని సినిమా పాటల్లో ఇంగ్లీష్ ముక్కలు, ఉర్దూ పదాలు వాడగలరా అని తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఆయన ఆ సవాల్ని స్వీకరించారు. ఇక తర్వాత కమర్షియల్ సినిమాల్లో జనం నోట రానిలా ఆయన సృష్టించిన ట్రెండ్ విమర్శలు చేసిన వాళ్లే ముక్కున వేలేసుకునేలా చేసింది.
4: నిజమేనమ్మా, ఆయన జీవితంలో మర్చిపోలేని మరో అపూర్వ ఘట్టం శంకరాభరణం సినిమా. ఆ సినిమా సృష్టించిన సంచలనం, ఆ సినిమాకి పాటలు రాసే సమయంలో కేవలం శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న పాటలే కాబట్టి ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. కానీ వేటూరు గారు రాసిన శంకరా

0: ఆదశరీర పర పాట విడుదలై దేశవ్యాప్తంగా ఒక ఊపు ఊపేసింది. ఈ పాటకి జాతీయ అవార్డు రావాల్సి ఉన్నా కొన్ని సాంకేతిక కారణాల వల్ల రానప్పుడు స్వయంగా జ్యూరీ సభ్యులే తెలుగు భాష తెలియకపోవడం వల్ల ఈ అద్భుత కావ్యానికి న్యాయం చేయలేకపోయామని బాధపడడం ఆయన సాహిత్యానికి దక్కిన అసలైన గౌరవం.
1: ఎంతటి ఎత్తుకు ఎదిగినా ఆయనలో ఉన్న నిరాడంబరత్వం, తోటి కళాకారులను గౌరవించే గుణం ఆయన్ను అందరికీ ఆత్మీయుని చేశాయి. మరి ఇండస్ట్రీలో ఎంతో మంది అగ్రహీరోలు, దర్శకులు ఆయన్ని తమ కుటుంబ సభ్యుడిగా భావించేవారు. మరి చివరి శ్వాస వరకు చేతిలో కలం పట్టుకుని పాటల ప్రపంచంలోనే విహరించారు. భౌతికంగా ఆయన మనల్ని విడిచివెళ్ళినా గోదావరి గట్టున వినిపించే ప్రతి కిన్నెరసాని పాటలోనూ, ప్రతి తెలుగువాడి గుండె చప్పుడులోనూ వేటూరు సుందరరామూర్తి అనే పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
0: అవునమ్మా, ఆయన వ్యక్తిత్వంలోనూ పాటల ప్రయాణంలోనూ ఎంత వెతికినా దొరికే మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలు మనల్ని ఇంకా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. వేటూరు గారికి కేవలం తెలుగు సాహిత్యమే కదమ్మా, ఉర్దూ షాయిరీలు, గజల్స్ అన్నా కూడా ఎంతో ప్రాణమట. వాటిపై ఆయనకు అపారమైన పట్టుండేది. ఆ పట్టుతోనే కమర్షియల్ సినిమాల్లో గులాబీ పువ్వా గులాబీ పువ్వా అంటూ ఉర్దూ లైని శైలిని తెలుగు పాటల్లోకి ఎంతో సుకుమారంగా అనువదించి శ్రోతల్ని మైమరిపించారు. అటు క్లాసిక్ సంస్కృత పదాలైనా, ఇటు పక్కా లోకల్ మాస్ పదాలైనా ఒకే కలంతో అలా ఓకగా పలికించడం ఆయనకి మాత్రమే సాధ్యమైన అద్భుతమైన విద్య.
1: అవునన్నయ్య, ఆయన పాట రాయడం వెనుక ఉన్న వేగం ఇండస్ట్రీలో ఒక పెద్ద సంచలనం. మరి దర్శకులు సైతం ముక్కును వేలేసుకునేలా చేసేది. ఇక ఇళయరాజా గారు ఒక సంక్లిష్టమైన ట్యూన్ ఇచ్చి దీనికి పల్లవి కుదరడం కష్టం అని ఆలోచిస్తున్న సమయంలో మరి వేటూరు గారు కేవలం సిగరెట్ వెలిగించేంత లోపే జగడ జగడ జగడం అంటూ పల్లవి రాసి ఇచ్చేశారు. మరి ట్యూన్ వినగానే అందులోని లయను, స్వరాల గ్యాప్ను ఆయన మెదడు ఒక కంప్యూటర్ లాగా క్యాచ్ చేసేదని, అందుకే క్షణాల వ్యవధిలో సాహిత్య శిల్పాన్ని చెక్కేసేవారని తోటి రచయితలు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు.
0: ఇక ఆయన చమత్కారానికి, సమయస్ఫూర్తికి ఇండస్ట్రీలో ఎన్నో అపూర్వమైన సంఘటనలు ఉదాహరణలుగా నిలుస్తాయమ్మా. ఒకసారి ఒక పెద్ద దర్శకుడు ఆకుచాటు పిందు తడిసే అనే లైన్ చూసి ఇందులో వ్యాకరణ దోషం ఉందేమోనని కొద్దిగా సందేహం వ్యక్తం చేశారట. దానికి వేటూరు గారు ఏ మాత్రం తడుక్కోకుండా, అది వ్యాకరణ దోషం కాదు సార్, శృంగార చేష్టలో ఉండే లోపలి అర్థం అంటూ తన దైన శైలిలో చమత్కరించి ఆ పాటని అలాగే ఉంచేలా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఎంతటి క్లిష్టమైన సందర్భాన్నైనా తన హాస్య చతురతతో, లోతైన జ్ఞానంతో ఎంతో సులువుగా మార్చేసేవారు వేటూరు గారు.
1: అవునన్నయ్య, మరి ఆయనకి ప్రకృతి అన్నా, ముఖ్యంగా గోదావరి నది అన్నా ఎంతటి అమితమైన ప్రేమ. ఆయన రాసిన ఎన్నో నదీ తీరాల పాటలు చూస్తేనే అర్థమవుతుంది. మరి గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, లేదా కిన్నెరసాని వచ్చిందమ్మా వంటి పాటలు వింటుంటే మన కళ్ళ ముందు అక్షరాలు కావు, సాక్షాత్తు గోదావరి ప్రవాహమే కదలాడుతున్నట్లు ఒక సజీవమైన అనుభూతి అనేది కలుగుతుంది. ప్రకృతిని ఒక మనిషిలా, ఒక ప్రేమికురాలిలా ఊహిస్తూ ఆయన అల్లిన పదాల అమరిక తెలుగు సినీ సాహిత్య వనంలో ఎప్పటికీ వాడిపోని ఒక సుగంధ భరితమైన పుష్పంలా నిలిచిపోతాయి.
0: అన్నింటికన్నా గొప్ప విశేషం ఏంటంటే ఆయన కేవలం పాటలతోనే కాదమ్మా, తన మాటలతోనూ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటి నటులకి స్క్రీన్ నేమ్స్ పెట్టారు. నాటి అగ్రదర్శకుడు జంజాల గారు తన సినిమాల్లోని పాత్రల పేర్ల కోసం, డైలాగుల్లోని పంచల కోసం వేటూరి గారి సలహాలు ఎక్కువగా తీసుకునేవారట. ఇలా సినిమాలు ప్రతి విభాగాన్ని తన సాహిత్యంతో, సృజనాత్మకతతో స్పృశించి తెలుగు చలనచిత్ర రంగానికి ఒక దిక్సూచిలా నిలిచిన ఆ మహానుభావుడి ప్రస్థానం రాబోయే తరాల రచయితలందరికీ ఒక అద్భుతమైన నిఘంటువు.
1: అవునన్నయ్య, మరి ఆయన ప్రకృతిని వర్ణించే విధానం చూస్తే అక్షరాలు కావు, సాక్షాత్తు ప్రకృతి మన కళ్ల ముందు నర్తిస్తున్నట్లుంటుంది. తెల్లవారింది కోయిలా అంటూ ఉదయపు అందాలను పలకరించిన, ఆకాశంలో ఆషాఢమేఘం అంటూ వర్షపు జల్లులను కురిపించిన అది ఆయనకి సాధ్యం. చెట్టును, పువ్వును, నదిని కేవలం జడ పదార్థాలుగా కాకుండా మనలాగే సుఖదుఖాలు తెలిసిన సజీవ ప్రాణులుగా మార్చి పాటల్లో పలికించడం ఆయన ప్రత్యేకత.
0: అవునమ్మా, ప్రకృతిని ఎంత అందంగా చూపించారో మనుషుల స్వభావాల్ని, వాళ్ల మనస్తత్వాల్ని కూడా అంతే లోతుగా విశ్లేషించేవారు. సిరిసిరి మువ్వలో జుమ్మంది నాదం అంటూ మనిషిలోని కళాహృదయాన్ని ఆవిష్కరించిన కమర్షియల్ సినిమాల్లో సైతం పాత్రల నైజాన్ని బట్టి పదాలు లేవరు. స్వార్థం, క్రోధం, అసూయ వంటి మానవ ప్రవృత్తుల్ని ఎండగడుతూ మనిషి అంతరంగాన్ని అద్దం పట్టేలా ఎన్నో అద్భుతమైన తాత్విక గీతాల్ని ఆయన మనకి అందించారు.
1: అన్నింటికన్నా ముఖ్యంగా సమాజంలో జనాల్లో ఉన్న నిర్లక్ష్యాన్ని, బద్ధకాన్ని తన పదునైన

0: పదాలతో ఎండగట్టడం ఆయన పాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మరి సమాజం నిద్రపోతున్న తీరును ప్రశ్నించినా, మూఢనమ్మకాలను నిరసించినా ఆయన కలం వెనుకడుగు వేయలేదు. ప్రజల్లో ఉన్న చైతన్య రాహిత్యాన్ని, వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపుతూ ఎన్నో విప్లవాత్మక భావాలను సినిమా పాటల్లో చూపించారు.
1: నిజమేనమ్మా, ఒకవైపు లలితమైన శృంగారాన్ని కురిపిస్తూనే మరోవైపు సామాజిక బాధ్యతను గుర్తు చేసే

0: మన వేటూరి గారు భావి తరాలకి పచ్చదానాన్ని ఇవ్వాలనే పర్యావరణ స్పృహని, మనుషుల మధ్య బంధాలు మృగ్యమైపోతున్న తీరును ఎప్పటికప్పుడు తన పాటల ద్వారా సమాజానికి గుర్తు చేస్తూనే వచ్చారు.
1: అందుకే ఆయన కేవలం ఒక వినోదాన్ని పంచే సినీ కవి మాత్రమే కాదు, సమాజాన్ని సంస్కరించాలని తపించిన ఒక అక్షర యోధుడు. ప్రకృతిలోని అందాన్ని ఆస్వాదిస్తూనే మనుషుల స్వభావాలలోని వంకరలను సరిదిద్దుతూ జనాల నిర్లక్ష్యపు నిద్రను వదిలించిన ఆ కలం ఎప్పటికీ అమరమే. తెలుగు సినిమా ఉన్నంతకాలం, ఈ సమాజంలో చైతన్యం ఉన్నంతకాలం వేటూరు గారి పాట ఒక మార్గదర్శిగా నిలిచి తీరుతుంది. ఆయన కలంలో ఉన్న అతిపెద్ద గొప్పదనం ఏంటంటే, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఆయన అందించే సాహిత్యం మాత్రం ఎప్పుడూ ఒకే స్థాయిలో అందరినీ ఆకట్టుకునేలా ఉండేది. అగ్రదర్శకుడి భారీ బడ్జెట్ సినిమాకైనా, ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన యువ దర్శకుడి పరిమిత బడ్జెట్ సినిమాకైనా ఆయన రాసే పాటల నాణ్యతలు ఎక్కడా తేడా వచ్చేది కాదు. సినిమా పరిధిని బట్టి కాకుండా నమ్మి వచ్చిన అవకాశాన్ని గౌరవిస్తూ తన అక్షరాల నిధిని అందరికీ సమానంగా పంచిన హృదయం ఆయనది.
0: ఖచ్చితంగా నమ్మ, హీరోల విషయంలోనూ ఆయనది ఇదే సమదృష్టి. ఇండస్ట్రీని ఏలే పెద్ద హీరోకైనా, లేదంటే అప్పుడే కెరీర్ మొదలుపెట్టిన చిన్న హీరోకైనా ఆయన కలం ఒకేలా పరిగెత్తేది. పెద్ద హీరోల ఇమేజ్కి తగ్గట్టు థియేటర్లలో ఈలలు వేయించే మాస్ పదాల్ని ఎంత అలవోకగా కురిపించేవారో, చిన్న హీరోల సినిమాల్లో కథను నిలబెట్టేలా అంతే ప్రాణప్రదమైన పాటల్ని అందించేవారు. ఎంతో మంది చిన్న హీరోలు కేవలం వేటూరి గారు రాసిన ఒక్క సూపర్ హిట్ పాటతో రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోయిన సందర్భాలు టాలీవుడ్లో ఎన్నో ఉన్నాయి.
1: అవునన్నయ్య, ఇక ఆయనకు కావాల్సింది కథలోని సందర్భం, ఆ సన్నివేశంలో ఉన్న భావం మాత్రమే కాని అక్కడ నటిస్తున్న నటీనటుల స్టార్ హోదా కాదు. అందుకే బడ్జెట్లతో సంబంధం లేకుండా ఆయన పాటలు క్యాసెట్ల రూపంలో విడుదలైనప్పుడు ప్రతి ఊరిలోనూ ప్రతి రేడియోలోనూ మారుమోగిపోయేవి. సినిమా ఫలితం ఎలా ఉన్నా వేటూరు గారి పాటల వల్ల ఆయా చిత్రాలు సంగీత ప్రియుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆయన చూపించిన అంకితభావమే దానికి కారణం.
0: అవునమ్మా, ఒక రకంగా చెప్పాలంటే తన దగ్గరికి వచ్చిన ప్రతి కథకి ప్రతి పాత్రకి తన సాహిత్యం ద్వారా పూర్తి న్యాయం చేకూర్చిన నిష్పక్షపాత కవి మన వేటూరి గారు. పారితోషికాన్ని బట్టో బ్యానర్ని బట్టో కాకుండా కేవలం సరస్వతీదేవి ఇచ్చిన జ్ఞానాన్ని నమ్ముకుని ప్రతి పాటని ఒక శిల్పంలా చెక్కిన అక్షర తపస్వి ఆయన. అందుకే చిన్న హీరోల నుండి పెద్ద స్టార్ల వరకు, లో బడ్జెట్ సినిమాల నుండి విజువల్ వండర్స్ వరకు తెలుగు సినీ చరిత్రలో వేటూరి అనే మూడు అక్షరాలు ఎప్పటికీ ఒక తిరుగులేని బ్రాండ్గా, విజయానికి చిరునామాగా నిలిచిపోయాయి.
1: మరలని ఆయన ప్రతిభకు దక్కిన పురస్కారాల గురించి మాట్లాడటం అంటే తెలుగు సినిమా పాటు సాధించిన అంతర్జాతీయ గౌరవాల గురించి మాట్లాడుకోవడమే. మరి మాతృదేవోభవ చిత్రంలో ఆయన రాసిన రాలిపోయే పువ్వా నీకు అనే గీతానికి జాతీయ ఉత్తమ గీత రచయిత అవార్డు వరించింది. మరి కేవలం జాతీయ స్థాయిలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఏకంగా 7 సార్లు ప్రతిష్టాత్మక నంది అవార్డులను అందుకుని రికార్డ్ సృష్టించారు. మరి ఇవే కాకుండా మన తెలుగు విశ్వవిద్యాలయం ఆయన అపారమైన సాహిత్య సేవకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది.
0: నిజమేనమ్మా, ఇన్ని అవార్డులు రివార్డులు సన్మానాలు వచ్చినా ఆయనలో రవ్వంత కూడా గర్వం కనిపించకపోవడం నిజంగా ఒక అద్భుతం. ఆయన్ను ఒక నిగర్విగా నిలబెట్టింది. ఎంతటి ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వానికి ఆయన నిలువెత్తు నిదర్శనంగా ఉండేవారు. అవార్డులు అనేవి తన కలం రాసిన పదాలకు దక్కిన గౌరవమే తప్ప తన వ్యక్తిగత అహంకారానికి సాధనాలు కావని ఆయన బలంగా నమ్మేవారు. అందుకే సన్మాన సభల్లో సైతం ఎంతో వినయంగా తలవంచుకుని ఆ పురస్కారాలని స్వీకరించే ఆ సంస్కారం ఆయనకే చెందింది.
1: ఆ నిగర్వి తత్వమే ఆయన్ని ఇండస్ట్రీలో అందరికీ ఆత్మీయుని చేసింది. మరి ఆయనతో మాట్లాడితే ఎవరైనా సరే అభిమానిగా మారిపోవలసింది. స్టూడియోలో ఒక పెద్ద దర్శకుడితో ఎంత మర్యాదగా మాట్లాడేవారు. రికార్డింగ్ రూమ్ బయట ఉండే ఒక సాదాసీదా అసిస్టెంట్తో లేదా ఆఫీస్ బాయ్తో కూడా అంతే ఆత్మీయంగా మాట్లాడేవారు. మరెవరైనా కొత్త రచయితలు వచ్చి సలహాలు అడిగితే ఏమాత్రం ఒకమాటం లేకుండా ఎంతో ప్రేమగా ఆదరంగా కూర్చోబెట్టుకుని లోగుట్టలను వివరించేవారు.
0: అవునమ్మా, ఆయనతో గడిపిన ప్రతి క్షణం ఒక మధురమైన జ్ఞాపకమని, ఆయన మాటల్లో ఉండే ఆత్మీయత ఎందరికో కొండంత అండని ఇండస్ట్రీలోని ప్రముఖులు ఎప్పటికీ గుర్తు చేసుకుంటారు. అక్షరాల సామ్రాజ్యానికి అప్రతిహత మహారాజుగా వెలిగిన సాదాసీదా మనిషిలా అందరితో కలిసిపోయే ఆ గుణమే ఆయన్ని ఒక సజీవ పురాణ పురుషుణ్ణి చేసింది. అవార్డుల కన్నా ప్రేక్షకుల గుండెల్లో దక్కిన స్థానమే గొప్పదని భావించిన ఆ అమృత హృదయుడి జ్ఞాపకాలు తెలుగు సినీ సాహితీ వనంలో ఎప్పటికీ సుగంధాలు వెదజల్లుతూనే ఉంటాయి.
1: మరి సమయం ముగుస్తున్నా, ఆ కళానికి

0: ఆ కలం అందించిన అమృత స్వరాల ఉరిపానికి ముగింపెక్కడుంది. మరి నిజంగా వేటూరు గారు భౌతికంగా లేకపోయినా ఈరోజు మనం పాడుకుని ప్రతి పల్లవిలోనూ ఆయన శ్వాస సజీవంగానే కొట్టుకుంటోంది. ఆకాశ దేశాన ఆషాఢ మాసాన సాగిన ఆయన ప్రస్థానం తెలుగు సినీ జగత్తులో ఎప్పటికీ ఒక వెలుగై నిలిచిపోతుంది. నిన్నటి తరాన్ని ఊగించి, నేటి తరాన్ని ఉరిపించి, రేపటి తరానికి మార్గం చూపించిన ఆ అక్షర విహారికి సాటి రాగల రచయిత మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి కాదు.
1: అవునమ్మా, జీవితంలో ఏ భావోద్వేగం వచ్చినా, ఏ సందర్భం ఎదురైనా దానికి వేటూరి గారి పాటొకటే అసలైన చిరునామా. ఆత్మీయ ఓదార్పు, గుండె భారమై కన్నీరు ముంచెత్తినప్పుడు మనతో పాటే ఏడ్చిన కలం అయింది. మనసు విరహంతో తల్లడిల్లినప్పుడు ఆ విరహాన్ని కూడా ఒక తీపి కావ్యంగా మార్చగల సమర్థుడైన, అలసటను మరిపించే జానపదమైన, ఆత్మను పలకరించే తాత్విక గీతమైన ఆయన అక్షరాల అల్లికతోనే పరమార్థాన్ని అందుకుంది.
0: నిజమే, మరి ప్రేమలో మునిగితేలే హృదయాలకు ప్రకృతి సాక్షిగా ప్రేమ పాఠాలు నేర్పింది ఆయనే. భక్తిభావంతో ఉప్పొంగిపోయే మనసులకు శంకర నాద శరీరాపర అంటూ నాదబ్రహ్మ స్వరూపాన్ని కళ్లముతో సాక్షాత్కరింపజేసింది ఆయనే. వేదం అణువణువున నాదం అంటూ సంగీత సాహిత్యాల కలయికకు ఒక కొత్త అర్థాన్ని ఇచ్చి తెలుగు భాష ఉన్నంతకాలం తెలుగువాడు సగర్వంగా పాడుకునేలా చేశారు.
1: అందుకే సిరిమల్ల చెట్టు కింద లచ్చమ్మ అంటూ పామరుడి నోట జానపదాల జాతర చేసిన, జగడ జగడ జగడమంటూ యువత నరాల్లో ఉడుకు రక్తాన్ని పరుగులెత్తించిన అది ఆ ఒక్క కలం శైలికే సాధ్యమైంది. ఎంతటి వైభవాన్ని చూసినా చివరికి ఒదిగుంటూ తెలుగు భాషా సరస్వతి కిరీటంలో ఒక వెలకట్టలేని వజ్రమై మెరిశారాయన. ఆయన పాటల పల్లవులు మన పెదవులపై ఆడుతున్నంతకాలం, ఆ చరణాల చల్లదనం మన గుండెలను తాకుతున్నంతకాలం వేటూరి సుందరామూర్తి గారికి మరణం లేదు.
0: ఖచ్చితంగా ఆయన భౌతిక ప్రయాణానికి మాత్రమే ముగింపు పడింది, కానీ ఆయన అక్షర సామ్రాజ్యానికి ఎప్పటికీ అంతలేదు.
1: ఇంతవరకు మనం వేటూరి గారి గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం కదమ్మా, మరి ఈనాటి ఈరోజు ముచ్చట్లు కార్యక్రమం ముగించే టైం అయితే మాత్రం వచ్చేసింది.
0: మరి తిరిగి రేపు ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా మధ్యాహ్న ప్రసారాల వివరాలు. మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1:15 వరకు కథానిక, 1:15 నుండి 1:30 వరకు టైమ్ లైన్, 1:30 నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3:30 వరకు మహిళ, 3:30 నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4:30 వరకు రైతు నేస్తం, 4:30 నుండి 5 గంటల వరకు అది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైం పాస్, 6 గంటల నుండి 6:30 వరకు కెరియర్ చాయిస్, 6:30 నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7 గంటల నుండి 8 గంటల వరకు టీమ్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఈనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రెడీ విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
0: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
0: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమ్మీర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
0: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రోస్కాన్ ఉచితం.
0: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
0: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
0: సెల్ 9989342009. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్ అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ

0: మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్ అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్ అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100191193.
0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001252552.
1: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిసినర్స్, మరి ఎప్పట్లా ఈ రోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, దేవుడు అందరికీ కష్టాలు ఇవ్వడు, మరి ఎవరైతే ఆ కష్టాన్ని తట్టుకుని నిలబడగలరో వారికే ఇస్తాడు. అందుకే నిజాయితీ గల వారి జీవితం ఎప్పుడు కూడా ఒక యుద్ధంలా ఉంటుంది. అంతే కదండి, అంటే భగవంతుడు అందరికీ కష్టాలు ఇవ్వడు, మరి ఎవరైతే కష్టాన్ని తట్టుకుని నిలబడగలరో వారికే ఇస్తాడు. అందుకే నిజాయితీ గలవారి జీవితం ఎప్పుడూ కూడా ఒక యుద్ధంలా ఉంటుంది. ఏమంటారు ఓకే లిసినర్స్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఈనాడు మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎలమెంచల్ నుండి టైలర్ సాయి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ఆది నటించిన ప్రేమ కావాలి చిత్రం నుండి మనసంతా ముక్కలు చేసి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజనెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుక భయమదు. మరి మహర్షుల గురించి, వారి జీవిత చరిత్రల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మనం భృగు మహర్షి గురించి తెలుసుకుందాం. మరి బ్రహ్మదేవుడి యొక్క హృదయం నుంచి పుట్టిన నవ బ్రహ్మల్లు భృగు మహర్షి ఒకరు. మరి ఈ భృగు మహర్షి వంశంలో పుట్టిన గొప్పవాళ్ళు చ్యవన మహర్షి, జమదగ్ని, శుక్రాచార్యుడు, దదీచి, ఇంకా శ్రీ మహావిష్ణువే పరశురాముడిగా అవతరించాడు. మరి అలాంటి మహాత్ములు పుట్టిన గొప్ప వంశం ఆయనది. మరి ఆ వంశానికి మూల పురుషుడు భృగు మహర్షియే. భృగు మహర్షి కర్దమ ప్రజాపతి కుమార్తె అయిన ఖ్యాతి అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. మరి ఆమె యందు ఆయనకు దాత, విదాత అనే కొడుకులు, శ్రీ అని ఒక కూతురు కలిగారు. మరి ఈయనకు ఉసెన అనే భార్య ఉంది. ఆమె యందు ఆయనకు కవి అనే కొడుకు కూడా కలిగాడు. అనేక రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు, మరి పులోమ భృగు యొక్క మరొక భార్య, ఆయనకు పులోమ యందు చ్యవన మహర్షి పుట్టాడు. ఈ విధంగా భృగు మహర్షి అనేక మందిని సంతానంగా కానీ భృగు వంశాన్ని అభివృద్ధి చేశాడు. మరి వాళ్ళు మహాత్ములు, వాళ్లకు ఎంతమంది సంతానం ఉంటే దేశానికి అంత మంచిది కదా, అలానే ఉండాలి. మరి అనేక మంది సంతానం సామాన్యులు కూడా కారణమాట. మరొకసారి దేవతలు రాక్షసులను అందరినీ జయించి చాలా దూరం తరిమికొట్టారు. మరి రాక్షసులు అపజయం పొంది తమ గురువైన శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. మరి గురుదేవా, తమ వంటి మహాశక్తివంతులు మాకు గురువుగా ఉన్నారు, అయినా మేము దేవతల చేత హింస పొందుతున్నాం, మమ్మల్ని తరిమి తరిమి కొడుతున్నారు, మాకు జనక్షయం అవుతోంది, అయినా మేము ఏమీ అనలేకపోతున్నాం, మమ్మల్ని రక్షించండి అంటే, అప్పుడు ఆయన తిన్నగా కైలాస పర్వతానికి వెళ్ళి తపస్సు చేసి శివుణ్ణి సంజీవని మంత్రోపదేశం చెయ్యమని అడిగాడు. ఆయన అనుగ్రహంతో సంజీవని మంత్రం వచ్చింది శుక్రాచార్యుడికి. ఆ మంత్ర ప్రభావంతో చనిపోయిన రాక్షసులందరినీ కూడా బతికించడం మొదలుపెట్టాడు శుక్రాచార్యుడు. అలా రాక్షసులు చనిపోకుండా మళ్లీ బతుకుతున్నారు. అయితే ఆయన అలా చాలా కాలం పాటు తపస్సు చేస్తున్నప్పుడు తమను రక్షించే గురువు లేకపోయినందువల్ల ఆ రాక్షసులు రాక్షసమాత శుక్రాచార్యుడి తల్లి భృగుపత్ని అయిన ఉసిర దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు మా గురువైన శుక్రాచార్యుడు మా వెంట లేడు, మేము ఆయన రక్షణ లేకపోవడం చేత అనాథలమయ్యాం, అందుకని మమ్మల్ని రక్షించు అని ప్రార్థించారు. అందుకామి మీ గురువైన శుక్రాచార్యుడు వచ్చేదాకా నేను మిమ్మల్ని రక్షిస్తాను అని వాళ్లకు శరణాగతి ఇచ్చింది. కానీ ఆశ్రమం నుంచి బయటికి వచ్చి ఇంద్రాది దేవతలను తన తపోబలంతో స్తంభింపచేసి మరి స్తంభీభూతుల్ని చేసింది. ఎక్కడి వాళ్లను అక్కడ అలాగే కదలకుండా గమనం లేకుండా చేసింది. మరి ఆమె మహత్తు అటువంటిది, ఆమె శుక్రాచార్యుడి తల్లి. మరి ఇంద్రాది దేవతలు కూడా స్తంభించిపోయి ఏం చెయ్యాలో తెలియక విష్ణుమూర్తిని ధ్యానం చేసి ప్రార్థించారు. ఇక దేవతల యొక్క దుస్థితి చూశాడు శ్రీ మహావిష్ణువు. వాళ్ల చేతులు కాళ్ళు కదలకపోవటం చేత రాక్షసులు వచ్చి వాళ్లను తీవ్ర హింసలకు గురి చేస్తున్నారు. దేవతలు భయంకరమైన ఆపదలు ఉన్నారు. మరి ఉసినాదేవిని సంహరిస్తే తప్ప ఆవిడ శక్తి ఉపసంహారం కాదు అని విష్ణువు గ్రహించాడు. అయితే ఆమె ఒక స్త్రీ, ఆమెను సంహరించడానికి సంశయిస్తున్నాడు. మరి ఇందుకే నెక్స్ట్ ఏం జరిగింది తెలుసుకుందాం. ఇక నేనడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుండి ప్రియాగారు శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ఈరోజు మా అల్లుడు బ్రహ్మారెడ్డి గారు పుట్టినరోజు.

మరి శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. శుభాకాంక్షలు తెలియచేస్తున్నవారు మరి భార్య సురేఖ, కొడుకు రిత్విక్ రెడ్డి, మరి అలానే కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సుస్వాగతం చిత్రం నుండి హ్యాపీ హ్యాపీ బర్త్డే అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మరి మీ అల్లుడు బ్రహ్మారెడ్డి గారికి మీ తరపు నుండి, మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు. మరి బ్రహ్మారెడ్డి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సుస్వాగతం చిత్రం నుండి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. అలానే మరి భృగు మహర్షి గురించి తెలుసుకుంటున్నాం కదా, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి ఇంద్రాది దేవతలు కూడా స్తంభించిపోయి ఏం చేయాలో తెలియక మరి విష్ణుమూర్తిని ధ్యానం చేసి ప్రార్థించారు కదా. ఒక దేవతల దుస్థితిని చూశాడు శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే మరి వాళ్ళ చేతులు కాళ్ళు కదలకపోవడం చేత రాక్షసులు వచ్చి వారిని తీవ్ర హింసలకు గురి చేస్తున్నారన్నమాట. మరి దేవతలేమో భయంకరమైన ఆపదలో ఉన్నారు కదా, మరి ఉష్ణాదేవిని సంహరిస్తే తప్ప ఆవిడ శక్తి ఉపసంహారం కాదు అని విష్ణువు గ్రహించాడు. అయితే ఆమె ఒక స్త్రీ కదా, మరి ఆమెను ఎలా సంహరించాలా అని చెప్పి సంశయిస్తున్నాడు అనమాట. అప్పుడు ఇంద్రుడు అంటాడు ఆయన్ని, మరి దేవతలను రక్షించడానికే స్త్రీ అయినా ఆమెను సంహరించవలసిందే, ఇదే ధర్మం అంటాడు. అయినా తనకు ఆమె ఏదైనా అపకారం చేస్తే తప్ప ఆమెను చంపడానికి వీలు కాదు అనుకుని ఒక భయంకర రూపం ధరించి ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను భయపెట్టడానికి ప్రయత్నించాడు శ్రీ మహావిష్ణువు. మరి ఆవిడకు తీవ్రమైన క్రోధం వచ్చింది. మరి విష్ణువుతో, నీవు శ్రీ మహావిష్ణువు, నీవు లోకాలన్నింటినీ రక్షించాలి, అందరినీ సమదృష్టితో చూడవలసిన వాడివి. శరణు అన్న రాక్షసులను అభయహస్తంతో రక్షిస్తున్న స్త్రీని నేను, పతివ్రతను. ఇంద్రుడి దుర్బోధతో నన్ను సంహరింప చూస్తున్న నీవు ఇంద్రుడితో సహా భస్మం కావలసిందే అని శాపం పెట్టడానికి సంకల్పించింది. ఇక ఆ శాపాక్షరాలు ఆమె కంఠంలోంచి బయటకి రాకుండా ఆమె కంఠాన్ని ఒక పదునైన బాణంతో ఛేదించాడాయన. మరి శాపాక్షరాలు బయటికి వస్తే తనకి ఇంద్రుడికి ప్రమాదం కనుక ఆమెను చంపడానికి ఆయన కలా ఒక కారణం ఏర్పడింది. మరి ఉష్ణాదేవి కంఠం తెగి మరణించింది. దేవతలు జయ జయధ్వానాలు చేశారు. మరి కొంతమంది రాక్షసులు పరిగెత్తుకుని వెళ్ళి ఈ విషయాన్ని భృగు మహర్షికి తెలియజేశారు. చనిపోయి నేలపై పడి ఉన్న భార్య దగ్గరికి వచ్చాడు భృగు మహర్షి. ఆయనకు ఆగ్రహం కలిగి మరి విష్ణువుతో, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయవలసిన నీవు మహాపతివ్రతైన శ్రీకంఠాన్ని ఛేదించి చంపావు, మరి నీవు చేసిన ఈ దోషానికి ప్రతిఫలంగా నీవు భూలోకంలో మానవుడిగా జన్మిస్తూ జన్మ మృత్యువులు పదే పదే పొందుతూ సుఖదుఖాలను కూడా మామూలు మానవుల వలని అనుభవిస్తూ ఉంటావు అని శపించాడు. మరి విష్ణుమూర్తి అందుకు బాధపడకుండా ఆ మహర్షికి తాను ప్రసాదించిన ఆ శక్తి తన పట్ల వమ్ము కావడం ఇష్టం లేక ఆయన్ను శరణువేడాడు. తను ఏ మాయోపాయంతోనైనా తప్పించుకోగలడు. అయినా భృగు మహర్షి జగత్యుజుడు, ఆయన శాపం శిరోధార్యం, గౌరవించదగింది అనుకుని విష్ణువు భృగువును ప్రార్థించాట. మరి మహర్షి, నీవు త్రిలోక పూజ్యుడివి, తపశక్తి సంపన్నుడివి, బ్రహ్మజ్ఞానివి, సత్యాన్ని ధర్మాన్ని పోషించే బాధ్యత తీసుకుని నీ భార్యను సంహరింపవలసి వచ్చింది. ఆమెను నేను స్వార్థంతో కానీ అహంకారంతో కానీ చంపలేదు. ఆమె ఇంద్రాది దేవతలను స్తంభీభూతలను చేస్తే, ఇంద్రుడు ప్రార్థిస్తే దేవతలను రక్షించే బాధ్యత కలిగిన నేను ఆమెను చంపక తప్పలేదు. నా కర్తవ్యాన్ని నెరవేర్చా. నీ భార్య యందు నాకు ఏమాత్రము కూడా అవిధేయత లేదు అంటాడు. అందుకు భృగు మహర్షి, మహాత్మా, ఇదంతా నీ లీల, ఈశ్వర కటాక్షమిది. నీ సంకల్పం ఎవరికీ తెలియదు. విధివ్రాత ఇలా ఉంది. నా భార్య పోయే యోగం వచ్చింది. నిన్ను నేను శపించవలసి వచ్చింది. అందరి తపస్సులకు ఫలం ఇచ్చే నిన్ను శపించడం అనేది నిమిత్తమాత్రమే కదా. ఈ శాపానికి ఏం మార్గమున్నదో, భవిష్యత్తులో లోక కళ్యాణం ఎట్లా జరుగుతుందో అట్లాగే జరుగుతుంది. కాబట్టి నీవు నన్ను పాదస్పర్శ చేసి శరణు అనవద్దు. శాపాన్ని గౌరవంగా తీసుకుని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి ధర్మ సంస్థాపనం చేసి లోక కళ్యాణం చేయి అని అంటాడు విష్ణుమూర్తితో. అంటే శాప విమోచనం లేదన్నమాట. ఆయన ఇంకా శ్రీ మహావిష్ణువుతో, మరి నీ అవతారాలు భూలోకంలో నీ జనన మరణాలన్నీ కూడా లోక కళ్యాణం కోసమే ఉపయోగిస్తావు. నీవు ఏ పని చేసినప్పటికీ కూడా నీ చేతలన్నీ కూడా లోక కళ్యాణప్రదమవుతాయి. నీ అవతారాలన్నీ వేదములు నిన్ను ఎలా స్తోత్రం చేస్తున్నాయో అలా ప్రజలు పురాణములు ఇతిహాసములు నిన్ను స్తోత్రం చేయుగాక. నీవు నీ చేష్టలు జగత్ కళ్యాణ హేతువులవుతాయి అని మంత్రజలాల్ని విష్ణువు మీద చల్లి శుభాశిస్సులు అందించాడు. మరి వెళ్లే ముందు తన భార్యను ఆ మంత్రజలాలతో బతికించుకున్నాడు. వెంటనే ఆమెకి శిరస్సు

వచ్చింది. ఆమె పునర్జీవితురాలయ్యింది. మరెప్పుడైతే ఆమె విష్ణువు చేతిలో చనిపోయిందో ఆమె శక్తి అప్పుడే ఉపసంహరించబడింది. వాళ్ళంతా కూడా స్తంభం నుండి విడుదలై తక్షణమే యథాపూర్వంగా అయిపోయారు. ఆమె సజీవంగా ఉన్నప్పుడు ఆమె శాపాన్ని ఉపసంహరించే శక్తి దేవతలకు విష్ణువుకు కూడా లేదు. ఆమె పోతేనే ఆమె శాపబలం పోయింది. అందుకే ఆమె పునర్జీవితురాలయ్యింది. ఆమెకు తిరిగి ప్రాణం వచ్చింది. ఇంద్రాది దేవతలు భృగు మహర్షి యొక్క మహిమకు ఆశ్చర్యపడి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. మరి శాపగ్రస్తుడైన విష్ణుమూర్తి అంతర్ధానమయ్యాడు. మరి ఈ ఘట్టం అనేది లింగ పురాణంలో ఉందన్నమాట. లిజనెస్, మరి భృగు మహర్షి మరిన్ని విశేషాలు రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. లిజనెస్, మరి అలా నీనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే భీమవరం నుండి లింగరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి లిజనెస్ అందరికీ కూడా పెద్ద హాయ్ అంటున్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి అందరూ కూడా టైంకి తినండి, వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండండి అని చెప్పేసి అంటున్నారు. మరి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి అంటున్నారు. మరి అలానే గులేబకావళి కథా చిత్రం నుండి నన్ను దోచుకుందువటి అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇకలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబేముందు, మరి ఈరోజు ఫ్రైడే కదండి, మరి శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించి ఒక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి సముద్ర మదనం సమయంలో లక్ష్మీదేవి కంటే ముందుగా ఉద్భవించిన శక్తి జ్యేష్ఠాదేవి, అంటే అలక్ష్మి.

లక్ష్మి. మరి పురాణాల ప్రకారం ఈమె కథ మరియు మార్కండేయ మహర్షి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక జ్యేష్ఠాదేవి యొక్క ఆవిర్భావం వివాహం విషయానికి వస్తే, సముద్ర మథనం జరుగుతున్నప్పుడు అమృతం కంటే ముందు అనేక వస్తువులు వ్యక్తులు ఉద్భవించారు. అందులో లక్ష్మీదేవి కంటే ముందుగా చేదు అనుభవాలకు దారిద్ర్యానికి ప్రతీకగా జ్యేష్ఠాదేవి జన్మించింది. అందుకే ఈమెను అలక్ష్మి అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి జ్యేష్ఠాదేవిని దుస్సహుడు అనే బ్రాహ్మణుడికిచ్చి వివాహం జరిపించారు. మరి వివాహం చేసిన కాపురం ఎందుకు చేయలేకపోయారు అంటే, జ్యేష్ఠాదేవి స్వభావం ఆమె భర్త అయిన దుస్సహుడికి పూర్తిగా విరుద్ధంగా ఉండేది. దీనివల్ల వారిద్దరి మధ్య పొత్తనేది కుదరలేదన్నమాట. మరి దుస్సహుడు వేదమంత్రాలు, ధూపదీప నైవేద్యాలు, శుచి శుభ్రత ఇష్టపడేవాడు. కానీ జ్యేష్ఠాదేవికి ఎక్కడైతే కలహాలు, అబద్ధాలు, అశుభ్రత, ఏడుపు ఉంటాయో అక్కడ ఉండటం ఇష్టమన్నమాట. మరి వేదఘోష వినబడే చోట జ్యేష్ఠాదేవి ఉండలేకపోయేది. ఆమె వెళ్లే ప్రతీ చోట కూడా దారిద్ర్యం తాండవించేది. తన భార్య లక్షణాలను భరించలేక ఆమెను ఎక్కడ ఉంచాలో తెలియక దుస్సహుడు ఆమెను వదిలి వెళ్ళిపోతాడు. దీంతో ఆమె ఒంటరిదై అడవుల్లో నివసిస్తూ అందరికీ కూడా అశుభాన్ని కలిగిస్తూ ఉండేది. మరి జ్యేష్ఠాదేవి వల్ల కలిగే అశాంతిని, దారిద్ర్యాన్ని తొలగించడానికి మార్కండేయ మహర్షి ఒక మార్గాన్ని సూచించారన్నమాట. మరొకనక సమయంలో జ్యేష్ఠాదేవి ప్రభావం వల్ల లోకల్లో అందరూ కూడా ఇబ్బందులు పడుతుంటే, మార్కండేయ మహర్షి ఆమెను ప్రసన్నం చేసుకుని ఒక పరిష్కారం కనుగొన్నారు. మరి మార్కండేయ ముని జ్యేష్ఠాదేవితో మాట్లాడుతూ ఆమెకు కొన్ని నిర్దిష్టమైన నివాస స్థానాలు కేటాయించారు. ఎక్కడైతే జుట్టు విరబోసుకుని ఏడుస్తారు, ఎక్కడైతే ఇల్లు ఉడవకుండా మురికిగా ఉంటుందో, ఎక్కడైతే భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు, ఎక్కడైతే పెద్దలను గౌరవించరు, అటువంటి చోట్ల నీవు నివసించు అని చెప్పారు. మరి దీని ద్వారా మార్కండేయుడు లోకానికి ఒక సందేశం ఇచ్చారు. మరి ఎవరైతే ఇల్లు శుభ్రంగా ఉంచుకుని దైవ చింతనతో శాంతిగా ఉంటారో వారి దరిదాపుల్లోకి జ్యేష్ఠాదేవి రాదు, కేవలం లక్ష్మీదేవి అనగా శ్రీ మహాలక్ష్మి మాత్రమే అక్కడుంటుంది. మరి మార్కండేయ మహర్షి సూచన ప్రకారం జ్యేష్ఠాదేవిని అనగా అలక్ష్మిని బయటకు పంపి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ప్రతిరోజు ఇల్లు శుభ్రం చేసుకోవడం, దీపారాధన చేయడం అనే ఆచారాలు మొదలయ్యాయి. మరి జ్యేష్ఠాదేవికి కోపం రాకుండా ఉండటానికి ఆమెను గ్రామ దేవతగా లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పూజించి సాగనంపడం ఆచారంగా మారిందనమాట. మనం చెప్పుకున్నాం కదండి, ఉదాహరణకి సీతలాష్టమి వంటి సమయాల్లో ఆమెకు చాలా చాలా అంగరంగ వైభవంగా పూజలవి చేసి సాగనంపుతారనమాట. అలా ఏంటంటే మరి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మరి ఆమెను శీతలాష్టమి వంటి అలాంటి సందర్భాల్లో మరి సాగనంపడం ఆచారంగా మారిందనమాట. ఒక లిజినెస్, మరి జ్యేష్ఠాదేవి గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక అలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుపతి గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి మే 22 ఏ పాటనైనా అత్యద్భుతంగా ఎంతో అలవోకగా అందరినీ అలరించే విధంగా ఎన్నో పాటలను ఎంతో అలవోకగాను అందరినీ ఎంతగానో అలరించే విధంగా తన కళ నుండి జాలువార్చిన, అందరికీ ఎంతగానో నచ్చిన అభిమాన గీత రచయితల్లో ఒకరు, నేను అభిమానించే గీత రచయితల్లో ఒకరు, నా అత్యంత అభిమాన గీత రచయిత. మరి అంతకుముందు సినీ విలేకరిగా సేవలందించి దర్శకులు కె విశ్వనాథ్ గారి ప్రోత్సాహంతో 1972 ఆయన తీసిన చిత్రమైన ఓ సీత కథ చిత్రంలో భారత నారీ చరితము, మధుర సుధా భరితము అనే పాట ద్వారా మన తెలుగు తెరకు పరిచయమైనటువంటి ప్రఖ్యాత రచయిత మరియు మల్లెపువ్వు చిత్రంలో ఒక పాటల కార్యక్రమానికి ఆరుద్ర గారితో కలిసి ఒక న్యాయ నిర్ణీత పాత్రలో, మల్లెపందిరి చిత్రంలో ఆటవిడుపు స్వామి అనే పాత్రలను, మరి ముఠామేస్త్రి చిత్రంలో ఒక చక్కని న్యాయమూర్తి పాత్రలోనూ అగుపించి నటునిగాను కూడా మనల్ని అలరించిన రచయిత వేటూరి సుందరరామూర్తి గారి వర్తంతి. మరి వారికి నివాళి తెలియపరుస్తున్నాము అంటున్నారు. అలానే మే 22 మరి అలనాటి చిత్రాల్లో కథానాయకులు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రతినాయకులు అగు 1973 రామ విజేత ఫిల్మ్స్ బ్యానర్ పై వచ్చిన రామరాజ్యం చిత్రం ద్వారా పరిచయమైనటువంటి నటులు అయినటువంటి సత్యనారాయణ దీక్షితులు అనగా శరత్ బాబు గారి వర్తంతి. మరి వారికి కూడా నివాళి తెలియపరుస్తున్నాను అంటున్నారు. మరి ప్రస్తుతం వారు మన మధ్య జీవించలేకపోయినా వారి పాటల రూపంలోనూ, ఆ పాటలకు వారు నటించిన వారి అభినయం రూపంలోనూ ఎప్పటికీ కూడా మన మధ్య జీవించి ఉంటారు. మరి వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన అద్భుతమైన ఒక కుటుంబ కథా చిత్రం నుండి ఒక చక్కని పాటను వినిపించగలరు అంటున్నారు. ఇక పాట వచ్చేసి సంసారం ఒక చదరంగం. ఈ చిత్రం నుండి మరి

సుందరమూర్తి గారి రచనలు, చక్రవర్తి గారి సంగీత సారథ్యంలో బాలుగారు ఆలపించినటువంటి టైటిల్ సాంగ్ అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి ప్రపంచంలోని ఏకైక రుక్మిణీదేవి ఆలయం మరి ఎక్కడుందో తెలుసా? మరి కృష్ణుడికి దూరంగా రుక్మిణీదేవి ఆలయం అటండి. మరి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందామా? మరి భారతదేశంలో శ్రీకృష్ణుడి ఆలయాలు చాలా ఉన్నప్పటికీ గుజరాత్లోని ద్వారకలో ఆయన భార్య అయిన రుక్మిణీదేవికి ఒక ప్రత్యేకమైన చారిత్రాత్మక ఆలయం ఉంది. ఈ ఆలయం అందం, అద్భుతం. అలానే ఈ ఆలయం వెనుక ఒక ఆసక్తికరమైన పౌరాణిక కథ కూడా ఉంది. మరి ప్రపంచంలో రుక్మిణీదేవికి ఉన్న ఏకైక ఆలయం ఇదేనని, ఇక్కడ నేటికీ కూడా ఆయన భార్య శ్రీకృష్ణుడికి దూరంగా నిలబడి ఉంటుందని చెబుతూ ఉంటారు. మరి కారణాల వల్ల శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవికి మధ్య ఎందుకంత దూరం ఉంది, దాని వెనుక కారణం ఏంటి అని శ్రీకృష్ణ భక్తులు ఆలోచించక తప్పదు. మరి ప్రపంచంలో శ్రీకృష్ణుడి భార్య నేటికీ ఆయనకు దూరంగా నిలబడి ఉన్న ఏకైక ఆలయం గురించి తెలుసుకుంటే, మరి గుజరాత్లోని ద్వారకలో ఉన్న రుక్మిణీ దేవాలయం చాలా పురాతనమైంది. ఇది సుమారు 5వ శతాబ్దం నాటిదని నమ్ముతూ ఉంటారు. మరి ఇది ప్రధాన ద్వారకాధీశ ఆలయం నుండి సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి ద్వారకాధీశ్ ఆలయంలో కృష్ణుణ్ణి పూజిస్తుండగా ఈ ఆలయం ప్రత్యేకంగా లక్ష్మీదేవి అవతారంగా భావించే రుక్మిణీదేవి పూజలు అందుకుంటోందట. ఇక ఈ ఆలయం నాగరా శైలిలో నిర్మించబడింది. మరి ఇది చూడటానికి చాలా వైభవంగా ఉంటుంది. మరి దీని గోడలపై గజధార, నరధార వంటి ఏనుగుల ఆకృతులను అందంగా చెక్కారు. ఇక ఆలయం లోపల బంగారు ఆభరణాలతో అలంకరించబడిన రుక్మిణి అమ్మవారి అందమైన విగ్రహం ఉంటుంది. మరి విగ్రహాన్ని చూస్తే ఎవరికైనా సరే ఎంతో ప్రశాంతత అనేది కలుగుతుంది. మరి రుక్మిణీదేవి ఆలయం ప్రధాన ఆలయానికి దూరంగా ఎందుకు ఉంది అని చాలామందికి సందేహం వస్తుంది. మరి దీని వెనుక దూర్వాస మహర్షి శాపం కథ కూడా ఉందండి. పురాణం ప్రకారం ఏంటంటే, ఒకప్పుడు

దూర్వాస మహర్షి శ్రీకృష్ణుడు రుక్మిణితో కలిసి ప్రయాణిస్తున్నారు. మార్గ మధ్యంలో రుక్మిణికి తీవ్రమైన దాహం వేసిందట. మరి శ్రీకృష్ణుడు తన కాలి బొటన వేలితో భూగర్భం నుండి గంగాజలాన్ని తీసుకురాగా రుక్మిణి తన దాహాన్ని తీర్చుకుంది. అయితే ఆ తొందరపాటులో ఆయన దూర్వాస మహర్షిని నీళ్లు తాగుతారా అని అడగలేదట. మరి దీంతో దూర్వాస మహర్షికి కోపం వచ్చి వారు విడివిడిగా జీవించాల్సి వస్తుందని శపించాట. మరి ఈ శాపం కారణంగా రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి దూరంగా నివసించింది. మరి 12 సంవత్సరాలు తపస్సు చేసి చివరికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో శ్రీకృష్ణుడితో కలిసింది. ఇక రుక్మిణీదేవి తపస్సు చేసిన ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ రుక్మిణీదేవి పూజలు అందుకుంటోంది. అందుకే ఈ 2 ఆలయాలు కూడా నేటికి వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి దూర్వాస మహర్షి ద్వారకలోని నీరు ఉప్పగా మారుతుంది అని కూడా చెప్పించారట. మరి ఎందుకంటే ఆయన దాహం తీర్చలేదు కదా, కాబట్టి ఏంటంటే ద్వారకలో ఉన్నటువంటి నీరు ఉప్పగా మారుతుంది అని కూడా చెప్పించారట. అందువల్ల ఈ ఆలయంలో ఒక ప్రత్యేక ఆచారం ఉంది. ఇక్కడ నీటిని ప్రసాదంగా సమర్పిస్తారు. మరి భక్తులు సందర్శకులకు త్రాగునీటిని దానం చేస్తారు. ఇక్కడ నీటిని దానం చేయడం వల్ల ఆశీర్వాదాలు లభిస్తాయని, జీవితంలో కష్టాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. మరి రుక్మిణి విదర్భరాజు భీష్మక కుమార్తె. ఆమె శ్రీకృష్ణుణ్ణి గాఢంగా ప్రేమించి అతన్ని తన భర్తగా భావించింది. ఇక ఆమె సోదరుడు బలవంతంగా ఆమెకు శిశుపాలుడితో వివాహం నిశ్చయించినప్పుడు మరి శ్రీకృష్ణుడు రుక్మిణి విన్నపాన్ని మన్నించి వివాహం చేసుకుంటాడు. మరి కథ మనందరికీ తెలిసిందే కదండి. ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక అలానే ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు అయితే మనకి SMS చేశారు. నమస్తే, శుభోదయం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం. మరి భృగు మహర్షి గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే ఈరోజు మా కోసం గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి భద్రాచలం కొండ అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నంద్యాల జిల్లా భానుముక్కల గ్రామం నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే విజయమ్మ అంటున్నారు. నమస్తే అండి. మరి అసూయ అగ్ని కట్టెలను కాల్చినట్లుగా మంచి పనులు నాశనం చేస్తుంది అంటున్నారు కదండి. మరి అసూయ అనేది ఏంటంటే అగ్ని కట్టెలను కాల్చేసినట్లుగా మరి మంచి పనులని నాశనం చేస్తుంది అని చెప్పి అంటున్నారు. అలానే ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భరత్ అలానే వారి ఫ్రెండ్స్ అంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మరి మాకు ఈరోజు యముడికి మొగుడు చిత్రం నుండి వానజల్లు గిల్లుతుంటే అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే మరి తిరుమతుల గుప్తా గారు మరొక ఎస్ఎంఎస్ పంపించారు. మరి నేటి సరదాగా కాసేపు షోలో భృగు మహర్షి కోసం వివరించిన విధానం అలానే ప్రపంచంలోనే ఒంటరిగా ఉన్న రుక్మిణీదేవి ఆలయం మరి గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ద్వారకలో ఉందన్న చక్కని విషయం అందుకల కారణం దూర్వాస మహర్షి అని ఆయనకు మంచినీళ్ళు ఇవ్వలేదనే కారణంగా మరి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి మధ్య దూరాన్ని కలిగించడంతో పాటు సముద్రంలో నీటిని ఉప్పగా అయిపోయేలా చేయడం జరిగిందని తెలియజేశారు. మరి చక్కని విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహారెడ్డి గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి భృగు మహర్షి, జ్యేష్ఠాదేవి గారి గురించి అలానే రుక్మిణీదేవి గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలిసాయి మేడం అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మొన్న మీరు చెప్పిన కథానిక మరి రిటైర్మెంట్ లేనివారు వింటూ ఉంటే అమ్మ రాజీనామా సినిమా గుర్తొచ్చింది అని చెప్పేసి అని అంటున్నారు. అలానే ఒక చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలను అయితే ప్లే చేస్తాం. లిస్నర్స్ మరి విన్నారు కదా ఇదేంటి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై కథానిక కార్యక్రమంలో స్పర్శ అనే కథను వింటారు. రావుడు, ఒరే రావుడు. అది నాన్న కేక. నేను తుర్రుమన్నాను. ఒరే పైడన్నా, వాణ్ణిలే రాకురా, వాడి పని పడతాను అంటూ పైడన్నను నా మీదకు వదిలారు నాన్నగారు. వాడు నా వైపు రావటం నా కళ్ళబడింది. వయసు పైబడ్డా వడి తగ్గని పరుగు పైడన్నది. చివరికి నే దొరికిపోయా. లటుక్కును పట్టేసుకుని నన్ను నాన్న ముందర హాజరుపరిచాడు. నేను చేసిన తప్పల్లా ఆయన కళ్ళబడకుండా తప్పించుకు తిరగడమే. అప్పుడాయన నాకు వేసే శిక్ష మరేం కాదు, నన్ను గబాలను తీసుకుని వాటేసుకుని నాలుగు ముద్దులు కురిపించటం, వీపున గుమ్మడి పండులా వేసుకుని ఊరేగటం. అది చూసిన పైడన్న అంటాడు, రావుడు బాబుగారు నొగ్గేసి మీరుండనేలేరు బాబు. దానికి జవాబుగా, నాన్న వీడిని ఉద్యోగాలంటూ ఊర్లంటా వెళ్ళనివరా, ఈ పల్లెలోనే అట్టిపెట్టేసి నాకున్న ఆయుర్వేదం అప్పేస్తాను అనేవారు. తిండి గింజలకు కొదవలేని కల్పతరువులాంటి మాగాణి పొలం మాది. ఇంటి చాకిరి అమ్మదైతే అప్పు అన్న ఊసు లేకుండా ఇంత సంసారాన్ని నెట్టుకు వచ్చే పూచి నాన్నది. ఇలా ఇబ్బడి ముబ్బడిగా సాగుతున్న సమయాల్లో సైతం అమ్మ అన్నయ్యను నన్ను ఇద్దరు అక్కలను దగ్గర దగ్గరగా కూర్చోబెట్టుకుని సరదా సరదాగా కబుర్లాడేది. అదో రివాజుగా మారింది. నేను ఇంట్లో చిన్నవాణ్ణి. నా సామీప్యం ఎల్లవేళలా కోరుకునేవారు నాన్నగారు. అమ్మా నాన్నల ఒడి చల్లదనం కమ్మదనం అనుభవిస్తూ అనుభూతుల పులకింతల్లో తేలియాడేవాణ్ణి. నాన్న నా చిటికిన వేలు పట్టుకుని నడిచినప్పుడు అదో హాయి. వెనుకమాలే వచ్చి కళ్ళు మూసుకుని మరీ ఏడిపించాక చేతులు తీశాక కళ్ళు బైర్లు కమ్మినప్పుడు నాన్న పకపకామంటూ నవ్వుతున్న అస్పష్ట రూపం, ఆ తరువాత నన్ను అక్కున చేర్చుకున్నప్పుడు నా ఎదులో కోటి వెన్నెలలు. సాపాటు సమయంలో నేను తిననంటూ మారాం చేస్తే కందిపప్పు అన్నంలో నిండుగా నెయ్యేసి అందులో పంచదార కలిపి ఉండల్లా చుట్టి నా చేత తినిపిస్తుంటే నాలో అంత కోపం మాయమై లొట్టలేస్తూ బుక్కటం చిత్రమైన మరువరాని సన్నివేశం. కసరస్తు చేస్తున్నప్పుడు నన్ను వీపునుంచుకుని దండీలు తీసేవారు నాన్న. శివరాత్రి అమ్మవారి పండుగ సందర్భాల్లో జనంలో ఎక్కడ తప్పిపోతానోనని నన్ను బుర్రమీదకి ఎక్కించుకుని తిప్పేవారు. నాతో పాటుగా కర్రబిళ్ళ, చెడుగుడు, పరుగు పందెం, దొంగ పోలీస్, ఏడు పెంకులాట, ఓహ్ చెప్పలేం ఎన్నో. మా కళ్లాల్లో పిండారబోసిన వెన్నెల్లో చల్లగాలి పీలుస్తూ చిన్ననాటి ముచ్చట్లు కదలు కదులుగా వినిపించడం, ఇవన్నీ నాన్నకు నాపై ఉన్న ప్రేమతత్వంను తేటదల్లం చేసేవి. ఎక్కడున్నా ఏం చేస్తున్నా నన్నే తలచేవారు. ఏదైనా ఊరెళ్ళి వస్తే నాకోసమే వెతుకులాట. నాన్ననే కాదు, మా ఇంట్లో నేనంటే అందరికీ ఇష్టమే. అక్కలు చేరదీసేవారు. తీరికున్నప్పుడల్లా అమ్మ సన్నిధి పెన్నిధిలా లభ్యమయ్యేది. అన్నయ్యతో చెట్టాపట్టాలేసుకుని తిరిగేవాణ్ణి. ఇదంతా ఒక ఎత్తైతే

వే ఎంతులుగా నాన్న అనురాగ స్పర్శ, బుజ్జగింపు పోకడ, అభిమానించే తీరు వాటికి నేను అత్యధికంగా ఆకర్షితుడనయ్యాను. నన్ను పిలవనిది ఉండలేకపోయేవారు. మందులకొచ్చే రోగులకు పొట్లాలు కట్టిస్తూ సాయపడేవాణ్ణి. లేహ్యాలు డబ్బాల్లో సర్దేవాణ్ణి. కల్వాల్లో మందులు నూరేవాణ్ణి. నాన్న మట్టిని మాత్రగా మార్చి ఇచ్చినా అమృతంలా పనిచేసేది. ఆ త్రోవలోని నా ప్రస్థానం. ఇంటి బాధ్యతలు, పొలాలు చూసుకోవటంలో నేను భాగస్థుడినే. బాగా అలసి సులసిన క్షణంలో నన్ను పిలిపించేవారు. ఆయన చెప్పినట్లుగా గోడ ఆసరాగా చేసుకుని వీపు నుండి పాదాల వరకు నడిచేవాణ్ణి. అలా తొక్కితే హాయిగా ఉందనేవారు. ఇంక నాన్నకు పక్షులంటే ఎంత ప్రేమో. వాటిని తెచ్చి పంజరాల్లో ఉంచి మర్రిపళ్ళు, నూకలు, గింజలు పెట్టేవారు. చేతిమీద పెట్టుకుని ఆడించేవారు. ఓసారి దిక్కుమాలిన గద్ద ఒకటి వచ్చి పికిలి పిట్టను తన్నుకుపోయింది. ఆ రోజంతా నాన్న ఒక్క మెతుకు ముడితే ఒట్టు. ఇలా చెప్పుకుంటూ పోతే నాన్న సంగతులు బోలెడు. అలాంటి నాన్నను పెద్దతనం ఆవహించింది. శక్తి సన్నగిల్లింది. ఆసరికే అక్కలిద్దరికీ పెళ్లిళ్లు చేసేశారు. వాళ్ల దూరాభారాలు వారి రాకపోకలను నిబద్ధం చేశాయి. అన్నయ్య కూడా ఉద్యోగం వచ్చి వెళ్లిపోయాడు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో సాయంగా ఉన్నది అమ్మ, నేనే. ఎక్కువ సమయం అంటిపెట్టుకుని ఉండటానికి అమ్మకు వీలయ్యేది కాదు. రైతులకు అన్నాలు వండిపెట్టడాలు, పశువులకి పాలు తీయించడాలు వగైరాలు. ఆసరికే మందులు నూరే పైడన్న కాలం చేశాడు. మరో పనివాడు కుదిరేదాకా కూడా ఆ పని నాదే. హోరుమంటూ కురిసే వర్షాల వల్ల జబ్బులు విలయతాండవం చేశాయి. రోగులు రాకపోకలు ఎక్కువయ్యాయి. అసలే నాన్నకు అనారోగ్యం. మూలుగుతూనే మందులు సూచించేవారు. నా పరిజ్ఞానం మీద నాడు చూసి మందులిచ్చేవాణ్ణి. నాన్నగారు, మిమ్మల్ని ఎవరైనా డాక్టర్కి చూపిస్తాను అని బాధగా అన్నాను. అంత నీరసంలోనూ కోపంతో కదిలిపోయారు. ఇంటి మందులు తప్ప నేనేం మింగలేనురా. వేలాది మందికి పునర్జన్మను ఇచ్చినా దివ్య ఔషధాలురా ఇవి. నాకు కావలసింది నువ్వు నా దగ్గరుండటమే. నీ స్పర్శ నాకుంటే చాలు, 10 కాలాలు బతికేస్తాను. అదే నువ్వు నాకిచ్చే మందు అని నన్ను గట్టిగా పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. రోజూ నేను ఆయన పాదాలను వెత్తేవాణ్ణి. శరీరాన్ని మృదువుగా స్పృశించేవాణ్ణి. క్షణక్షణం నాన్నకు తోడుగా మసిలాను అనేకంటే ఆయన సేవలో తరించానటం బావుంటుంది. నేనెలా కాళ్లు పడుతుంటే చల్లగా నిద్రలోకి జారుకునేవారు. ఒక్కోసారి తెల్లారుజామున ములుగుతుంటే అమ్మను లేపటమెందుకని నేనే కాళ్లు రాసేవాడిని. రాను రాను నాన్న శరీరం అనారోగ్యానికి బానిసగా మారింది. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్న మాటను నిజం చేస్తూ మా మందులేవి ఆయన రోగాలను ఎదుర్కోలేక వీగిపోయాయి. చివరి క్షణాలు నాన్నమీదకు ముంచుకురావటం ముమ్మరమైంది. ఆ క్షణం అమ్మ బావరమంటూ ఏడుస్తుంటే నన్ను వదలకుండా గట్టిగా పట్టుకుని గుండెల మీదకు లాక్కున్నారు. ఒరే, నువ్వు పెళ్లాడాక నీ పిల్లలతో సన్నిహితంగా ఉండు. నీ కమ్మని స్పర్శ వారికి అందించు. అంతిమంగా నాన్న నోటి నుండి వెలువడిన అమృత వాక్యాలవి. క్రమేపీ మృత్యు వికటాట్టహాసం యమగడియలను విశృంఖలం చేసి గుండెల్లో సడికి చోటు లేకుండా చేసింది. కబురందుకుని అంతా వచ్చారు. అంతిమ సంస్కారాల నుండి అపర కర్మల దాకా సవ్యంగా జరిగాయి. వాళ్లంతా తీసుకువెళతామన్న ఆ ఇంటిని నన్ను వదిలి వెళ్లటం అమ్మకు సీతారాము ఇష్టం లేదు. నాన్న పోయినా ఆయన అందించిన అమృత ఫలం ఆయుర్వేదం ఉనికికి ఎక్కడా భంగపాటు కాలేదు. అక్కలిద్దరూ నాకు చూపిన సంబంధం నాకిష్టమైంది. పల్లవి నా సహచరి అయ్యింది. మా ఇరువరి అన్యోన్య దాంపత్య ఫలం మరుసటి ఏటికి ఒక మగబిడ్డనిచ్చింది. వాడికి నాన్న పేరును ఖరారు చేశాను. పట్టుబట్టి మరి మరో ఏడాదికి పాప పేరు మంజీరా. శ్రీను, మంజీరలు మా కనుల ముందర జిలుగు సీతారాల్లా మెరిసిపోయేవారు. వాళ్లని చూస్తుంటే నా చిన్నతనం జ్ఞాపకం వచ్చేది. ఆయన నన్నెంతగా ముద్దులాడి మురిపించి అక్కున చేర్చుకునేవారు. ఆ అనుభూతులు ఒక్కొక్కటిగా తడిపి తడిపి వదులుతున్నా ఈనాటికి అంటే అతిశయోక్తి కాదేమో. అంతకు పదింతలుగా నా బిడ్డల స్పర్శలో నేను ఈదులాడాలి. ఆటపాటల్లో మాధుర్యాన్ని గ్రోలాలి. సాన్నిహిత్యపు పరిమళాలు ఆగ్రాణించాలి. సరదా కేరింతలు అధ్యాయంలో ప్రతి ఫటసప్తవర్ణ శోభితమై పాసిల్లాలి. పైవన్నీ నా వ్యూహాలు మాత్రమే. శ్రీను మంజిరలకు అమ్మతనం పంచుతూ తల్లి పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తోంది పల్లవి. అందులో సందేహం లేదు. ఇంకా నాన్నగా నేను. పిల్లలతో దోబూచులాడాలి. కితకతలు పెట్టి నవ్వుల తుళ్లింతలతో తేలియాడించాలి. కనులు మూసి కంగారు పెట్టి ఏడ్చేవాళ్ళని బుజ్జగించి ఒడి చేర్చి లాలించాలి. నేను దోబూచులాడదామని చూస్తే జారిపడతారనేది పల్లవి. కితకతలు పెడితే పేగులు కదిలిపోతాయట. చాటుగా ఉండి కళ్ళు మూస్తే జడుసుకుంటారంటూ అమాంతం ఎత్తుకునిపోయేది.
ఒడిలో కూర్చోబెట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా

బాక్కెళ్ళి టీవీ ఎదురుగా కుదేసేది. కమ్మని కబుర్లు చెబుదామంటే స్టీరియోలో పాటలు హోరెత్తించేది. మీరు పేషెంట్స్ గొడవ చూసుకోండి, పిల్లల బాధ మీకెందుకు అనేది పల్లవి. అది కాదు పల్లవి, వాళ్లతో సాంగత్యం ఉంటే రాబోయే రోజుల్లో మన మీద వారికి గౌరవం ఆప్యాయత కలుగుతాయి అని వేదనగా అనేవాణ్ణి. చూస్తూ ఊరుకోలేని అమ్మ పల్లవికి నచ్చ చెప్పేది. కాని పల్లవి ధోరణిలో కించెత్తు కూడా మార్పులేదు. ఒకరోజు శ్రీను మంజీరలను ప్లేహోమ్ స్కూల్లో పడేసింది. ఉదయం 8 పోతే సాయంత్రం 6 చేరేవారు పీక్కుపోయిన మొహాలతో పిల్లలు. 2 తర్వాత కాన్వెంట్లో జాయిన్ చేయడానికి సన్నాహాలు ప్రారంభం. నేను అమ్మ ఎంతగా అడ్డుకున్నా ఆమెదే పైచేయి అయింది. మీలా దొంపల బడిలో చదవరు, మిమ్మల్ని మీ నాన్న తన ముందరుండాలంటూ కట్టిపడేయబట్టి మందులు నూరుకుంటూ నాటు వైద్యుడిగా ఉండిపోయారు. మిమ్మల్ని కట్టుకున్న నాకు ఓ హోదా లేకుండా పోయింది. నా పిల్లలు మీలా కాకూడదు, తద్విరుద్ధంగా ఎదురుదాడికి దిగింది. ఆ చిన్నారుల వీపు మీద బండెడు పుస్తకాలు మోసుకెళ్తుంటే తెగ జాలేసేది. అమ్మ మంచితనం, నా అమాయకత్వం రెండూ పల్లవి మాటను అప్రతిహతం చేశాయి. ఓసారి పల్లవి లేని సమయంలో పిల్లలిద్దరినీ పిలిచాను, వాళ్లు రానన్నారు. దగ్గరగా వెళ్లి ముద్దుగా మాట్లాడాను. గుమ్మాడమ్మా గుమ్మాడి ఆడిస్తా, ఏనుగమ్మా ఏనుగు అంటూ ఊరేగిస్తా, అరచేతిలో బొంగరం తిప్పుతా, కొబ్బరాకులతో బోరలు తయారు చేసి ఊదిపిస్తా, నా జట్టుంటారా అని వాళ్లకు నా మీద దృష్టి మరలేలా చేశాను. ఓహ్ అంటూ ఉప్పొంగిపోయారు ఆ పసిమొగ్గలు. వీపున వేసుకుని గుమ్మడి పండాట ఆడాను. బొంగరాన్ని గిర్రున తిప్పి అరచేతిలోకి తెచ్చాను. కొబ్బరి ఆకులతో బూరాలు తయారు చేసి ఊదించా. భలే భలే అంటూ హుషారుగా చప్పట్లు చేర్చారు పిల్లలు. ఆటల కోలాహలంలో మేముండగా అలవిగాని ఆనందంలో అమ్మ మధ్యన వచ్చింది పల్లవి. పూనకం వచ్చిన భద్రకాళి అమ్మవారిగా రూపెత్తింది. అమూల్యమైన వారి కాలాన్ని నేను హరించానట. ఆ నాటు ఆటలు ఆడించి వారి మనసులను తప్పుదారి పట్టిస్తున్నానట. ఇంకా వినసక్యం కాని మాటల తూటాలు ఆ ఇద్దరి పసిమనసుల సంబరానికి శంకెళ్లు పడ్డాయి. బిక్కు బిక్కుమంటూ పుస్తకాల ముందర కూలబడిపోయారు. అది మొదలు నేను పిలిస్తే భయం పట్టుకుంది వాళ్లకు. మా అమ్మను సైతం బిడ్డల దగ్గరకు చేరనిచ్చేది కాదు. సంసార నావ అల్లకల్లోలం కాకూడదని ప్రతిఘటించలేదు. ఈ విషయాలేవి అక్కలకు గాని అన్నయ్యకు గాని తెలియనివ్వలేదు. వాళ్లు ఎప్పుడో వచ్చేవారు, ఆనందంగా గడిపేవారు, ఏవో ఒకటి తెచ్చిస్తుండేవారు. అప్పుడప్పుడు అమ్మ వెళ్లి 1-2 తిరిగి వచ్చేసేది. ఆ సమయంలో నేను అనుభవించిన నిర్లిప్తత అంతా ఇంతా కాదు. పిల్లల దగ్గరగా వెళ్లి మాట్లాడదామన్నా బండెడు హోంవర్క్ చేస్తూ బొర్రెత్తేవారు కాదు. నాన్న అని నూరారా పిలిచే కమ్మనైన పిలుపుకు సిలివేశారు. పిల్లలు పెద్దవుతున్నారు, మీదపడ్డ వయస్సు నా జవసత్వాలను విక్కిరించసాగింది. ఒకప్పటికంటే దిగులు పరివ్యాప్తమవుతుంది. నేను కోరుకున్నదేమిటి, ఇప్పుడు జరుగుతున్నదేమిటి? నాన్న నుండి నేను పొందిన స్పర్శ, అనుభవాలు, అనుభూతులు, ఆటపాటలు ఇవేమీ నా బిడ్డలకు అందించడంలో కృతకృత్యుణ్ణి కాలేదన్న మనోవేదన చీకటి రాకాసిలా నన్ను చుట్టముట్టింది. నా ఒళ్ళలిసిపోతే నాకు సేవ చేసేందుకు పల్లవి వేసేది వెనుకడిగే. మరి పిల్లలు నుండైనా నాన్న ఏమలా ఉన్నారు అంటూ నోరు విడిచి అడిగినా దాఖలాలు లేవు. నేనెప్పుడైనా ఎండన పడి ఇంటికి చేరితే గొంతు తడుపుకోవటానికి గుక్కెడు నీళ్లు నా చేతికి అందించాలనుంటుంది. నేను పడుకున్నప్పుడు నా హృదయంపై పడి అల్లుకోవాలనుంటుంది. గాలిపటం కట్టిస్తానన్నా, మట్టితో వినాయకుణ్ణి చేయటం నేర్పవా, ఇసుకలో గుడి కట్టడం చేత కాలేదు, ఎలా గోముగా అభ్యర్థించే భాష నా ఈ పిల్లల్లో కరువైందా? ఎప్పుడు చూసినా చదువు గొడవే. పుస్తకాలతో కుస్తీపట్లు పట్టే పిల్లలకు గస్తీ కాసే పల్లవి. అదే విధాయకమనుకునేది. అలాంటి సమయాన అమ్మ పోవటంతో ఎక్కడ లేని శూన్యం నాలోనే. శ్రీను మంచిరిల ఉన్నత విద్యకే డబ్బు జల్లాల్సి వచ్చేది. పల్లవికి పిల్లల దృష్టిలో డబ్బు సరఫరా చేసే యంత్రాన్ని మాత్రమే నేను. వాళ్ల నుండి నేను కాంక్షించే మధురస్పర్శ, అనుబంధం, అనురాగం, ఆప్యాయత, అభిమానం వీటి చిరునామా పిల్లల గుండెల్లో లభ్యమవుతుందేమోనన్న గంపెడాస తెల్లముఖం వేస్తున్నదేమిటి? నా మనోయవనికిపై నెలకొన్న అపూర్వ సుందర చిత్రం అలుక్కుపోతుందేమిటి? అనుభూతుల బంగారు పంటలు పండాల్సిన హృదయాలు పూసర క్షేత్రాలుగా మారాయేమిటి? ఇలా ఆలోచనలు జోరీగల్లా సతాయించసాగాయి. శ్రీను మంజిరిలా చదువులయ్యాయి. ఓ సంవత్సరం అటూ ఇటూగా ఇంటర్వ్యూలు సెలెక్ట్ అయ్యారు. ఇద్దరి జీతాలు భారీగానే ఉన్నాయి. ఆర్డర్స్ ఇంకా చేతికి రాలేదింకా. ఇంతకాలానికి వారికి విరామం దొరికింది. పిల్లలతో గడిపే అద్భుత అవకాశం నాకు దక్కింది. ఏమర్రా, మీరిద్దరి జీవితాలు సరిపడుతున్నాయన్న సంతోషం కంటే మీరు దూరమైపోతున్నారనే బాధ ఎక్కువగా ఉందర్రా. మీరు రాత్రుళ్ళు నిద్రలు మానుకుని చాకరీలు చేస్తే సుఖమెక్కడుంటుందర్రా.

0: వాళ్ల చేతులు పట్టుకుంటూ ఆవేదనగా అన్నాను, ఆపండి డాడీ, మీరు కేవలం నాటువైద్యుడిగానే కాలం వెళ్లబుచ్చారు. మీ 10 ఏళ్ల ఆదాయం 1 సంవత్సరంలో సంపాదిస్తాం. ఏదో ఉద్యోగాలు వచ్చిన సంతోషంతో మేముంటే మీ వెర్రి ప్రశ్నతో మమ్మల్ని వేధిస్తున్నారు అని దూరంగా జరిగాడు శ్రీను. మంజుల కూడా అదే ధోరణి. వాళ్ళిద్దరికీ వంతపాట పల్లవిది. నా గుండెల్లో గాబరా ప్రారంభం. లోనికి వెళ్లిపోయి మూడెంకి వేశాను. కాళ్ళు జరజరాలాడుతూ గుంజేస్తున్నాయి. నిజానికి నాకు ఆ సమయంలో మా నాన్న గుర్తొచ్చారు. ఆయనకు కాళ్లు పీకినప్పుడు కానీ, ఒంట్లో నలతగా ఉండేటప్పుడు కానీ, రాముడు ఇలారా అంటూ నన్నే పిలిచేవారు. ఎటువంటి విసుగుదలను కనబరచకుండా వెళ్లి ఆయనకు సేవ చేసేవాణ్ణి. నా స్పర్శను కోరుకోవటం మహత్తర భాగ్యంగా భావించేవాణ్ణి. కాని ఈరోజు పరిస్థితి అందుకు భిన్నం. నాకు కావలసిన స్పర్శ వారికి అక్కరలేదు. అయినా సరే నేను వారిని చేరువవుతానని కాంక్షిస్తున్నాను. పోనీ నా వంటి పరిస్థితిని చెప్పి ఓసారైనా నా కాళ్లు పట్టమని, సేవ చేయమని బిడ్డల్ని అడిగితే, అది తన కోరికగా చెప్పి వేడుకుంటే, అవును అదే చెయ్యాలి. కడుపును పుట్టిన బిడ్డల నుండి ఓ తండ్రిగా ఆశించటంలో తప్పులేదు. లేచి తొట్టుపడుతూ అడుగులేస్తూ కదిలాను. కళ్ళు తిరుగుతున్నట్లనిపిస్తే గోడ పట్టుకున్నాను. అయినా నాన్నగారేమిటమ్మా పాత చింతకాయ పచ్చడి భావాలతో ఉన్నారు? కంప్యూటర్, ఇంటర్నెట్, ఈమెయిల్స్తే హవా? శ్రీను గొంతు. ఆయన దగ్గరగా ఉండాలటమ్మా. అసలు ముందు ముందు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉండవేమో, నిష్కర్షగా అంటున్న మంజీరా. అయినా మీ నాన్నగారిదంతా చాదస్తుండ్రా. 24 గంటలు ఆయన గారి సేవలు తరించాలట. మీ స్పర్శ కొరవైపోయిందట. అలాంటి మాటలు వింటుంటే తేళ్లు జరులు పాకుతాయనుకో, కోపం ప్రదర్శిస్తున్న పల్లవి. అసలు మాకెంత తలవంపులుగా ఉంటుందో తెలుసా? మీ నాన్నగారేం చేస్తున్నారు అని అందరూ అడిగితే ఏం చెప్పాలో తెలియటం లేదు. నాటు వైద్యుడని చెబితే ఎంత హీనంగా చూస్తున్నారో తెలుసా? నాన్నగారికి ఓ హోదా లేదు, పాడు లేదు, ధ్వజమెత్తుతున్న శ్రీను. నేను మెల్లగా వెనక్కి తగ్గిపోతూ నా కోరికను అణగారు చేసుకుని పక్కమీద కూలబడ్డాను. నా శరీరం యావత్తూ తుత్తునీలుగా అయిపోసాగింది. శారీరక బాధ గూర్నిల్లుతున్న హృది. నా స్థానం ఏమిటో స్పష్టమైంది. బిడ్డలిద్దరూ ఎద్దేవా చేస్తున్నట్లుగా తైతిక్కలాడుతున్నారు. వ్యక్తితనానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పల్లవి చేస్తలు. క్రమేపీ ముంచుకొస్తున్న నీరసం కారు మేఘంలా కమ్ముకొస్తోంది. అది నా ఉచ్ఛ్వాస నిశ్వాసాల ఉనికికి శాశ్వత అడ్డంకిగా నిలిచింది. ఏదో ఓ క్షణం నా మరణం తెలిసి గట్టుతెగిన గోదారిలా పేగుబంధంతో నా మీదపడి ఏడ్చిన ఆ స్పర్శ నాకు అందరాని చందమామ. శ్రోతలింతవరకు కథానిక కార్యక్రమంలో స్పర్శ అనే కథను విన్నారు కదండి. మరలా తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో విజయ.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్ జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
3: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. భానుడి ఉగ్ర రూపానికి జనం అల్లల్లాడిపోతూ ఉన్నారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరయ్యారు. వడగాల్పుల తీవ్రత పెరగడంతో ఉదయం 7 గంటల నుంచే భీతిల్లిపోయారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరాయి. జనసంచారం లేక ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. వ్యాపారులు ఉదయం 11 గంటలకే దుకాణాలు మూసివేస్తూ ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా తాడేపల్లిగూడెంలో 45.5, తణుకులో 45.1, గణపవరంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈరోజు రేపు కూడా చాలా మండలాల్లో ఇదే స్థాయిలో నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, నర్సాపురం పట్టణాల్లో మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. వాతావరణం మార్పుల కారణంగా వేడి గాలులతో పాటు ఎండ తీవ్రత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మూగజీవాలు విలవిల్లాడిపోయాయి. పలు ప్రాంతాలలో స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాల వైపు ప్రజలు పరుగులు తీశారు. వచ్చే వారం రోజులు వీచే వడగాల్పుల వల్ల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు

0: ఆదేశాలు జారీ చేసింది. తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ముఖ్యమైన ప్రదేశాలలో నీడల కోసం తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేయాలని తెలిపింది. అన్ని ఆసుపత్రులలో అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలని, క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల లోపు పనులు పూర్తి చేసుకోవాలని తెలిపింది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా జిల్లాలోని అన్ని పట్టణాల్లో ఈ రోజు నుంచి జూన్ 20వ తేదీ వరకు 4 వారాల పాటు ముమ్మర పారిశుద్ధ్య డ్రైవ్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ నిర్వహించనున్నారు. ఈ డ్రైవ్లో ఏ వారం ఏం చేయాలనే ప్రణాళికను ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షలు వివరించారు. మున్సిపాలిటీలో ఏకకాలంలో క్లీన్లీనెస్ డ్రైవ్గా దీనిని నిలిపి రికార్డు సాధనలో జిల్లా ముందుండాలని పిలుపునిచ్చారు. ప్రతిభ కనపరిచిన మున్సిపాలిటీలకు పురస్కారాలు ఉంటాయని అన్నారు. భీమవరం స్పెషల్ సబ్ జైల్, నర్సాపురం తణుకు సబ్ జైళ్లను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయాధికారి ఎన్ శ్రీలక్ష్మి గురువారం పరిశీలించి ముద్దాయిలతో మాట్లాడారు. అందరికీ న్యాయవాది ఉన్నారా లేదా అని అడిగి, న్యాయవాదిని పెట్టుకునే ఆర్థిక స్తోమత లేకపోతే మండల న్యాయ సేవా సంస్థకు అర్జీ చేసుకుంటే ఉచిత న్యాయవాదిని నియమిస్తారని అన్నారు. ముద్దాయిలకు ఇస్తున్న ఆహారాన్ని రుచి చూశారు. నర్సాపురం సబ్ జైల్లో నిందితుల కేసుల వివరాలు, ఆహార పదార్థాలు, వైద్య సదుపాయాలు తదితర అంశాలు పరిశీలించారు. ప్రభుత్వ బడులకు పూర్వ వైభవం వస్తోంది. అడ్మిషన్ల విషయంలో ఉపాధ్యాయులు, అధికారులు వేసవి ఎండలను సైతం లెక్క చేయకుండా ఇంటింటి ప్రచారం చేపట్టారు. దీంతో సెలవు రోజుల్లోనూ అడ్మిషన్ల జోష్ మొదలైంది. ఇదే వేగం కొనసాగితే కొన్నేళ్లుగా వెనుకబడుతూ వస్తున్న పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెరిగే అవకాశాలున్నాయి. ఇంటర్మీడియట్ తర్వాత భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సుల్లో చేరేందుకు పేద విద్యార్థులందరూ ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం విద్యాలక్ష్మి పథకం అండగా ఉంటుంది. ఎటువంటి హామీ లేకుండా బ్యాంకుల ద్వారా రుణం పొందే అవకాశం కల్పించింది. జిల్లాలో 5 ప్రభుత్వ 14 ప్రైవేట్ ITI కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయకర్త డి భూషణం తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు జూన్ 30వ తేదీలోపు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దరఖాస్తు నకలు, విద్యార్హత ధ్రువపత్రాలను ఏదైనా ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జూలై 2వ తేదీలోపు పరిశీలన చేయించుకోవాలని అన్నారు. రోజు పారిశుద్ధ్య కార్మికులు ఇంటికి వచ్చి చెత్తను సేకరిస్తున్నారా, చెత్తను తడి పొడిగా సేకరిస్తున్నారా అంటూ భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి అధికారులు ఆరా తీశారు. సుంకర పద్దయ్య వీధి నుంచి పలు కాలనీల మీదుగా 80 రోడ్లోని 40 అడుగుల రోడ్డు వరకు స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్నారు. డ్రైన్లు, రహదారులపై ప్లాస్టిక్ సంచీలు కనపడకుండా ఉండాలంటే ప్రజల సహకారం అవసరమని అన్నారు. ఇకపై విక్రయదారులకు జరిమానా విధిస్తామని అన్నారు. వేరొక ప్రాంతాల నుంచి చెత్తను తీసుకొచ్చి వేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో 100% ప్రవేశాలపై దృష్టి సారించామని ఎస్సీ సంక్షేమ అధికారి ఎన్వి అరుణకుమారి తెలిపారు. భీమవరంలోని కళాశాల బాలికల వసతి గృహంలో గురువారం జరిగిన సమావేశంలో వసతి గృహాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. వసతి గృహాల్లో అందుబాటులో ఉన్న వసతులను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా రూపొందించే శిక్షణా కోర్సులు యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఉండాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లో వశిష్ట సమావేశ మందిరంలో నైపుణ్య ఉపాధి శిక్షణా శాఖ ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళిక రూపకల్పన, ప్రభుత్వానికి సమర్పణపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు, స్వయం సహాయక సంఘాలకు ఉపాధి ఆధారిత నైపుణ్య శిక్షణలు అందించేందుకు అవసరమైన కోర్సులను రూపొందించాలని డిఆర్డీఏపీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్కు సూచించారు. పోలీస్ శాఖ అమలు చేస్తున్న ఆధునిక సాంకేతిక అంశాలపై ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి తెలిపారు. జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పోలీస్ అధికారులు, సిఐలు, ఎస్ఐలతో సమావేశం భీమవరం డిఎన్ఆర్ కళాశాల సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. నేరాల దర్యాప్తులో నాణ్యతా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. మహిళలపై జరిగే నేరాలు, ఎస్సీ ఎస్టీ పోక్సో కేసులకు సంబంధించి దర్యాప్తు స్థితిగతులపై విశ్లేషించారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో

బ్రెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
3: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
4: స్మార్ట్ క్లాస్ రూమ్, ల్యాబ్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
2: సెల్ 9100 1911 93.

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542551117.

0: FM 90.4
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: రోజంతా ఏసీనా? కరెంటు బిల్ బాగుందా?
1: కిటికీలకి కర్టెన్లు వేయండి, గదిని చల్లగా ఉంచండి.
2: మధ్యాహ్నం పూట ఫ్యాన్ కింద మట్టి కుండ పెట్టండి.
1: ఏసీ లేకపోయినా ఏసీ లాంటి గాలిని ఆస్వాదించండి.
2: స్మార్ట్ గా ఉండండి, చల్లగా బ్రతకండి.
1: వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: వచ్చేసాయి వచ్చేసాయి నోరూరించే మామిడి పండ్లు.
0: బంగినపల్లి నుండి కలెక్టర్ కాయల వరకు అన్ని మన సొంతం.
1: అయితే ఆగండి, తినే ముందు గంటసేపు నీటిలో నానబెట్టండి.
0: వేడిని వదలండి, తీపిని ఆస్వాదించండి.
1: పండ్లలో రాజు, వేసవిలో మననేస్తాం.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషీ, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్
2: డాక్టర్ సింధు నారాయణ MBBS MD DVL చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణపరేంద్ర DNB ఆర్థో MNAMS FIAS ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500136630.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పిండు పిండు నిమ్మకాయ పిండు, కాస్త ఉప్పు, కొంచెం పంచదార.
1: వేసవిని తరిమి కొట్టి విటమిన్ బాంబ్. వేసవిని తరిమి కొట్టి సి విటమిన్ బాంబ్.
0: నీరసాన్ని పారద్రోలే చల్లని నిమ్మరసం.
1: ఒక్క గ్లాస్ తాగండి, రోజంతా యాక్టివ్ గా ఉండండి.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వింటారు.

శ్రోతలందరికీ ఆణిముత్యాలు కార్యక్రమానికి స్వాగతం. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు గాయకుల్లో బాలు లాంటి గాయకులు కోటికొకరు పుడతారేమో. ఆయన పాటలో ఉన్నది మాధుర్యం ఒకటే కాదు, వైవిధ్యం, భాషా ప్రధానమైన పాట, మంచి సాహిత్య విలువలున్న పాటను బాలులా అనుభవించి మరెవరూ పాడలేరేమో. పాత్ర తాలూకు శైలి అంతా ఆ గొంతులో వచ్చేస్తూ ఉంటుంది. పాటను పొడిపొడిగా కాకుండా దాన్ని పూర్తిగా అనుభవిస్తూ పాటలో భావాన్ని వ్యక్తీకరించడం, నవరసాలు ఉలికించడం ఆయన సొంతం. ఆణిముత్యాలు కార్యక్రమంలో గానగంధర్వుడు బాలుగారి విశేషాలతో పాటు ఆయన పాడిన పాటలు మా శ్రోతలకు వినిపిస్తూ ఉన్నాం కదా. మరికొన్ని విశేషాలు ఆయన గురించి. తండ్రి కొడుకులకు ఒకే గాయకుడు పాడడమే అరుదైన విషయం. అలాంటిది తాతా మనవళ్లకు పాడిన ఘనత బాలుగారిదే. ఎన్టీఆర్ బాలకృష్ణులకే కాదు, జూనియర్ ఎన్టీఆర్ కు ఆయన పాడారు. ఏఎన్ఆర్తో పాటు నాగార్జునకు గాత్రమిచ్చారు. అలాగే ముత్యాలు వస్తావా అంటూ అల్లు రామలింగయ్యకు, గంగోత్రి చిత్రంలో నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం అంటూ అల్లు అర్జునకు పాట పాడి మెప్పించారు. ఒకే చిత్రంలో అటు ఎన్టీఆర్ కు ఏఎన్ఆర్ కు విభిన్నంగా పాడి అలరించారు. చరణ కింకిణులు ఘల్లు ఘల్లుమని గంభీరంగా ఆలపించిన, తాళికట్టు శుభవేళ అంటూ మిమిక్రీ గీతంతో పాడిన ప్రశంసలందుకోవడం ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికే చెల్లుతుంది. ఏకబిల్వం శివార్పణం అని భక్తి గీతాలు ఆలపించిన, రాజకీయ పార్టీ పాటలు పాడిన ఆయన గాత్రానికి ఆబాల గోపాలాన్ని అలరించడమే తెలుసు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించిన కొన్ని విశేషాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఆయన పాడిన పాటలు విందాం. ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ జయసుధా జంటగా నటించిన చిత్రం లంకె బిందులు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన చలికొండలో నీగుండెలో పాటు వింటారు. రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర. 1983 నవంబర్ లో విడుదలైన లంకె బిందులు చిత్రంలోని పాటు వినండి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: లంకబిందులు చిత్రంలో ఒక మంచి పాట విన్నారు కదా. బివి ప్రసాద్ సారథ్యంలో 1970 మార్చి నెలలో విడుదలైన సినిమా అమ్మ కోసం ఈ చిత్రం నుంచి ఎస్పి బాలు గానం చేసిన గువ్వలా ఎగిరిపోవాలి పాట వింటారు. రచన సి నారాయణ రెడ్డి, సంగీతం పి ఆదినారాయణరావు, కృష్ణ విజయ నిర్మల జంటగా నటించిన ఈ చిత్రంలోని ఈ పాట వినండి.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. అమ్మ కోసం చిత్ర నుంచి బాలు ఆలపించిన చక్కని పాట విన్నారు కదా. తర్వాత పాట పి భానుమతి రామకృష్ణ దర్శకత్వంలో ఎన్టీ రామారావు, భానుమతి చెంటగా నటించిన చిత్రం అమ్మాయి పెళ్లి. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలు, ఎస్ జానకి గానం చేసిన పాలరాతి బొమ్మకు పాట వింటారు. రచన దాశరథి, సంగీతం సత్యం. 1974 విడుదలైన అమ్మాయి పెళ్లి చిత్రంలోని పాట మీకోసం.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: అమ్మాయి పెళ్లి చిత్రం నుంచి బాలు, ఎస్ జానకి పడిన పాట విన్నారు కదా. వి రామచంద్రరావు దర్శకత్వంలో కృష్ణ, విజయ నిర్మల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అల్లూరి సీతారామరాజు. 1974 మే నెలలో విడుదలైన ఈ చిత్రంలోంచి బాలు బృందం గానం చేసిన రగిలింది విప్లవాగ్ని పాట వింటారు. రచన ఆరుద్ర, సంగీతం పి ఆదినారాయణరావు.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DBL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemakalu Mariyu, Keela Vaidhi Nipunulu.
0: Virigina Yemakalaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidhyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: అల్లూరి సీతారామరాజు చిత్ర నుంచి పాటు విన్నారు కదా. మీరు వినబోయే తర్వాత పాట వి మధుసూదన్ రావు సారథ్యంలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఆత్మీయులు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన చిలిపి నవ్వుల నిన్ను చూడగానే పాటు వింటారు. రచన దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: 1968లో విడుదలైన ఈ చిత్రంలోని ఈ పాట మీకోసం. ఆత్మీయులు చిత్రం నుండి మంచి పాట విన్నారు కదా. తర్వాత పాట ఇంటి దొంగలు చిత్రం నుంచి పి సుశీల బాలు ఆలపించిన కొండపైన వెండివాన పాట వింటారు. గీత రచన సి నారాయణరెడ్డి, సంగీతం ఎస్పి కోదండపాణి. కృష్ణంరాజు జమున జంటగా నటించిన ఇంటి దొంగలు చిత్రం 1973 నవంబర్ లో విడుదలైంది. కె హేమాంబరధరరావు సారథ్యం వహించారు. పాట వినండి.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193. మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిజనర్స్. మరి వాళ్ళ మన ప్రోగ్రామ్ లో ఫస్ట్ గా నేను మీ అందరితో మాట్లాడబోయే టాపిక్ ఏంటో తెలుసా అండి? అదే అండి, హైదరాబాద్ అమీర్పేటలోని లుక్ స్టూడియో. ఒక సినిమా స్టార్స్ కి మాత్రమే కాదు, రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వస్తారన్నమాట. పట్టి పట్టి చూసినా పెట్టుడు జుట్టుని అర్థం కాని హెయిర్ సిస్టమ్స్ ని రూపొందించడం ఈ స్టూడియో యొక్క ప్రత్యేకత. ఇక విగ్గులకు ఆధునిక రూపమే ఈ హెయిర్ సిస్టమ్స్. ఇంత అత్యాధునిక స్టూడియో స్థాపించిన ఎలుగుపల్లి లక్ష్మి తన జీవితాన్ని ప్రారంభించింది ఒక చిన్న అడపంతో. పుట్టిన ఒక సంవత్సరానికి చనిపోయిన పాప, ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డ భర్త, ఇలా నిస్సహాయతతో నిండిన ఆవిడ ప్రయాణాన్ని ఆవిడ మాటల్లోనే విందాం. మాది నల్గొండ జిల్లా ఆమనగల్లు. మా నాన్నగారికి ముగ్గురం ఆడపిల్లలు. మా బాధ్యత త్వరగా తీర్చుకోవాలని మా నాన్నగారు నాకు 14 ఏళ్లప్పుడే పెళ్లి చేశారు. మా వారు ఆ పక్కనున్న గ్రామంలోనే ఒక చిన్న సెలూన్ నడిపేవారు. మాకో పాప పుట్టిన 7 తర్వాత తెలిసింది తనకు గుండె సమస్య ఉందని. పట్నంలో ఓ మంచి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లే డబ్బు లేదు. దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం అందించాం. కానీ మాకల్లేదుటే మా పాప మృత్యువర్డికి చేరింది. ఆ శోకం నుంచి బయటపడక ముందే మా ఆయనకు పెద్ద ప్రమాదం. తల ముందు వెనుక నిలువుగా చీలిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం. ఒళ్ళో చిన్న పాపతో ఏం చేయాలో పాల్పోని పరిస్థితిలో వారం రోజులు నరకంలా గడిచాయి. చివరకు ప్రాణానికి ప్రమాదం లేదని తెలిసింది. కానీ ఇకపై రోజు గడవడం ఎలా? అందుకనే ఆయన నడిపే సెలూన్ బాధ్యతలు నేనే తీసుకున్నా. మొదట నాకు తెలిసిన కుర్రాలతో పనిచేయించడం మొదలు పెట్టా. ఆ తర్వాత నేనే జుట్టు కత్తిరించడం మొదలు పెట్టా. ఓ ఆడపిల్ల అడపం చేత పట్టిందేంటా అని నన్ను ఊర్లో వాళ్ళు వింతగా చూసేవారు. విచిత్రంగా మాట్లాడుకునేవారు. బంధువులందరూ దూరమయ్యారు. కానీ నేను సిగ్గుపడలేదు. అవన్నీ పట్టించుకుంటే మాకు బువ్వ పెట్టేదెవరు? అందుకనే నా పని నేను చూసుకునేదాన్ని. ఈలోపు మరో పాప. డబ్బుకు చాలా ఇబ్బందిగా ఉండేది. హైదరాబాద్ వస్తే నన్న కష్టాలు తీరుతాయనిపించింది. ఇక నా భర్త కోలుకోవడంతో హైదరాబాద్ కు వచ్చేసాం. ఇక హైదరాబాద్ లో అద్దె ఇల్లు. ఓ పాపని స్కూల్ కి పంపించి మరొక పాపను బేబీ కేర్ సెంటర్ లో ఉంచి హెయిర్ స్టైల్ సంస్థలో పనికి వెళ్లేదాన్ని. సరికొత్త శిరోజాలంకరణలు, ఆధునిక విగ్గుల గురించి నేను తెలుసుకుంది ఇక్కడే. కానీ ఆ సంస్థ తీరు నచ్చక మానేశాను. నాకొచ్చిన విద్యతో సొంతంగా ఓ సంస్థ ఎందుకు పెట్టకూడదనే ఆలోచన వచ్చింది. మెల్లో ఉన్న కొద్దిపాటి బంగారం తాకట్టు

అమీర్పేట్లో లుక్ స్టూడియో ప్రారంభించాను. మామూలు శిరోజాలంకరణ సేవలతో పాటు హెయిర్ స్టైల్లు, విగ్గులు కూడా తయారు చేసి అందించేదాన్ని. నాకున్న ఆసక్తితో హెయిర్ సిస్టమ్స్ పై దృష్టి పెట్టా. ఈ మధ్య చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు రాలిపోతుంది. అటువంటి వారు విగ్లా అనిపించకుండా సహజమైన జుట్టులా ఉండాలి అంటూ మా దగ్గరకు వస్తుంటారు. నేను వాళ్ళ తల నుంచి కొంత జుట్టును తీసుకుని అలాంటి వాటిని తయారు చేసేదాన్ని. అవి సహజంగా జుట్టులో కలిసిపోయేలా చేస్తా. పూర్తిగా బట్టతల ఉండేవారికి కూడా ఈ విగ్ లో అందిస్తాం. సినిమా తారలు, రాజకీయ నాయకులు మా కస్టమర్ లిస్ట్ లో ఉన్నారు. ఇక ఫిలిం నగర్ కుక్కట్పల్లిలో కూడా మా బ్రాంచెస్ స్టార్ట్ చేశాం. నాతో పాటు ఒక 25 మంది సిబ్బంది పనిచేస్తారు. 15 ఏళ్ల కిందటి మాట ఇదంతా. అప్పటికీ నాకు చదువు రాదు, కానీ ఇక్కడ హెయిర్ స్టైలిస్ట్ గా నెగ్గుకు రావాలంటే ఇంగ్లీష్ రాక తప్పదు. దాంతో సాయంత్రం మా పిల్లల దగ్గర కూర్చొని ఇంగ్లీష్ నేర్చుకున్నా. అలా హెయిర్ రిప్లేస్మెంట్ గురించి, ఎక్స్టెన్షన్ల గురించి పరిశోధించా. నేను విగ్గుల నుంచి హెయిర్ సిస్టమ్స్ వైపు రావడానికి అదే కారణం. మరి విన్నారు కదండి ఎలుగుపల్లి లక్ష్మి గారి జీవిత చరిత్ర, ఆవిడ ప్రయాణం ఎలా కొనసాగించారో. సో ఇప్పుడు మీకోసమైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ని ప్లే చేయబోతున్నాను. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిజనర్స్. ఇప్పుడైతే మనం చామంతి టీ మన చర్మాన్ని ఎలా గ్లో చేయబోతుందో చెప్పబోతున్నానమాట. అదేంటంటే, చామంతి టీని ముఖానికి రాసుకుని ఆరనివ్వండి. ఇది వడలిన చర్మం తక్షణ ఉపశమనం పొందేలా చేస్తుందన్నమాట. దీనిలోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మగ్రంథుల లోపల వరకు చొచ్చుకుపోయి శుభ్రం చేస్తాయి. చర్మం తాజాగాను ఉండేలా చేస్తాయి. అంతేనా, కాలిన గాయాలు, దోమకాట్ల వల్ల వచ్చే దద్దుర్లు కూడా తగ్గుతాయన్నమాట. చర్మంపై పేర్కొన్న ట్యాన్ ముఖాన్ని కాంతి విహీనంగా మార్చేస్తుంది. సో చామంతి టీని రోజు ముఖానికి రాసుకుంటే సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది. ఇది మన చర్మాన్ని గ్లో అయ్యేలా చేస్తుంది. ఇది చర్మాన్ని దిగుతగా చేస్తుంది. సో ఫలితంగా ముఖంపై ఏర్పడే మచ్చలు వంటివి తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా నిద్రలేమి, పని ఒత్తిడి, ఇతరత్ర కారణాల వల్ల కళ్ళ కింద వాపు వస్తుంది. ఇలాంటప్పుడు చామంతి టీ బ్యాగులను ఫ్రిడ్జ్ లో ఉంచి మూసిన కనురెప్పలపై ఉంచితే సమస్య దూరమవుతుంది. కంటి అలసట తగ్గుతుంది. కళ్ళ కింద ఏర్పడే నల్లటి వలయాలు కూడా దూరమవుతాయి. ఇక కప్పున్నర పాల పొడికి అరకప్పు చామంతి టీని చేర్చి మెత్తగా కలపాలి. దీన్ని ఒంటికి పట్టించే నలుగులా రుద్దుకోవాలి. ఇది సహజ స్క్రబ్లా పనిచేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ తొలగి చర్మం నున్నగా అవుతుంది. ఇక చర్మం తేమగాను కూడా ఉంటుంది. అంతేకాకుండా 1/4 కప్ గోరింటాకు పొడికి చామంతి టీని చేర్చి నానబెట్టాలి. దీన్ని 4-5 గంటల తర్వాత తలకు పట్టించి మరో గంట ఉంచాలి. ఇక ఆ తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు తగ్గ పోషణలు వస్తాయి. అంతేకాకుండా మన జుట్టు మెరిసిపోతుంది కూడా. మరి లిజనర్స్, మీరు కూడా ఈ చామంతి టీని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. బట్ ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. ఇప్పుడైతే నేను మీ అందరి కోసం మీ నోరు ఊరిపోయే ఒక మంచి సూపర్ సూపర్ స్వీట్ ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను. సో ఆ స్వీట్ ఏంటో కాదండి, బేసన్ కోవా స్వీట్. మరి ఈ స్వీట్ తయారు చేయాలంటే కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్గా అయితే శనగపిండి 3 కప్పులు, నెయ్యి 1 టిన్ బావు కప్పు, పాలు 3/4 కప్పు, చక్కెర 1.5 కప్పు, నీళ్లు 1/2 కప్పు, కోవా 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 చెంచా. ఇక ఇప్పుడైతే మనం ఈ స్వీట్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి 1/2 కప్పు నెయ్యిని వేయాలి. అది వేడెక్కాక శనగపిండి 1/2 కప్పు పాలు పోసి బాగా కలిపి 5 నిమిషాలు అయ్యాక దింపేయాలి. ఇక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మరో కడాయిని స్టవ్ మీద పెట్టి మిగిలిన నెయ్యి వేయాలి. అది వేడెక్కాక శనగపిండి మిశ్రమం మిగిలిన పాలు పోసి సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇక

గంట నుంచి 20 నిమిషాలు అయ్యాక దింపేయాలన్నమాట. ఇక మరో గిన్నెలో చక్కెర నీళ్లు తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. చక్కెర తీగపాకం వచ్చాక కోవా, శనగపిండి మిశ్రమం, యాలకుల పొడి వేసి అన్ని కలిసేలా కలిపి దగ్గరగా అవుతున్నప్పుడు దింపేయాలి. ఇక ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టి 4 గంటలు అయ్యాక బయటికి తీసేసి ముక్కలుగా కట్ చేసుకుంటే మీ నోరు ఊరించే బేసిన్ కోవా స్వీట్ అయితే రెడీగా ఉంటుంది. సో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసేసి అలా అలా అలా ఈ స్వీట్ ని బాగా ఎంజాయ్ చేయండి. బట్ మీకోసమైతే ఇప్పుడు ఒక మంచి జోష్ఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఎండలు మండుతున్నాయి, చెమటలు కారుతున్నాయి,
2: బయటకు వెళ్తున్నావా సిస్టర్? గొడుగు తీయడం మర్చిపోకు.
1: స్టైల్ కోసం కాదు, హెల్త్ కోసం.
2: గొడుగు పట్టు, ఎండని కొట్టు.
1: జాగ్రత్తగా ఉండండి, హాయిగా వినండి రేడియో విష్ణు 90.4.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫిలైజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజు షోరూమ్ పోలీస్ బొమ్మ సెంటర్ పిపి రోడ్ భీమవరం. సెల్ 9867425858.
1: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.
2: వడదెబ్బ తగలకుండా జేబులో చిన్న ఉల్లిపాయ ముక్కుండాలి.
1: ఆరోగ్యానికి ఇది నాటి చిట్కా, వేసవికి ఇది మేటి చిట్కా.
2: పాతదైన పసందైన మాట మన ఆరోగ్య బాట.
1: వినండి మరి వింటూనే ఉండండి రెడీ విష్ణు 90.4.
3: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హలో లిసనర్స్, వెల్కమ్ టు రేడియో 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ అజయ్ జాస్మిన్. వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. మరి ఈనాటి ఆయుష్మాన్ బాబాలో మనం తెలుసుకోబోయే విషయాలైతే నడుం నొప్పికి కేరళీయ చికిత్స గురించి అండి. నడుం నొప్పే కదా, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గదా అని మాటల్లో కొట్టిపారేస్తుంటారు కొందరు. కానీ ఆ బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది, దాన్ని వర్ణించడానికి కూడా వీలు కాదు. నడుం నొప్పికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా వెన్నెముకలో మార్పుల వల్ల నడుం నొప్పి వస్తుంది. వెన్నెముకను స్థూలంగా 3 భాగాలుగా వివరించడం జరిగింది.

మొదటిది గేవ భాగం, రెండవది ఉరో భాగం అంటే మెడ నడుము మధ్య భాగం అన్నమాట, మూడవది కటి భాగం నడుమ భాగం. మరి నడుము నొప్పి నడవడం వల్ల, దూకటం వల్ల, ఎగుడు దిగుడు రోడ్ల మీద వాహనాలు సక్రమంగా నడపకపోవడం వల్ల మరియు ఇతర విహారాదుల వల్ల సంభవిస్తుంది. స్థూలంగా దీని తీవ్రతకు 5 కారణాలను పేర్కొనవచ్చు. మొదటిది రోగకారక క్రిముల వల్ల అంటే ఇన్ఫెక్షన్ అన్నమాట, రెండవది క్యాన్సర్ వ్యాధి వల్ల, మరి మూడవది వచ్చేసి రక్తవాహిక నాళాల్లో మార్పు ఏర్పడి వ్యాకోచించడం. నడుము నొప్పి కలిగే ప్రదేశం విధానాన్ని బట్టి వ్యాధి స్వరూపాలను అంచనా వేయచ్చు. నడుము దగ్గర మొదలైన నొప్పి పిరుదుల నుంచి మోకాలు కిందుగా చీలమండ వరకు వ్యాపిస్తుంది. ఇలా వ్యాపించే నొప్పిని సయాటిక అంటారు. ఇది నరాలకి సంబంధించిన ఆయుర్వేద వైద్య విధానంలో గద్రుసి వాతం అంటారు. నరంపై ఒత్తిడి మరియు డిస్క్ వార్నిమేషన్, స్పైనల్ స్టెనోసిస్ లను ఎక్స్రే, ఎంఆర్ఐ తదితర పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. స్పాండిలైటిస్ లో కూడా నడుము నొప్పి కలుగుతుందంట. మరి కొందరిలో ఈ నొప్పితో కాళ్ళు తడబడుతూ ఉంటాయి. విశ్రాంతి మందుల ద్వారా ఎలాంటి ఉపశమనం లేకుండా తీవ్రమైన బాధ ఉన్నట్లయినా, మలమూత్రాలు కంట్రోల్లో లేకపోయినా వేరే డాక్టర్ ను సంప్రదించాలి. మరి ఈ నడుము నొప్పికి కొన్ని చికిత్సలు అయితే ఉన్నాయంట లిజనర్స్. మరి ఆ చికిత్సలు ఏంటో తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవ్వబోతుంది, విని ఎంజాయ్ చేయండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
2: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ PSR అని MDDM ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ GB Pant హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రోస్కాన్ ఉచితం.
2: OP కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: ఎండలు మండుతున్నాయి, చెమటలు కారుతున్నాయి.
1: బయటకు వెళ్తున్నావా సిస్టర్? గొడుగు తీయడం మర్చిపోకు.
2: స్టైల్ కోసం కాదు, హెల్త్ కోసం.
1: గొడుగు పట్టు, ఎండని కొట్టు.
2: జాగ్రత్తగా ఉండండి, హాయిగా వినండి రేడియో విష్ణు 90.4.
3: ఆఫ్టర్ బ్యూటిఫుల్ సాంగ్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఆయుర్వేద వైద్య విధానాన్ని బట్టి చికిత్సలు చాలా భిన్నంగా ఉంటాయి. వైద్యుని వ్యక్తిగత పరిశీలన, క్రమబద్ధమైన చికిత్స ప్రణాళిక ముఖ్యం. ముందుగా పూర్తి విశ్రాంతిని పాటించాలి. నొప్పి అధికంగా ఉన్నప్పుడు వ్యాయామం చేయకూడదు. నడుం బెల్టు ట్రాక్షన్ కొంతవరకు ఉపయోగపడుతుంది. దీన్ని వాతు వ్యాధి కింద పరిగణిస్తుంటారు. గుగ్గులు ప్రధానమైన త్రయోదాశాంగ గుగ్గులు, రాస్నాది గుగ్గులు, లాక్షా గుగ్గులు, పాతారి గుగ్గులు ఇలా వ్యక్తి గుణాన్ని బట్టి నిర్ణయిస్తూ ఉండాలి. సహచరాది కషాయము, బృహత్వాత చింతామణి, విషతందుక లాంటివి మొదలైన ఔషధాలు చాలా ఉపయోగం. మరికొన్ని పంచకర్మ చికిత్సలైతే ఉన్నాయి. మరి ఆ చికిత్సలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తలోడాల్, ఇది తమిళ మర్మ చికిత్స అంట. ఈ చికిత్స నడుము నొప్పి మరియు జాలి నొప్పికి అత్యద్భుతమైన చికిత్స. గోరువెచ్చని ఔషధీయ తైలాన్ని శరీరం మీద కొద్దిపాటి ఒత్తిడిలో మర్దన చేస్తూ ఉండాలి. ఇలా 14 రోజుల పాటు రోజుకు 45 నిమిషాలు చేయాలి. మన రెండవ చికిత్స వచ్చేసి కటి వస్తే, రోగి వెన్ను మీద నిర్దేశిత ప్రదేశంలో మినప్పిండితో గురుగుగా చేసి నులివెచ్చని ఔషధ తైలాన్ని గురుగులో పోసి ప్రతిరోజు 45 నిమిషాల పాటు ఉంచాలి. ఈ విధంగా ఉంచినంతసేపు తైలం నులివెచ్చగా ఉండేలా చూడాలి. దీనివల్ల వెన్నపూసల మధ్య ఏర్పడిన వైరుధ్యం తొలగిపోయి నరాలపై ఒత్తిడి తగ్గుతుంది. 45 నిమిషాల తర్వాత తైలాన్ని తీసి నైపుణ్యంగా మర్దన చేసి నులివెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ విధానాన్ని 14 రోజుల నుండి 21 రోజులు చేయవలసి ఉంటుంది. మలబద్ధకం లేకుండా జాగ్రత్త పడాలి. నవరకిజి, పిజిబిల్, వస్తికర్మ, పత్రపోటలి, స్వేదము, జంభీర పిండ స్వేదము అద్భుతమైన చికిత్సలు. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలి. అవేంటంటే, ముందుగా వంగి పనులు చేయకూడదు, బరువును కూడా మోయకూడదు. వెళ్ళకిలా పడుకున్నప్పుడు 2 మోకాళ్ళ కింద దిండునైతే పెట్టుకోవాలి. పక్కకి పడుకున్నప్పుడు 2 మోకాళ్ళ మధ్యలో దిండు పెట్టుకుని పడుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది. కుక్కి మంచాల్లో పడుకోకుండా చెక్క బల్ల మీద బొంత వేసుకుని పడుకుంటే మంచిది. మరి నడుము నొప్పికి సంబంధించిన చికిత్సలు అయితే తెలుసుకున్నాం కదా. ఆయుష్మాన్ బావాలో మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఆఫ్టర్ బ్యూటిఫుల్ సాంగ్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఎండాకాలం వచ్చేసింది, సూర్యుడు ప్రతాపం అయితే చూపిస్తున్నాడు, పగలంతా ఎండలు.

తెల్లవారుజామున చలిగాళ్ళు. అందువల్ల వైరల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా పెరిగాయి. మరి వీటితో పాటు కాలుష్యం, ఎండవేడిమి వల్ల చర్మం, జుట్టు సంబంధ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. మరి ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటి బారిన పడే ప్రమాదం అయితే ఉంది. వాటికి జాగ్రత్తలు ఏంటంటే, సూర్యకిరణాలు సోకే చర్మాన్నంతటికి సన్ స్క్రీన్ లోషన్ రాస్తూ ఉండాలి. ఎండలో గడిపే ప్రతి 6 గంటలకొకసారి తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఇంటి నుండి బయటకు వచ్చే 15 నిమిషాల ముందు చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. ఈ లోషన్ 15 నుండి 30 SPF ల మధ్య ఉండేట్లు చూసుకోవాలి. అలాగే సిల్క్ పాలిస్టర్ దుస్తుల బదులు కాటన్ దుస్తులు వేసుకోవాలి. బాహుమూలాల్లో చెమట ఎక్కువ పడుతుంది కాబట్టి రోజు 2 పూటల గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పుని కలిపి స్నానం చేస్తే మంచిది. వడదెబ్బ తగలకుండా పండ్లు, ద్రవ పదార్థాలు కూడా తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు మధ్య మధ్యలో ఎండు ద్రాక్ష తింటూ ఉండాలి. అందువల్ల శరీరంలో నీరు తగ్గకుండా ఉంటుంది. అలాగే ఎండాకాలంలో ప్రతిరోజు సాయంత్రం పూట 1 చెంచా శనగపిండిలో 1/2 చెంచా గోధుమ పిండి, 1/2 స్పూన్ బియ్యం పిండి కలిపి అందులో కొంచెం నిమ్మరసం జోడించి ముఖానికి ప్యాక్లా వేసుకుంటే చర్మానికి మంచి నిగారింపు అయితే వస్తుంది. మరి దీంతో పాటు మంచినీళ్ళు కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి. రాత్రిపూట ఖర్జూరాలను నీళ్ళలో నానబెట్టి పొద్దున్నే పరగడుపున ఆ నీళ్లు తాగాలి. ఆహారంలో తప్పనిసరిగా తాజా కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడు బ్రాండెడ్ కంపెనీల సన్ స్క్రీన్ లోషన్లనే ఎంచుకోవాలి. ఏవి పడితే అవి ఉపయోగించకూడదు. అప్పటికప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకుని ఎండలోకి వెళ్తే మాత్రం మామూలు కంటే ఎక్కువగా అతినీల లోహిత కిరణాలు చర్మం పైన పడతాయి. అందుకని తప్పనిసరిగా బయటకు వెళ్లేందుకు 15 నిమిషాల నుంచి 30 నిమిషాలకు ముందు సన్ స్క్రీన్ లోషన్ అయితే రాసుకోవాలి. పొడివారిన జుట్టుకు 1 గ్లాస్ వెన్న తీసిన పాలలో 1 గుడ్డును పూర్తిగా వేసి కలిపి ఆ ద్రవ పదార్థాన్ని కురులకు బాగా పట్టించి 5 నిమిషాలు గడిచిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే జుట్టు పొడిబారడం, పగిలిపోవడం, నిర్జీవంగా కనిపించడం ఇలాంటి సమస్యలు ఉండవని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ వేసవి కాలంలో చల్లగా హాయిగా మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నాం కదా. మళ్ళీ తిరిగి ప్రసారమై ఆయుష్మాన్ భవాలో మళ్ళీ కలుసుకుందాం. మరి అప్పటి వరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే జాస్మిన్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం.
1: ఎండలు మనల్ని ఆపలేవు, మన ఉత్సాహాన్ని తగ్గించలేవు.
0: చిన్న చిన్న జాగ్రత్తలు, పెద్ద పెద్ద ఉపశమనాలు.
1: జాగ్రత్తగా ఉండండి, ఎండని జయించండి.
0: చల్లని మాటలతో, కమ్మని పాటలతో.
1: బీచ్ ఎంతనే ఉంది, మన రేడియో విష్ణు 90.4
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
1: లింక్ క్లిక్ చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ ఒక్క క్లిక్ మీ జీవితకాల సంపాదనను మాయం చేయొచ్చు.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ సెల్ నంబర్ 6304327391
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్
2: డాక్టర్ సింధు నారాయణ ఎంబీబీఎస్ ఎండి డీవీఎల్ చర్మ వ్యాధి నిపుణులు
1: చర్మ సమస్యలు వెంట్రుకల సమస్యలు చిన్న పిల్లల చర్మ సమస్యలు గోల్డ్ సమస్యలు చూడబడును
2: డాక్టర్ పి కృష్ణపరేంద్ర డిఎన్బి ఆర్థో ఎంఎన్ఏఎంఎస్ ఎఫ్ఐఏఎస్ ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఆర్థోస్కోపీ కీళ్ల వాతం సయాటిక డిస్క్ ప్రాబ్లమ్స్ స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును
2: ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును
1: మా అడ్రస్
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్ వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం
1: సెల్ 8500136630
0: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు

0: చేపలు చేపలకు ఆహారం. ప్రపంచమంతటా చేపలు ఇష్టంగా తింటారు. జంతు మాంసకృత్తులకు అవి ముఖ్యమైన వనరు. చేపలు ఆహారాన్ని అందిస్తాయి, ఆదాయం ఇస్తాయి, పల్లె కుటుంబాల జీవనాధారాల్లో ముఖ్య భాగం కూడా. చేపల దిగుబడి బాగుండడానికి చాలా మంది బంగ్లాదేశ్ రైతులు తమ చేపలకు అదనపు ఆహారాన్ని పెడతారు. ఈ వీడియోలో ఇంటి చెరువుల్లో పెంచే చేపలకు ఆహారాన్ని అందించడాని గురించి నేర్చుకుందాం. ముందుగా చెరువు నీటిలో సహజంగా అందుబాటులో ఉండే ఆహారాన్ని గురించి నేర్చుకుందాం. తర్వాత సహజమైన మేత ఉత్పత్తిని పెంచడాన్ని కనుగొని, చివరగా చేపలకు అదనపు మేత గురించి చూద్దాం. ముందు చేపలు ఏం తింటాయి? ప్లవకం అనే నీళ్లపై తేలియాడే చిన్న మొక్కలని, నీళ్లలోని జీవాలని చేపలు మేస్తాయి.
1: చేపలు సాధారణంగా అటు సహజమైన ఇటు తయారు చేసిన మేతను తింటాయి. సహజమైన మేతలో నాచు, రకరకాల జీవులు ఉంటాయి. మట్టిలో బతికే పురుగులు, కీటకాలు కూడా ఉంటాయి. ఒక్క మాటలో వాటిని ప్రాణులు అనవచ్చు. చేపలు వాటిని ఎక్కువగా తింటాయి.
0: నీటి రంగు ఈ ప్లవకాలు ఎంత మొత్తంలో ఉన్నాయో సూచిస్తుంది.
2: నీళ్లు ఆకుపచ్చగా ఉంటే అందులో ఆహారం ఉన్నట్లే, అలా కాక తేటగా ఉంటే ఆ నీళ్లలో ఆహారం లేదన్నమాట. చెయ్యి నీళ్లలో పెట్టి నేను ఈ విషయాన్ని తెలుసుకోగలను. నా చెయ్యి నాకు కనిపిస్తే ఆహారం లేదని, కనపడకపోతే తగినంత ఆహారం ఉందని అర్థం. ఒక రవిసెల గుడ్డ లోటాని కూడా వాడవచ్చు. కొలను నీళ్లని లోటాలో పోసి చూస్తాను. 20 చిన్న చిన్న పురుగులు అందులో కనిపిస్తే కావాల్సినంత ఆహారం ఉన్నట్లే.
0: చేపలకు ప్లవకాలు సహజమైన మేత అని తెలుసుకున్నాం. ఇప్పుడు వాటి ఎదుగుదలను ఉత్తేజపరచడాన్ని చూద్దాం. నీళ్లలో తేలే చిన్న చిన్న మొక్కలు ఎదగడానికి ఎండ, పోషకాలు కావాలి. ప్లవకాల మీద ఎండ పడితే అవి నీళ్లలోకి ప్రాణవాయువుని విడుదల చేస్తాయి. చెరువులో నీళ్లు మడ్డిగా ఉంటే ఎండ సోకలేదు కాబట్టి ప్లవకాలు పెరగలేవు, ప్రాణవాయువుని ఉత్పత్తి చేయలేవు. చెరువు నీళ్లు మడ్డి కట్టకుండా చేసేదెలా? భారీ వర్షాలు పడ్డప్పుడు గట్లు సరిగ్గా లేకుంటే చెరువులోకి మట్టి తేలిగ్గా పారి నీటిని మడ్డి బారుస్తుంది.
3: ఈ చెరువు గట్టు మీద నేను నాటిన గడ్డి వదులుగా ఉన్న మట్టిని పట్టుకుని అది కొలనులోకి చేరకుండా ఆపుతుంది. గట్టు బలంగా ఉండాలని, మట్టి నీళ్లలోకి చేరకూడదని నేను దానిమీద చెట్లు నాటాను. బగరాకు, వక్క చెట్లు నాటాను. వీటి ఆకులు నీళ్లలో రాలవు, నీళ్లు మురికి కావు, కాబట్టి చేపలకు అవి తగినవి. గత 7 బగరాకులని 12,000 టన్నులకు, ఈ 7 20,000 టన్నులకు అమ్మాను. వరి, చేపల వల్ల నాకు మంచి లాభాలు వచ్చాయి.
0: మీ చెరువు నీళ్లు ఇంకా మడ్డిబారితే నానబెట్టిన పల్చటి సున్నాన్ని కలిపి నీళ్లని తేటగా మార్చవచ్చు.
2: చెరువులోకి చేరే నీళ్ల వల్ల నీళ్లు మడ్డిబారుతాయి కాబట్టి అప్పుడు సున్నాన్ని కలుపుతాను. సున్నాన్ని 24 గంటల పాటు నానబెట్టి నీళ్లలో చల్లితే నీళ్లు తేటగా అవుతాయి.
0: నీళ్లలో తేలే చిన్న చిన్న మొక్కలు మీ చెరువులోని చేపల కోసం ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తాయి. చేపలు నీళ్లపైకి వచ్చి ఆయాసపడుతుంటే వాటికి ప్రాణవాయువు దక్కలేదని అర్థం. ఒక పంపుతో నీళ్లని కలియదిప్పి ప్రాణవాయువును చేర్చవచ్చు. మీ వద్ద పంపు లేకపోతే నీళ్ల మీద కర్రతో కొట్టిగాని, నీళ్లలో ఈదిగాని నీళ్లని కలియబెట్టవచ్చు. నీటికి ప్రాణవాయువు చేర్చడానికి చేపల వలని కూడా వాడవచ్చు. వలని విసిరి చెరువులో అడ్డంగా లాగాలి. వల 2 చివరలని కలిపి మూయాలి. దాంతో చేపలు వలలోనే ఉంటాయి. చేత్తో తడుతూ నీళ్లలో ప్రాణవాయువుని చేర్చవచ్చు. చివరగా చేపలను మళ్లీ చెరువులోకి వదలవచ్చు. ఎండ మాత్రమే కాక ప్లవకాలకు పోషకాలు కూడా కావాలి. ప్లవకాలు ఎదగడాన్ని ప్రోత్సహించే ఖనిజపు ఎరువులని నీళ్లలో కలపవచ్చు.
3: కొన్ని చిన్న చిన్న పురుగులు, మొక్కలు నాచు నీళ్లలో పెరుగుతాయి, కాబట్టి నేను ఎరువుని వాడతాను. చేపలకు అవి మేత. వాటిని తిని అవి బలంగా పెద్దగా ఎదుగుతాయి. ఎరువు వేయకపోతే ఈ చిన్న చిన్న పురుగులు ఎదగవు, అందుకే ఎరువుని వేస్తాను.
0: ప్లవకాలకు మేతగా కూడా ఎరువుని వాడవచ్చు. నిజ్పారాకి చెందిన నిరంజన్ రాయ్ ఆవు పేడలో కొద్దిగా ఖనిజపు ఎరువుని కలిపి దాన్ని మట్టి కుండలో ఒక రాత్రంతా నానబెడతాడు. అప్పుడా పేడని నీళ్లు కలిపి పలచన చేసి రాణా చెరువులో కలుపుతాడు. రోజూ కొద్దిగా పేడని కలిపితే మంచి ఫలితం రావడాన్ని అతడు గమనించాడు. చెరువులో పేడ ఎక్కువగా కలవకుండా జాగ్రత్త పడాలి, లేకపోతే నీళ్ల రంగు ముదురు ఆకుపచ్చగా మారుతుంది. నీలరంగు ముదురు ఆకుపచ్చగా మారితే ఎండని అడ్డుకుని చేపలకు

0: ప్రాణవాయువు అందడం తగ్గుతుంది. అప్పుడు చెరువులోకి అదనంగా నీళ్లు చేర్చి చేపలకు ప్రాణవాయువుని అందించవచ్చు. సహజమైన మేత ప్లవకాలే కాక చేపలకు అదనపు మేతని కూడా మేపవచ్చు. తగినన్ని ప్లవకాలు లేకున్నా మీకు చేపలు ఎక్కువగా కావాలన్నా అలాంటి మేత వేయడం ముఖ్యం. తాలూక్ షాబాజ్ గ్రామపు సోహెల్ రాణా తన చేపలను ఎలా మేపుతున్నాడో చూద్దాం.
1: చేపలు త్వరగా ఎదగాలని పోషకాలున్న మేతను పెడతాను. దాన్ని తిని చేపలు చాలా తొందరగా ఎదుగుతాయి. సాధారణంగా దంచిన మొక్కజొన్నల్ని, సోయాబీన్స్ నూనె పిప్పిని వేస్తాను.
0: దినుసులను కలిపి కొద్దిగా తడిపి ఉండలుగా చేస్తాడు. చేపల ఎదుగుదలని త్వరితం చేయడానికి ప్రతిరోజు ఈ ఉండలని చెరువులో కర్రలు పాతిన నిర్ణీతమైన చోట్ల వేస్తాడు. మేత ఎక్కడ దొరుకుతుందో చేపలు నేర్చుకుంటాయి కాబట్టి అది వృధా కాదు. ఉండలని ఎండబెడితే అవి మామూలు కన్నా ఆలస్యంగా విచ్ఛిన్నమై వృధా మరింతగా తగ్గుతుంది. కాబట్టి మన చెరువుల్లో చేపలకు చక్కటి మేతని ఎలా పెట్టాలో మరోసారి చూద్దాం. ప్లవకాలు చేపలకు మేత. ఇవి నీళ్లల్లో ఉండే చిన్న చిన్న మొక్కలు, కీటకాలు. ఈ చిన్న మొక్కలు ప్రాణవాయువు ఉత్పత్తి చేయడానికి ఎండ కావాలి. గట్ల నుంచి మట్టి చెరువులోకి చేరకుండా ఆపడానికి వాటి మీద చెట్లు పెంచాలి. నీళ్లు మడ్డి బారితే అందులో సున్నం కలపాలి. చేపలు నీళ్లపైకి వచ్చి ఆయాసపడుతుంటే ప్రాణవాయువుని కలపాలి. పేడ, ఖనిజపు ఎరువులు ప్లవకాలు బాగా పెరగడానికి దోహదం చేస్తాయి. ఎక్కువ చేపలని పెంచాలంటే అదనపు మేతను వేయాలి. మీ నీళ్ల నాణ్యతని సరిగ్గా నిర్వహిస్తూ చేపలకు మేత పెట్టి చేపల పెంపకంలో లాభాలని పెంచుకోవచ్చు.

0: ఉంది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. వద్దండి బాబు వద్దండి, కూల్ డ్రింక్స్ మనకొద్దండి.
3: కాస్త అల్లం, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయ కలిపిన చల్లని మజ్జిగ తాగండి.
2: తనువు చల్లన, మనసు హాయిన.
3: మరి ఈ వేసవిలో మన ఇంటి అమృతం మన మజ్జిగ.
2: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరనందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
3: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
2: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
3: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
2: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
3: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సిపి, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
2: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రోస్కాన్ ఉచితం.
3: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
2: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
3: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: సెల్ 9983-42009.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: పగలు బాణుడి ప్రతాపం, సాయంత్రం ప్రకృతి ప్రసాదం.
1: ఆరు దాటాక కిటికీలు తెరవండి, చల్లని గాలిని ఆహ్వానించండి.
2: ఫోన్ పక్కన పెట్టి కాసేపు బాల్కనీలో కూర్చోండి.
1: ప్రశాంతమైన మనసే అసలైన వేసవి ఉపశమనం.
2: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫ్లేజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్ పోలీస్ బొమ్మ సెంటర్ పిపి రోడ్ భీమవరం. సెల్ 9866742558.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పుచ్చకాయ, దోసకాయ, తాటి ముంజులు మన తోడు.
2: జంక్ ఫుడ్ వద్దు, ఆయిలీ ఫుడ్ వద్దు, పండ్లని మీరు నమ్ముకోండి.
1: నీటి శాతం పెంచుకోండి, నీరసాన్ని వదిలించుకోండి.
2: సమ్మర్ అంటేని కలర్ఫుల్ ఫ్రూట్స్, ఎంజాయ్ ద సీజన్.
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.
4: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డిబిఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
3: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
4: డాక్టర్ పి కృష్ణ పరీంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ళ వైద్య నిపుణులు.
3: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
4: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
3: మా అడ్రస్,
4: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
3: సెల్ 8500136630.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఈరోజు మనం సాగర మదన శక్తి రహస్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చంద్రుని గురుత్వాకర్షణ వల్లే భూమి మీద మహాసముద్రాల జలం మదింపునకు లోనవుతున్నట్లు శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన పరిశోధనలు రుజువు చేశాయి. అగాధ ప్రవాహాలకు ఉష్ణ ప్రసరణ శక్తి ఉంటుందని, దీని కారణంగా భార సాంద్రజాలం అడుగుకు కుంగిపోయి గోరువెచ్చని నీరు ఉపరితలంపైకి తేలటం సాధ్యమవుతుందని వారంటున్నారు. సముద్రం అంటేనే ఒక అల్లగల్లోలం. ఉప్పెనలు, తుఫాన్లు, సునామీలు దానికి కొత్త కాదు. కాని అవి ఎల్లకాలం ఉండవు. అపారమైన జలరాశులు అంతర్గతంగా ఎప్పుడూ మదింపు జరుగుతూనే ఉంటుంది. చూడటానికి ఎంతో ప్రశాంతంగా కనిపించే అఖాతాలలో సంవహన ప్రవాహాలు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. దీని కారణంగా శీతలమైన సాంద్రజలం సముద్ర గర్భానికి దిగిపోతే వెచ్చని కవోష్ణ జలం ఉపరితలంపైకి తేలుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. భూమి ధ్రువ ప్రాంతాల చుట్టూ సాంద్రజలం మునక విస్తారంగా జరుగుతుంది. సాగరానికి ఈ శక్తి ఎక్కడిది? అదే సమయంలో ఉష్ణీభూత జలం ఉపరితలానికొస్తుంది. అయితే ఈ రెండు విధానాలను ఒకదానితో ఒకటి పోల్చి చూడలేమని శాస్త్రవేత్తలంటారు. సాగర గర్భానికి చేరిన శీతల జలం తిరిగి ఉష్ణీభూతమై పైకి తేలటం ఖాయం. అఖాతంలోని నీరు ఇలా ఎందుకు మదింపబడుతుంది అన్న సందేహ నివృత్తి దిశలో శాస్త్రవేత్తల పరిశోధనలు సాగుతున్నాయి. సాధారణ మానవుని ఊహకందని మార్పులు మహాసముద్రాల్లో అనేకం జరుగుతుంటాయి. అఖాత ప్రవాహాలు సృష్టించే సాగర మదనం ప్రభావం తెలుసుకుంటే మహాసముద్రాలలోని జలసంపద శక్తి మనకు అర్థమవుతుంది. సాగర జలరాశి భూమి మీద ఒక చివరి నుంచి మరొక చివరికి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అఖాత ప్రవాహాల వల్ల సాగరంలో ఒక సంక్లిష్టమైన ట్రాఫిక్ రీత్ ఏర్పడుతుంది. ఈ ప్రవాహాలకు నిర్దిష్టమైన ప్రామాణికతలేవీ ఉండవు. వాటి తీరుతెనులు అసాధారణంగా ఉంటాయి. ఉదాహరణకు గల్ఫ్ స్ట్రీమ్లో నమ్మశక్యం కాని రీతిలో ప్రతి సెకనుకు 30 మిలియన్ టన్నుల నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ప్రపంచంలోని మొత్తం నదుల నీరంతా కలిస్తే 1 మిలియన్ టన్నుల మేరకే ఉంటుంది. దీన్ని బట్టి జల ప్రవాహాల వేగం శక్తి మనకు అర్థమవుతుంది. అఖాత ప్రవాహాలు భూమి శీతోష్ణ వ్యవస్థపైనే కాకుండా జీవరసాయన చక్రంపైన కూడా తమ ప్రభావాన్ని చూపుతాయి. ప్రపంచ వాతావరణ పరిస్థితులు ధ్రువ ప్రాంతాలలోని హిమ పంపిణీలు ఆ మేరకు నిర్ధారితమవుతాయి. భూగోళం ఉత్తరాది శీతల సాంద్రజలం అడుక్కి దిగజారితే పోషక సంపన్న జలం ఉపరితలం పైకి తేలడానికి కావలసిన యాంత్రిక విధానాలు అక్కడున్నాయి. అయితే పైకి తేలిన జల పరిమాణం మునిగిన నీటి పరిమాణంతో సరిపోయేలా ఉండదు. అక్కడి నీటి సమతుల్యత ఎలా పరిగణలోకి వస్తుందన్నది శాస్త్రజ్ఞులకు ఆసక్తికరమైన అంశంగా ఉంది. అఖాత ప్రవాహాల కలయికకు చెందిన సాంప్రదాయిక నమూనాల అధ్యయన ఫలితాలను నేచర్ పత్రిక ప్రచురించింది. దీనిని బట్టి సాగర మదన శక్తి రహస్యాన్ని అవగాహన చేసుకునే వీలు ఏర్పడింది. పవనాల మాదిరిగాని అఖాత ప్రవాహాలు కూడా ఉష్ణ ప్రసరణ గుణాన్ని కలిగి ఉంటాయి. ఈ కారణంగానే శీతల సాంద్రజలం సాగర గర్భంలోకి చొచ్చుకపోతే దాని స్థానాన్ని భర్తీ చేయడానికి వేడనీరు పైకి తేలుతుంది. సముద్ర జలాల మీదుగా వీచే పిల్లగాలి ఎండ తాకిడికి లోనయ్యే ప్రాంతాలను ఉల్లాసపరిచినట్లుగానే

విశాలమైన తీర ప్రాంతాలలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉండేలా అగాధ ప్రవాహాలు తోడ్పడతాయి. ఉదాహరణకు కెనడాలోని లాబ్రేడర్ తీర ప్రాంతం, బ్రిటన్కు చెందిన నైరుతి ప్రదేశం, కార్న్వాల్ రెండు ఒకే అక్షాంశంపైన ఉన్నాయి. కానీ లాబ్రేడర్లో సంవత్సరం పొడవునా మంచు కురుస్తుంటే కార్న్వాల్లో మాత్రం శీతల వాతావరణం చాలా అరుదుగా ఉంటుంది. దీనికి కారణం ఉష్ణభరితమైన అగాధ ప్రవాహాలని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఉష్ణోగ్రత, క్షారతలు నీటి సాంద్రతను మారుస్తాయి. శీతలత్వం, లవణ గుణాలు ఎంత అధికంగా ఉంటే నీరు అంత భారజలంగా మారుతుంది. అగాధ ప్రవాహాలతో భారజలం మునిగిపోగా తేలికపాటి నీరు దాని స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఉష్ణోగ్రత, క్షారతల వల్ల సంభవించే ఈ రెండు చర్యలతో ఏర్పడిన ప్రవాహాలను థర్మోహాలైన్ ప్రసరణగా పరిశోధకులు పిలుస్తున్నారు. శీతల లవణ గుణాలతో కూడిన జల ప్రాబల్యాన్ని మునకలుగా చెబుతుండగా తాజా జలం ప్రాబల్యం వహించడాన్ని పైకి తేలడాలుగా పిలుస్తున్నారు. భూమికి చెందిన అతిపెద్ద మునకలు ఉత్తర అట్లాంటిక్లోని లాబ్రేడర్, గ్రీన్లాండ్ సముద్రాల్లో సంభవిస్తున్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం నీరు 4 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు చల్లబడితే తక్కువ సాంద్రత మొదలవుతున్నట్లు చెబుతున్నారు. అంతకంటే కూడా తక్కువ స్థాయి సాంద్రత గల నీటిని పైకి తేలే జలంగా భావిస్తున్నారు. ఈ కారణంగానే ఆర్కిటిక్ పవనాలు ఉత్తర అట్లాంటిక్ ఉపరితలాన్ని చల్లబరుస్తాయి. ఉపరితలం పైన హిమం ఏర్పడటమే కాక లవణ నిలువలు పేరుకుపోవడంతో మిగులు జలాలు క్షారత కూడా పెరుగుతుంది. విపరీత స్థాయిలో సాంద్రీకృతమైన నీరు నిట్ట నిలువుగా సముద్రం అడుగుకు చేరుకుంటుంది. ఈ రకంగా ధ్రువజలం మునిగిపోతే దక్షిణం వైపు నుండి వేడినీరు వస్తుంది. దాంతో దక్షిణం నుండి ఉత్తరం వైపుకు ప్రవాహం మొదలవుతుంది. దీనిని గల్ఫ్ స్ట్రీమ్ అంటున్నారు. ఉత్తరాది యూరప్లోని దాదాపు 20% శీతాకాలపు వెచ్చదనాన్ని ఇదే ప్రసాదిస్తుందని శాస్త్రకారులంటున్నారు. శీతల సాంద్రజలం దక్షిణం వైపు అట్లాంటిక్ గర్భంలోకి చేరుతుంది. అది అంటార్కిటికా వైపు ప్రవహిస్తుంది. ఇది సదరన్ ఓసియన్ రేస్వే ప్రవాహంలో కలిసిపోవడమే కాకుండా దక్షిణ ధ్రువం చుట్టూ తిరుగుతుంది. దీనిని ప్రపంచ వ్యాప్తంగా గల అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లోనూ ఉమ్మడి ప్రవాహంగా చెప్తున్నారు. ఇంత విస్తారమైన మదనశక్తి చంద్రుని వల్లే సమకూరుతున్నట్లు శాస్త్రవేత్తల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చంద్రుని నుండి ప్రసరితమవుతున్న శక్తిలో దాదాపు 1/3 అగాధ గర్భాలలో తరంగ ప్రవాహాల సృష్టికే కేటాయించబడుతున్నట్లు వారంటున్నారు. ఈ రకమైన లోతైన అగాధ తరంగాల వల్లే సాగర మదనాలు సంభవిస్తున్నాయి. అలాగని సాంద్రజలం అట్టడుగున అలాగే ఉండిపోకుండా తిరిగి పైకి తేలుతూ మహాసముద్రాల అంతటా చలామణి అవుతున్నట్లు వారు భావిస్తున్నారు. శ్రోతలింతవరకు విజ్ఞానదర్శిని కార్యక్రమంలో సాగర మదన శక్తి రహస్యం గురించి విన్నారు కదండి. మరల తిరిగి రేపటి విజ్ఞానదర్శిని కార్యక్రమంలో మరొక మంచి టాపిక్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో విజయ.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెంటోస్కోపీ, ఇవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సిపి, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రోస్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొల్నోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: వచ్చే

0: వచ్చేసాయి నోరూరించి మామిడి పండ్లు.
1: బంగినపల్లి నుండి కలెక్టర్ కాయల వరకు అన్ని మన సొంతం.
0: అయితే ఆగండి, తినే ముందు గంటసేపు నీటిలో నానబెట్టండి.
1: వేడిని వదలండి, తీపిని ఆస్వాదించండి.
0: పండ్లలో రాజు, వేసవిలో మననేస్తాం.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకోండి.

0: గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్ అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9101-91193.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strilalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. సరదాగా కబుర్లు చెప్పే వారే లేరని ఆలోచిస్తున్నారా? మరి మీతో సరదా సరదా కబుర్లు చెప్పేస్తూ మీకు నచ్చిన సాంగ్స్ ప్లే చేసి మిమ్మల్ని అలరించడానికి సరదాగా కాసేపు అంటూ మీ ముందుకొచ్చేస్తున్నా. సరదాగా కాసేపు సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో విష్ణు 90.4.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, స్కూల్కి సెలవులు సరదాల వెల్లువలు,
4: ఫోన్లకు కాస్త దూరంగా, ఆటలకు కాస్త దగ్గరగా,
3: సాయంత్రం వేళల్లో అమ్మమ్మ కథలు, తాతయ్య మాటలు,
4: ఈ సంబర్ని మెమరబుల్ గా మార్చుకోండి,
3: జ్ఞాపకాలను దాచుకోండి,
4: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
5: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
6: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
5: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
6: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
5: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
6: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
5: మా అడ్రస్,
6: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
5: సెల్ 8500136630.

0: Vishnu FM 90.4.
1: సో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు రేడియో విష్ణు 90.4 మస్త్ టైం పాస్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. హలో ఉన్నారండి శ్రోతలందరూ, బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఈరోజు మస్త్ టైం పాస్లో మరి ఏం మాట్లాడుకుంటాం, ఏం టాపిక్ నేను మీతో చెప్తాను, మీరు ఏం షేర్ చేసుకుంటారు ఏంటనేది ఒక చిన్న బ్రేక్ ఇచ్చిన తర్వాత చూద్దామండి. సో మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు.

0: 90.4 మీరు నాతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయాల్సిన నెంబర్ 9704949492. ఇప్పుడు మన రేడియో విష్ణు ప్రసారాలని కూడా మీరు మన ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ యాప్లో కూడా మీరు ఇన్స్టాల్ చేసుకుని వినొచ్చు. మరొక చిన్న బ్రేక్ తర్వాత ఈరోజు టాపిక్ ఏంటనేది మాట్లాడుకుందాం.
1: హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
2: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9983-42009.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ CBRS గజపతిరాజు సాగిరాజు, PDCC సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ GN దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ PDM స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ G ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
4: డాక్టర్ S పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ P ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
5: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ KV UPS మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మస్త్ టైం పాస్ కి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. సరే, ఈవేళ నేను తీసుకున్న టాపిక్ ఏంటి అంటే, ప్రతిరోజు మన ఈ రోజుల్లో అసలు స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరనుకోండి, ప్రతి ఒక్కళ్ళ చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ ఉండి తీరాలి. దాని రేట్ ఎంతైనా కావచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ అయితే మాత్రం ఉండాలి. కానీ ఈ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా కనీసం ఒక్కళ్ళైనా, అంటే ఈ రోజులు ఏమని పిలుస్తున్నారంటే ఈ వాట్సప్ యూనివర్సిటీ ప్రొఫెసర్లని పిలుస్తూ ఉన్నారండి. అంటే వాట్సప్ యూనివర్సిటీ ప్రొఫెసర్లని ఎందుకు అంటారు అంటే, పొద్దున్న వీళ్ళు లేచిన వెంటనే కాఫీ తాగుతారో లేదో తెలియదు, కానీ గ్రూపులన్నింటికీ మాత్రం విజ్ఞానాన్ని మాత్రం పంచుతూ ఉంటారండి. అంటే ఆ విజ్ఞానం పంచడం అంటే వాళ్ళకి ఏదో ఒక మెసేజ్ వస్తుంది, సో ఇమ్మీడియట్గా ఆ మెసేజ్ని వాళ్ళు ఫార్వర్డ్ చేసేయాలి. అది ఏదైనా కావచ్చు, అది ఏ టాపిక్, దానికి దీనికి సంబంధం ఉందా లేదా, ఇది పంపచ్చా లేదా, ఇది మనకు సంబంధించిందా కాదా, ఇది వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా, ఇవేమీ ఆలోచించకుండా ఒక్క మెసేజ్ కనుక మన ఫోన్కి వచ్చింది అంటే మనం ఇమ్మీడియట్గా ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటాం. సో ఇది మళ్ళీ ఇంకో 10 మందికి ఫార్వర్డ్ చేయమని చెప్తాం, ఇది అలర్ట్ అని చెప్తూ ఉంటాం. సో అసలు ఈ ఫార్వర్డ్ చేసే మెసేజ్లో నిజం ఎంతుంది, అబద్ధం ఎంతుంది అనేది కూడా ఒక్కొక్కసారి మనకి తెలియదు. సో మరి అలాగా మీరు వాట్సాప్లో వీటిల్లో వచ్చే మెసేజ్లు, మీకు వచ్చిన మెసేజ్లు అసలు ఎంతవరకు ఫార్వర్డ్ చేస్తారు, అదేవిధంగా నిజంగా అవి మీకు ఉపయోగమే అంటారా, లేదంటే మీకు ఏదైనా మెసేజ్, ఎలాంటి మెసేజ్లు మీరు ఫార్వర్డ్ చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇవాళ మాట్లాడుకుందామండి. సో మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినొచ్చేద్దాం.

0: సో సాంగ్ వినబోయే ముందు మనకు ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విజన్ అండి.
1: హలో
0: సార్, వెల్కమ్ టు రేడియో విజన్ అండి. ఎవరు మాట్లాడుతున్నారండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో నమస్తే సార్, గుడ్ ఈవినింగ్
0: సార్. గుడ్ ఈవినింగ్ సార్,
1: నేను నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నా సార్.
0: రామయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: చాలా చాలా చాలా బాగున్నాను సార్.
0: సూపర్ సార్. అసలు మీ మాట వింటుంటేనే మంచి వైబ్రేటింగ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి రామయ్య గారు. ఏంటండి విషయాలు? అవునండి అవునండి అవునండి, మొన్న ఇదివరకు లైవ్ చేసినప్పుడు మాత్రం మీరు మాట్లాడారు.
1: మాట్లాడండి సార్, ఇప్పుడు మీరు వచ్చి వారం కింద, ఇప్పుడు నాలుగు వారం అయితే మాట్లాడండి, మళ్ళీ రెండోసారి మొన్న వచ్చి మాట్లాడే లైన్ కలవాలి.

0: అవునండి, అవునవునవును. చెప్పండి సార్, ఎలా ఉన్నారు? బాగున్నారు మీరు?
1: చాలా చాలా బాగున్నా సార్.
0: వెరీ గుడ్ సార్. ఎలా ఉన్నాయండి, ఎండలు బాగున్నాయా?
1: ఎండలు ఎక్కువ ఉన్నాయి సార్, మాకు ఎక్కువ. మీకు సార్?
0: మాకు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. అవునా? ఓకే, మాకు అలాంటిది ఏం లేదు కానీ కొంచెం ఎండ అయితే మాత్రం కొంచెం అందరూ భయపడేలాగా ఉంది. వెరీ గుడ్ సార్. రామయ్య గారు, నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీరు స్మార్ట్ ఫోన్ వాడతారా?
1: స్మార్ట్ ఫోన్ వాడతా సార్, మామూలు చిన్న ఫోన్. రెండు వాడతా.
0: రెండు వాడతారు. ఓకే, స్మార్ట్ ఫోన్ లో మీరు వాట్సాప్ లో మెసేజ్లు వస్తూ ఉంటాయా?
1: వస్తుంటాయి సార్.
0: మీరు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారా? ఓకే, అసలు ఆ ఫార్వర్డ్ ఎలాంటి మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తారు, ఎలాంటి మెసేజ్లు ఫార్వర్డ్ చేయరు, అసలు ఆ మెసేజ్లు మీకు వచ్చిన మెసేజ్లు ఎలా చూస్తారు, ఏంటి వాటి గురించి ఇవాళ మాట్లాడుకుందాం అండి.
1: సరే సార్, మనకు వాళ్ళకు 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటే పంపిస్తాను, లేకపోతే ఏం లేదు.
0: ఓకే ఓకే, అంటే ఉపయోగపడ్డా అంటే ఎలాంటివండి అవి మెసేజ్లు అన్ని?
1: ఏమైనా సార్, మంచి కావాలి కావాలండి, మంచి మంచి చూడండి
0: కానీ కొన్ని కొన్ని మెసేజ్లు అవి అందరికి ఉపయోగపడతాయేమో అనుకుంటాం కానండి, దాని వెనకాల కూడా కొన్ని కొన్ని ఫేక్ కూడా ఉంటూ ఉంటాయి, అవి కూడా ఒక్కొక్కసారి మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
1: అవును సార్, కొన్ని ఫేక్ ఛానల్ వస్తున్నాయి,
0: రామయ్య గారి తరఫున రాఘవేంద్రరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే,
1: అలాగే మా ప్రసాద్ గారి తరఫున కూడా.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. నా తరఫున కూడా రాఘవేంద్రరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
1: అలాగే రేపు చంద్రబాబు జయంతి కూడా ఉంది సార్.
0: అవునండి, అవునండి.
1: రెండు కలిపి 16వ వయసు చిన్నా సార్. పంట చేలో పాలకంకి నవ్వింది, పల్లకిలో పల్లకి నవ్వింది.
0: తప్పకుండా సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, రామయ్య గారు కాల్ చేసిన.
1: కుటుంబ సభ్యుల పేరు చెప్తాను సార్.
0: ఏంటి సార్?
1: మా కుటుంబ సభ్యుల పేరు చెప్తాను.
0: తప్పకుండా సార్.
1: భాగ్యాలు సుబ్బలక్ష్మి, లక్ష్మి నరసింహ, సుజాత, సుహాసిని, సువర్ణ, ఆదిశేష, లక్ష్మీదేవి, చిన్నబాబు, దివాకర్ బాబు, అలాగే బాలకృష్ణ, పోలయ్య, సర్దార్ కోసం, అలాగే బ్రహ్మయ్య కోసం, మీకోసం, అందరి కోసం పాట.
0: తప్పకుండా సార్, డెఫినెట్ గానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి రామయ్య గారు.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
0: రైట్ అండి. సో రామయ్య గారు, మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేయండి.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4లో మస్త్ టైం పాస్లో ఉండండి. మనకు ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడుదామండి. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడతారు? హలో హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయిందండి. హలో సార్, మీ కాల్ అయితే కనెక్ట్ అయింది. మరి ఇంకో మరొక కాలర్ లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో
1: హలో నమస్కారం సార్.
0: సార్ నమస్తే అండి.
1: నల్గొండ జిల్లా చందంపేట మండలం చీతురాల గ్రామం దమ్మోది వెంకటాచారి మాట్లాడుతున్నాను సార్.
0: వెంకటాచారి గారు ఎలా ఉన్నారు సార్? బాగున్నారా?
1: చాలా చాలా బాగున్నాను ప్రసాద్ సార్ గారు.
0: వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఏంటండి విశేషాలు?
1: ఫోన్ గురించి అంటారు కదా.
0: అవునండి. మీరు స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉంటారా, వాట్సాప్ అవన్నీ వాడుతూ ఉంటారా?
1: స్మార్ట్ ఫోన్ వాడతాం సార్ మేము ఎక్కువ.
0: ఓకే, దాంట్లో వాట్సాప్ మెసేజ్లు పంపిస్తుంటారా?
1: చాలా పంపిస్తాం. ఇప్పుడు రేడియోకి పంపిస్తాం, ఇక్కడ ఇవి పంపిస్తాం.
0: ఓకే, మీకు వచ్చిన మెసేజ్లు వేరే వాళ్ళకి పంపిస్తూ ఉంటారు, ఇది చాలా మంచిది, ఇది చాలా చెడ్డది, ఇలా ఉండండి, అలా ఉండండి, మనకి కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి కదా.
1: కొన్ని వస్తాయి, మోసాలు కూడా ఉంటాయి సార్. ఇలా
0: ఎగ్జాక్ట్లీ పాయింట్ వచ్చారు. అయితే మీరు ఎలాంటి మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు?
1: నాకు ఒకసారి పాటల గురించి, రింగ్ స్టోన్ గురించి, దేవుని బొమ్మలు అవి అని ఒకసారి 5 రూపాయలకే చూడొచ్చు అని అన్నాడు.
0: అబ్బో,
1: 5 రూపాయలు నేను అది ఫోన్ పే కొట్టా. ఫోన్ పే కొట్టాకనే మళ్ళా ఒక 2 రోజులకు 500 కట్ అయ్యింది సార్.
0: అయ్యయ్యో,
1: అది వచ్చింది లేదు పోయింది లేదు ఏస్ట్, అది మోసాలు చాలా ఉంటాయి సార్.
0: అవునండి, అవునవును. వాళ్ళు కొన్ని ఈ లింక్ క్లిక్ చేయండి, ఆ లింక్ క్లిక్ చేయండి అని చెప్తూ ఉంటారు. వాటి దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి.
1: ఎట్లా దేవుని బొమ్మలు వస్తున్నాయని మేము పెట్టుకున్నాం, పెట్టుకుంటే అలా మోసపోయినా సార్ నేను.
0: అయ్యయ్యో,
1: ఫోన్ లో కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి సార్.
0: ఎగ్జాక్ట్లీ అండి, బాగా చెప్పారండి వెంకటాచారి గారు.
1: అది ఫోన్ లేదు, అరిచేతిలో ప్రపంచం.
0: అరిచేతిలో ప్రపంచం చాలా బాగా చెప్పారు.
1: మనం ఎక్కడైనా ఎక్కడ మనం ఇప్పుడు మీ రేడియో కార్యక్రమాలు వింటున్నాము, ఫోన్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇక్కడ ఉండి మేము మాట్లాడుతున్నట్టే కొడుతుంది సార్.
0: అవునండి, అవునండి. అంటే అటు మంచి చెడు రెండు ఉన్నాయండి, మనం దాంతో
1: మంచి చెడు ఉంది సార్. అలా
0: ఎందుకంటే చాకుతో కూరలు కోయచ్చు, పేకలు కోయచ్చు అంటూ ఉంటారు, సో అదే విధంగా ఇవి కూడా అంతేనండి.
1: ప్రతి ఒక్క విషయంలో మంచి చెడు ఉంటాయి సార్.
0: అవునండి, అవునవునవును అవును.
1: వ్యతిరేక వ్యతిరేక పదాలు ఎన్నో ఉంటాయి సార్. సూర్యుడు, చంద్రుడు, భూమి, నేల, ఇంకా వ్యతిరేకంగా ఉంటాయి సార్. చీకటి, రాత్రి
0: రాత్రి. అవునండి, అవునండి.
1: ఇవన్నీ వ్యతిరేకంగా ఉంటాయి. ఏది నమ్మాలో ఏది చేయాలో మనకు అనుకూలమైనదే మనం ఉపయోగించుకోవాలి సార్.
0: ఎగ్జాక్ట్లీ అండి, చాలా బాగా చెప్పారండి వెంకటాచారి గారు. సూపర్.
1: అట్లా ఉంటేనే మనం ఫోన్ యూజ్ చేసుకోవాలి సార్, లేకపోతే చాలా డేంజర్ సార్. ఫోన్ ప్లే కూడా చాలా ఇది జాగ్రత్తగా ఆడుకోవాలి.
0: అవునండి, అవునండి. ఏదన్నా సరే మనం చిన్నది ఏదన్నా అటు ఇటు అయ్యింది అంటే మాత్రం మనకు చాలా ప్రాబ్లం క్రియేట్ అయిపోయినట్టు లెక్క.
1: కొద్దిగా చేయి పడ్డా కానీ పోతూనే ఉంటుంది సార్ అవి.
0: అవునండి, అవునండి, అవునండి.
1: అయితే ఈ ఫోన్ లో కొన్ని లాభాలు కొన్ని ఉంటే కొన్ని ఏమిటో చాలా నష్టాలు ఉన్నాయి సార్. ఇలా
0: అవునండి, అవునవును. అంటే దాన్ని ఉపయోగించే మనిషిని బట్టి ఆధారపడి ఉంటుందండి, అది మనం చెడుకు ఉపయోగించి.
1: ఇప్పుడు ఆపరేటింగ్ తెలియని వాళ్ళు ఏం చేస్తారు కదా, అదో ఇది ఒకటి తలకే పోతున్నాయి కదా సార్.
0: అవునండి, అవునవునవును, అవును.
1: ఏదో మనం తెలివిగా ఉపయోగించుకుంటే మనకు ఉపయోగపడుతుంది ఫోన్.
0: అవునండి, అవునవునవును.
1: మాకు ఒక పాట వినిపించండి సార్.
0: తప్పకుండా సార్. ఏ పాట అండి?
1: భద్ర

0: కళ్ళు చిన్ని చిన్ని కన్నయ్యా, కనులలో నీ భయ్యా.
1: ఓకేనండి, తప్పకుండా వెంకటాచారి గారు మీ గురించి భద్రకాళి సినిమాలో చిన్ని చిన్ని కన్నయ్య సాంగ్ అయితే మాత్రం వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేస్తూ ఉండండి. అలాగే మా ప్రోగ్రామ్స్ కి కాల్ చేస్తూ ఉండండి.
0: మంచిది సార్.
1: మంచిదండి, థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటాచారి గారు. సో అదేనండి, చాలా మందికి ఎలా ఉంటుందంటే అది రెండు రకాలుగా దాన్ని ఉపయోగించుకోవచ్చు అండి. కొంచెం మన చెడుగా కనుక యూజ్ చేసుకోవాలంటే ఒక ప్రాబ్లము, మంచిగా కనుక యూజ్ చేసుకోవాలంటే ఇంకో ప్రాబ్లం. సో ఏదైనా సరే మన పరిధిలో మనం ఉండి దాన్ని వాడుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ముఖ్యంగా మీకు ఎలాంటి ఫార్వర్డ్ మెసేజ్ని మీరు ఎలా ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు, మీకు వచ్చే మెసేజ్ని ఏ విధంగా ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం కదండి. మనకి వెంకటాచారి గారు ఒక సాంగ్ అడిగారు, ఆ సాంగ్ వస్తూ ఉంటుంది, విని ఎంజాయ్ చేస్తూ ఉండండి.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 మస్త్ టైం పాస్ ప్రోగ్రామ్ లో ఉన్నాం అండి. మనకు కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడుతున్నాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
1: హలో, నమస్తే సార్.
0: సార్ నమస్తే అండి.
1: శుభ సాయంత్రం ప్రసాద్ గారు.
0: శుభ సాయంత్రం అండి. మీరు కూడా ఎలా ఉన్నారు సార్? బాగున్నారా?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నారా?
0: నేను సూపర్ గా ఉన్నానండి. చెప్పండి సార్, ఏంటి విషయాలు?
1: సార్, మన పవన్ గారికి, నాగరావు గారికి, వెంకరాజు గారికి, తిని బాబాయ్లతో హాయ్ చెప్పండి.
0: తప్పకుండా సార్, మీ తరఫున వాళ్ళందరికీ హాయ్ చెప్తున్నాను. విన్నారండి టాపిక్? విన్నారా
1: సార్? చెప్తారా సార్?
0: టాపిక్ ఏం లేదు సార్, చాలా సింపుల్. మన మీరు స్మార్ట్

0: ఫోన్ వాడతారు కదా, స్మార్ట్ ఫోన్ అయితే వాడతారు కదా మీరు. హలో
1: సార్,
0: స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉంటారు కదా మీరు, స్మార్ట్ ఫోన్లో మీకు మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారా, మీకు వచ్చిన మెసేజ్లు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం ఇలాంటివన్నీ? సో ఎలాంటి మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు అండి యూజువల్గా మీరు?
1: మంచి విలువైన,
0: అంటే విలువ అంటే ఎలాగా
1: అంటే ఏదన్నా కాన్సెప్ట్ ఉన్నా కానీ ఇక్కడ దాంట్లో అర్థం వచ్చే ఉన్నా కానీ అలాంటి వర్క్స్ పంపిస్తుంది.
0: ఓకే ఓకే ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ టైప్ అంటారు?
1: ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది.
0: ఓకే ఓకే ఓకే. ఎప్పుడైనా కొన్ని కొన్ని మెసేజ్ల వల్ల మీరు మోసపోయిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? లేదా? ఓకే ఓకే, మీరు చాలా అదృష్టవంతులు. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ సార్, సూపర్.
1: వాట్సాప్ చేస్తుంటాం, తర్వాత ఈ టెక్స్ట్ మెసేజ్ కూడా పంపుతూనే ఉంటారు సార్.
0: సో ఎలాంటివి మీరు ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి? అసలు నిజంగా వాట్సాప్లో ఇలా మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం అనేది నిజంగా ఉపయోగం ఉంటారా?
1: మంచిదే సార్, కొన్ని విషయాలు కొన్ని కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి కూడా ఉంటాయి సార్, నమ్మకూడదు. అటువంటి వాటిని వదిలేసి కొన్ని మంచివి ఉన్నప్పుడు వాటిని సద్వినియోగపరచుకోవచ్చు, మరొక కొంతమంది పంపించవచ్చు.
0: ఓకే ఓకే ఓకే, రైట్, వెరీ గుడ్ అండి.
1: అవసరం లేదు అంటే మనం వదిలేయాలి.
0: అవునండి, అదైతే
1: చాలా వస్తుంటాయి. అందులో మనకి మనతో పాటు పక్కన వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే దాన్ని అందరికి వినియోగించేలా చూడాలి, లేదా వాటిని వదిలేయాలి.
0: అవునండి అవునండి, చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్ సార్. సో మరి వేళ ఏంటండి, ఏంటి సార్?
1: అట్లాగైతేనే బాగుంటుంది సార్.
0: అవునండి అవునండి, లేదంటే మాత్రం మనం స్కామ్ అయిపోతాం డెఫినెట్ గా.
1: అవును సార్,
0: వెరీ గుడ్ సార్. సో మరి వేళ ఏం పాట విందాం అనుకుంటున్నారు?
1: అంతఃపురం.
0: అంతఃపురం ఏం పాట అండి?
1: అంతఃపురంలో ఒక మంచి పాట మన పవన్ గారికి.
0: తప్పకుండానండి. సో అంతఃపురంలో అసలు ఏం గుర్తుకు రాదా? తప్పకుండా తప్పకుండా సార్, డెఫినెట్ గా మీ గురించి. తప్పకుండా సార్. ఎంతకి అడిగానని చెప్పమన్నారండి? ఎంతకి అడిగానని చెప్పమన్నారు? కొనలేనంత. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ అలాట్ అండి. సో తప్పకుండా సార్, మీకు పవన్ గారికి ఈ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేస్తూ ఉండండి. రైట్ సార్, థ్యాంక్స్ అండి. సో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయింది, నాకు కూడా చాలా ఇష్టమైన పాట వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేస్తూ

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 లో మస్త్ టైం పాస్ లో ఉన్నాం అండి. సో మనకు ఒక కాలర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం అండి. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి.
1: నమస్తే సార్.
0: సార్ నమస్తే అండి. మాణిక్యాలరావు గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? అవునండి అవునండి. ఇందాక మీరు చేసినట్టున్నారు. చెప్పండి సార్, ఏం సార్ విషయాలు? బాగున్నారా?
1: బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు సార్?
0: బాగున్నాండి. ఎండ్లో అన్ని బాగున్నాయా?
1: బాగా విపరీతంగా ఉన్నాయండి. ఈ మూడు రోజుల నుంచి
0: విపరీతంగా ఉన్నాయి.
1: నాలుగు అయినా సరే మాకు ఇంకా వేడి తగ్గలేదు.
0: ఓకే, మీరు నాలుగు అంటున్నారు, నాలుగు అయినా వేడి తగ్గలేదు అంటున్నారు. ఇక్కడ ఆరు అయినా ఏడైనా కూడా వేడి.
1: ఇప్పుడు కాదండి, ఇందాక నాలుగు గంటలకు నేను కూడా బయటకు వెళ్ళకపోయినా చెప్తున్నానండి.
0: అబ్బబ్బా,
1: ఇప్పుడు కూడా వేడిగా ఉంది. ఐదున్నర అయినా సరే.
0: అవునండి అవునండి. చెప్పండి సార్, నేను చెప్పిన టాపిక్ విన్నారా?
1: విన్నానండి. అయితే నేను ఇది వరకు అయితే నా పెట్టుబడి పెట్టబోయినా సరే ప్రతిరోజు ఏ దేవుడు ఫోటో ఆ రోజు పెట్టుకోని వాట్సాప్ లో. ఇప్పుడు అది కాదండి, ఏంటంటే నాకు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళదే తీసుకొని ఫోటోలు వాళ్ళకే నేను ఏ రోజు దేవుడు ఫోటో ఆ రోజే పంపడం తగ్గించానండి. ఇప్పుడు వాళ్ళకే పెడుతున్నాను అంటే నేను పెట్టినా చూడని వాళ్ళకి మళ్ళీ నాకు తిరిగి పంపిన వాళ్ళకి వదిలేసి వేస్ట్ అయిపోయింది.
0: అవునండి అవునవును.
1: ఎక్కడ 200-300 మంది ఉండి వారు నలందరికి కైలో గంట పనికి ఉండి నాకు అన్ని చేసేసి ఎవరైతే నాకు మెసేజ్
0: పెడుతున్నారు,
1: ఎవరైతే నా రేడియోలో పేరు నా పేరు చెప్తున్నారు వాళ్ళ పేరు చెప్పడం వాళ్ళ తర్వాత ఎక్కువ నా ఈ వాట్సాప్ ఆకాశమైన

0: చూస్తాను చెప్పండి, విష్ణూర్ ఏరియా ఉండండి, ఏ రేడియో ఉండండి. నేను ఫోన్ లో నేను మెసేజ్ వాట్సాప్ మెసేజ్ పెట్టాను రేడియోలో, నా పాట వేసారో లేదో నాకు పనిపోయడం తప్ప అవసరాలు వింటున్నారో లేదో తెలియదు. ఏంటి మాణికల్ గారు నా పాట వచ్చిందా రికార్డింగ్ చేశారా పంపలేదు. అది ఎక్కువ నా కోసం జనాలు వస్తారు. అయితే ఒకటి ఎలా అనుకున్నారు, ఎక్కువ మామూలు ఎక్కువ మామూలుగా గ్రూపుల్లో పెట్టేలా అయితే మొత్తం ఏకంగా చేసేస్తానండి అరగంట వరకు రికార్డింగ్ అలా కాకుండా ఎవరి వారికి ఎవరి సాంగ్ వాళ్ళకే కావాలంటే వాళ్ళకే చేస్తానండి. మళ్ళీ రెండు మూడు కలిపి చేసి పంపిలా ఉంటుంది
1: వాళ్ళకి.
0: అంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళ బంధువులకి వినిపించుకుంటారు కదా, వాళ్ళు సంతోషపడతారు కదండి.
1: అవును కదండి, అవునవును.
0: ఇప్పుడు ఇప్పుడు రెండు మూడు పేర్లు కలిపి చేసేస్తే వాళ్ళకు ఉపయోగం ఉండదు మనకు పంపించినా సరే. ఆ రూట్ లో ఉంటానండి ఎక్కువ నేను ఆకాశవాణి రికార్డింగ్ లు వార్తలు నాటికలు కథానికలు ఇలాంటి మన విజయ్ గారు చేసే షోలు మంచి మంచి మీరు ఉదయం 9 గంటలకు చేసే షో అలాంటివి రికార్డింగ్ చేసి గ్రూపుల్లో పెడతా ఉంటాను. ఆంధ్ర తెలంగాణ గ్రూపుల్లో ఎక్కువ పెడతా ఉంటాను.
1: గ్రేట్ సార్, గ్రేట్ అండి, చాలా బాగుంది.
0: తర్వాత నాకు ఏదైనా నప్పింది ఉంటే అవతల వాళ్ళు ఫాల్వర్ చేయకుంటే స్టేటస్ లో పెట్టేసుకుంటానండి, చూసి వాళ్ళు
1: చూస్తారు చూడండి. బాగుంది బాగుంది, ఇదైతే చాలా బాగుందండి. వెరీ గుడ్ సార్,
0: అలవాటు అదండి. ఎక్కువ నా ప్రాధాన్యత ఏంటంటే ఎక్కువ రికార్డింగ్ ప్రాధాన్యత ఇస్తానండి
1: నేను.
0: ఉదయం పావులకు 7 గంటలు ప్రాంతీయ వార్తలతో స్టార్ట్ చేస్తాను, రాత్రి 8:30 వరకు రికార్డింగ్ లో ఉంటుంది నాకండి.
1: వెరీ గుడ్ అండి. సో మరి ఏం పాట విందాం అనుకుంటున్నారండి ఇవాళ?
0: ఇవాళ నాకు పాట ఇదండి, అమాయకురాలు సినిమాలోని హలో సారు భలే వారు వాళ్ళపు తెలుసుకోరన్న పాట ఉంటుందండి, ఆ పాట వింటారు.
1: ఓకేనండి, ఓకేనండి, తప్పకుండా సార్.
0: ఆ పాట లేకపోతే చెప్పండి వేరే సాంగ్ అడుగుతాను.
1: మాక్సిమం ఆ సాంగ్ ఉందండి,
0: ఇంకోటి ఉంటుందండి, ఉంటుంది సాధారణంగా లేకుండా ఉండదు. ఓకే సార్, పిన్ని గారు మీకు విజయ గారికి పిన్ని గారికి బాబాయ్ గారికి లింగరాజ్ గారికి మొత్తం మన మన టెక్నీషియన్ కి మొత్తం మనం వింటున్న వాళ్ళందరి కోసం ప్రసారం చేస్తాం.
1: తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి మాణికల్లో గారు, అలా కాల్ చేస్తూ ఉండండి, మా ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఆదరిస్తూ ఉండండి.
0: ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలు అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అడిగిన సాంగ్ అయితే వచ్చేస్తుందండి, విని ఎంజాయ్ చేయండి.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 మస్త్ టైం పాస్ కి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మనకు కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడతాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు రోహిత అండి.
1: మీ పేరు రోహిత అండి, ఓకే చెప్పండి రోహిత్ గారు. ఎలా ఉన్నారు, బాగున్నారా?
2: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నానండి. ఏంటండి విశేషాలు?
2: ఏంటండి
1: ఏంటండి విశేషాలు అంటున్నాను.
2: ఏ
1: ఉన్నాయంటే నాన్న, ఈవేళ నేను ఒక పెద్ద క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. అడగనా వద్దా?
2: అడగండి.
1: నువ్వు స్మార్ట్ ఫోన్ వాడతావు కదా? స్మార్ట్ ఫోన్ వాడతావు కదా? స్మార్ట్ ఫోన్ వాడతావా?
2: ఫోన్ చిన్న ఫోన్, ఏది పెద్ద ఫోన్ కాదు.
1: పెద్ద ఫోన్ ఇంకా నీకు ఇవ్వలేదు మీ ఇంట్లో వాళ్ళు? ఓకే. ఇంట్లో నువ్వు మామూలుగా గేమ్స్ ఏమైనా ఆడుతూ ఉంటావా ఫోన్ లో? ఇంట్లో
2: చిన్న ఫోన్ లో ఆడతానండి.
1: చిన్న ఫోన్ లో ఆడతావా? సరే, అయితే నీకు సంబంధించిన ప్రశ్న కాదు అయితే. ఓకే, తర్వాత ఫోన్ అసలు ఎంత వరకు ఉపయోగం ఉంటావు నీ దృష్టిలో? సెల్ ఫోన్
2: అదే ఇంపార్టెంట్ వరకు అయితే ఇంపార్టెంట్, ఓకే. మళ్ళీ ఎక్కువ వాడకూడదు, తక్కువ వాడకూడదు.
1: ఎక్కువ వాడకూడదు, తక్కువ వాడకూడదు. అయ్యో చాలా బాగా చెప్పు అయితే నువ్వు. ఇంకా
2: ఫోన్ ఎక్కువ చూసినా మనం కొంచెం చెడిపోతాం.
1: సో అందుకోసం నువ్వు ఫోన్ ఎక్కువ చూడుకో.
2: చూడను, ప్లస్ ఇంట్లో కూడా లేదు, అన్నయ్యకి తప్ప ఎవరికి లేదు. అమ్మకి కూడా చిన్న ఫోన్, అమ్మకి రాదు.
1: వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు చెప్తావు కదా, ఇంట్లో ఎవరికైతే స్మార్ట్ ఫోన్ ఉండదో వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మంచి పొజిషన్ లో ఉంటారట.
2: పొజిషన్ లో అయితే కొంచెం పర్లేదు. ఫోన్ అయితే ఇప్పుడు ఎవరు ఇంటర్ లో ఎప్పుడో ఇస్తారు డిగ్రీలో.
1: ఏం పర్లేదు, నీకు ఇంటర్ లో డిగ్రీలో కూడా చెప్పు నాన్న, మాకేం వద్దు నాన్న, ఫోన్ హ్యాపీగా చదువుకుంటానని చెప్పు. నువ్వు తెలిసిందా? ఓకే, మరి ఏం పాట వింటానన్న రోహిత వేళ
2: ఈరోజు? కన్నప్ప మూవీలో ఏం కావాలి? వాల్తేర్ వేరేలో సాంగ్,
1: వాల్తేర్ వేరే
2: అందరితో డాన్స్ వస్తాడు కదండి, దాని పేరేంటి?
1: ఫోన్ కాల్ లోడింగ్.
2: ఫోన్ కాల్ లోడింగ్ అదేనండి.
1: ఓకే.

0: ఓకే తప్పకుండా నాన్న, నీ గురించి
1: అమ్మగారు అడిగారు అందుకని మా అమ్మ కోసం.
0: ఓకే, సో అయితే ఈ పాట రోహిత కోసం కాదు, రోహిత వాళ్ళ అమ్మగారి కోసం పాటని డెడికేట్ చేస్తున్నాం. ఓకేనా? రైట్ నన్న, థ్యాంక్ యూ సో మచ్ నన్న. రైట్, సో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. పూనకాలు లోడింగ్ సాంగ్ అడిగిందండి రోహిత వాళ్ళ అమ్మగారి గురించి. సో తప్పకుండా పాట వచ్చేస్తుందమ్మా, విని ఎంజాయ్ చేయి.

0: ఏమిటి యోలో? మన బాస్ ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: మస్తుంది సోను. ఏ గిరాకిరా లేపి కొట్టు మోగిపోద్ది టౌన్. ఏ సలాం కొట్టు చిల్లం కొట్టు మన దేర ప్లేస్. ఏ దీన్ని మారు ఇలా కొట్టి పెంచు జర డోసు.
1: ఏ డోంట్ స్టాప్ డాన్సింగ్ పునగాలు లోడింగ్. డోంట్ స్టాప్ డాన్సింగ్ అబ్బా పునగాలు లోడింగ్.

0: అబ్బా అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్. ఇప్పుడు ఈడొచ్చాడు ఏంట్రా? ఏంటి?
2: డోంట్ స్టాప్ డాన్సింగ్, పోనకాలు లోడింగ్.

0: one more time.
1: Don't stop dancing, Ponakalu loading.

0: டான்ஸை உனக்கான லோடை.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 అండి. మనకు కాలర్ ఉన్నారండి, వార్త మాట్లాడతాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హలో సార్, నమస్తే అండి.
1: నమస్తే అండి,
2: నేను నాగేశ్వరరావు ఎన్నికంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జవరు బస్తీ నుంచి మాట్లాడుతున్నాను.
1: సార్, నాగేశ్వర గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
2: బాగున్నాను సార్, మీరు బాగున్నారా కదా?
1: బాగున్నాను, నేను చాలా బాగున్నాను.
2: మీకోసమే, మీ మాట కోసమే ఎదురు చూస్తున్నా, కలుస్తుందా కలవట్లేదు, కలుస్తుందా
1: కలవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అభిమానానికి.
2: శ్రోతలు ఎక్కువయ్యారు అందులో, వేచి చూడాలా? నిరుత్సాహపడితే పర్వాలేదు, నిరుత్సాహంగానే ఉంటది. చెయ్యాలని ఆపాక్ష ఆపి

0: ఉంటే మటుకి తప్పనిసరిగా కలుస్తుంది, లైన్ కలుస్తుంది కలవదని కాదు.
1: అవునండి అవును,
0: పట్టుదల పట్టుదల ముఖ్యం.
1: అవును సార్. సో నాగేశ్వరరావు గారికి చాలా పట్టుదల ఎక్కువ అనుకుంటా.
0: పట్టుదల ఎక్కువ, ఆ పట్టుదలతో ఇవాళ మళ్ళీ ప్రయత్నం చేశాను మీ షోలో కలుస్తుందా కలవదా అని.
1: అవునండి. మీ అభిమానానికి మెనీ మెనీ థ్యాంక్స్ అండి నాగేశ్వరరావు.
0: థ్యాంక్ యూ సార్.

0: స్మార్ట్ ఫోన్ వాడుతుంటారా? ఓకే, స్మార్ట్ ఫోన్లో ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా, నేనేం చెప్తానంటే వాట్సప్ యూనివర్సిటీ అని చెప్పేసి ఉందండి. వాట్సప్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అయిపోయారు అందరూ కూడా. అంటే ఏ మెసేజ్ వచ్చినా సరే వాళ్ళకి వీళ్ళకి అడ్డదిడ్డంగా ఫార్వర్డ్ చేసేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకొక గమ్మత్ ఏంటంటేనండి, అటు ఈ పాస్, ఈ ఓటీపీలు కానీ లేకపోతే ఏదన్నా అనుకోండి, ఈ ఏపీకే ఫైల్స్ లింక్లు వస్తూ ఉంటాయి, అవి డౌన్లోడ్ చేస్తుంటే ఒకటి కాదండి, పాపం అనవసరంగా స్కామ్ కూడా అయిపోతూ ఉంటారు. అవునండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, పెద్ద విచిత్రం, ఒక మెసేజ్ వస్తుంది, మీరు ఈ మెసేజ్ ని 10 మంది కనుక పంపించకపోతే మీ జీవితం సర్వనాశనం అయిపోతుందన్న మెసేజ్ వస్తుంది, దాంతో 10 మందికి పంపిస్తాం మనం.
1: సార్ అది ఒకప్పుడు లెటర్లు కూడా అట్లే రాసేవాళ్ళండి, ఈ మెసేజ్ ని మీరు పంపించకపోతే మీరు ఇది అయిపోతారు, పలాని దేవుడు పలాని జాగలో ఇది జరుగుతుంది ఇంత అని రాసేవాళ్ళు. ఇప్పుడు సెల్ ఫోన్ లో చూస్తున్నారు,
0: ఇప్పుడు ఫోన్ లో పంపిస్తున్నారు. అంతే. చెప్పండి సార్, మీరు ఎలాంటి మెసేజ్లు చదువుతారు ఎక్కువ, ఎలాంటి మెసేజ్లు ఇది ఉపయోగపడితే ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు కదా, సో ఎలాంటివి మీరు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు సార్ మీకు వచ్చిన మెసేజ్లు?
1: సమాజానికి గానీ అందరికి ఉపయోగం పడుతుంది అంటేనే నేను మెసేజ్ చేస్తా, లేకపోతే చేయనండి కాసేపటి వరకు. ఎందుకంటే టెక్నికల్ గా నాకు తెలుసు కొంత, దాని గురించి నేను ఫోన్ రిపేర్ చేస్తా, రేడియో టీవీ అన్ని రిపేర్ చేస్తాను, ఎలక్ట్రానిక్స్ అయితే నేను సాధారణంగా చేయను. అయితే మీరు చెప్పినట్టుగా కొన్ని మెసేజ్లు వస్తుంటాయి కదండి, ఆ మెసేజ్లు వచ్చినా వాటిని డిలీట్ చేస్తాను. స్కామ్ ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి అనుకోండి, ఇది వస్తున్నాయి, అది అంతర్జాలం, అది ఏంటంటే వాట్సాప్ లో వచ్చాయి కానీ ఈ మాధ్యమంలో అంతర్జాలమే కదా, మాయాజాలం అనుకోండి.
0: అవునండి, అంతర్జాలం మాయాజాలమే, కరెక్ట్.
1: అంతర్జాలం మాయాజాలం, ఈ మాయా ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు అంటే తెలిసి తెలవని వయసులు పిల్లలు అయితే చాలా అడిక్ట్ అవుతున్నారు ఫోన్ కి. అలా కాకుండా కావాల్సినంత వరకే చూడటం, ఇవాళ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, పిల్లలకు కూడా ఇస్తున్నారు తల్లులు.
0: అన్నం తినకపోతే ముందు స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారండి పిల్లలు.
1: అయితే దాని విషయంలో నేను చిన్న ఫోన్ పైన ఒక చిన్న మాట చెప్తాను సార్.
0: చెప్పండి సార్, తప్పకుండా.
1: ఒకప్పుడు బుడి బుడి నడకల బుడత బుజ్జాయులు బువ్వ తిననని మారాం చేస్తే అమ్మ సంకనేసుకుని గుజ్జన బువ్వ తినిపిస్తూ చందమామ రావే జాబిల్లి రావే రామాలాలి మేఘ శ్యామాలాలి మా చిన్న గోపాల కృష్ణయ్యలాలి పాటలతో సాయం సంధ్య ఆకాశంలో ఎగిరే పక్షులను ప్రకృతిని చూపిస్తూ తినిపించి బొజ్జని మిరి జోలపాడి నిద్రపుచ్చేది. ఇప్పుడు సెల్ ఫోన్ లో జానీ జానీ రైమ్స్ ఇతరాత్ర మెలోడీస్ వినిపిస్తే నిద్రపోతున్నారు పిల్లలు.
0: అవునండి,
1: నిద్ర పుచ్చుతున్నారు తల్లులు. ఎక్కడి నుంచి వస్తున్నాయి అలవాట్లు? ఇతరాత్ర మన నుంచే మనకు, ఎదుటి వారికి పిల్లలకు మంచి చెడ రెండు సయోజ్యలే. కానీ సెల్ ఫోన్ తో 3 గుణాలు అబ్బుతాయి, విజ్ఞానము వినోదము గాడి తప్పే చెడు. మీడియా ఆడియో వార్తల్లో విఘ్నులు చెప్తున్న సూచనలు విషయాలన్నిటిని తూచా తప్పకుండా ఆచరిస్తే సెల్ తో వచ్చే రేడియేషన్ ఇతరాత్ర అనార్థాలు వ్యాధులు మానవాళికి దరిచేరకుండా ఉంటాయనేది నా సందేశం. పిల్లలు పెద్దలు తగు జాగ్రత్తల సూచనలతో ప్రగతి బాట వైపు నడవడానికి ప్రయత్నం చేయాలి అనే నా సందేశం సార్. ఎందుకంటే నా కూడా
0: చాలా బాగుందండి, మీ నోటి నుండి జారిన ప్రతి అక్షరం ఒక సందేశాన్ని నిద్రలేపింది, మీరు అల్లిన ప్రతి భావన మనసుకి ఒక కొత్త ఊహని తీసుకొచ్చింది.
1: సార్ మీరు చెప్పిన సందేశంతో నాది ఒక ఇది చెప్పాను, మీకు నా సందేశం చెప్పాను.
0: థ్యాంక్ యూ సో మచ్.
1: ఎవరంటే సూత్రి ఎవరంటే రేడియో మన విష్ణు రేడియో వారు ప్రసాద్ గారే అండి.
0: అవునండి,
1: అందుకని మీరు చెప్పిన స్ఫూర్తితోటే నేను ఇది చెప్పదలుచుకున్నాను.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్ అండి.
1: ఈరోజు నాకు మంచి పాట ఒకటి వినిపించాలి సార్ మీరు.
0: ఏ మంచి పాట కావాలి సార్ మీకు?
1: నాకు ఈరోజు మంచి రోజులు వచ్చాయి అదే చిత్రంలో. ఎగిరే గువ్వ ఏమంది ఏమంది, విసిరే గాలి ఏమంది ప్రకృతిలోన అనే పాట.
0: తప్పకుండా సార్, మీరు అడిగిన పాట అయితే మాత్రం వచ్చేస్తుంది, వీని ఎంజాయ్ చేస్తూ ఉండండి నాగేశ్వరరావు గారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నాగేశ్వరరావు గారు, మీరు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే పాత పాట అడిగారు కదా, సో ఆ పాట అయితే వచ్చేస్తుంది, వీని ఎంజాయ్ చేస్తూ ఉండండి.

సో వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4లో మనం మస్త్ టైం పాస్లో లాస్ట్ సెకండ్స్కి వచ్చేసామండి. సో ఏదైతే ఈవేళ మీరు మనం మాట్లాడుకున్నామో నిజంగా ఒక్కొక్కసారి మనం ఆలోచించాల్సిన విషయం చాలా ఉంటుందండి. ఎందుకంటే ఏదైనా సరే ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చినా దాన్ని ఫార్వర్డ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే మాత్రం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది టాటా కంపెనీ వాళ్ళు ఫ్రీగా కార్ ఇచ్చేస్తుంది, మీరు దాన్ని ఫార్వర్డ్ చేయండి, లేకపోతే అమెజాన్ వాళ్ళు మీకు ఫ్రీగా ఐఫోన్ పంపిస్తారు, దీన్ని ఫార్వర్డ్ చేయండి, కొన్ని ఒక 5 గ్రూపుల్లో పెట్టండి, 6 గ్రూపుల్లో పెట్టండి అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. తర్వాత ఇంకొకటి చాలా వైరల్గా అయిపోయే వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ ఏంటంటే, యునెస్కో అఫీషియల్గా మన జనగణ మనని గుర్తించింది, తర్వాత నాసా వాళ్ళు ఓం అనేదాన్ని అక్కడి నుంచి కనిపెట్టారు. సో ఇలాంటివన్నీ కూడా మనకు ప్రతిరోజు ఏదో ఒక గ్రూప్లో మనకు కనపడుతూనే ఉంటాయండి. కానీ ఎప్పుడైనా సరే అవే కాకుండా కొన్ని కొన్ని రోగాలకు ఇవ్వని, ఆ చిట్కాలని ఈ చిట్కాలని ఇవి కూడా మనకి చాలామంది చెప్తూ ఉంటారు కదా. కానీ ఒకటే ఒకటండి, ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఒక మెసేజ్ వచ్చింది అంటే అది మీరు ఫార్వర్డ్ చేస్తున్నారు అంటే దాంట్లో అది అసలు ఎంత నిజం ఉంది, ఇది నిజంగా మీరు ఫార్వర్డ్ చేసేదైనా చేయకూడదా, నిజంగా దాంట్లో ఎంత అథాంటిసిటీ ఉంది, అదే అది నిజంగా నిర్ధారింపబడిన మెసేజ్ అయినా ఏంటనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించుకొని జాగ్రత్తగా ఉంటే మాత్రం మనం ఏది పోగొట్టుకోవాల్సిన అవసరం లేదండి. కానీ ఈ రోజున ఏదన్నా సరే ఒక APK ఫైల్ వచ్చేసింది,

దాన్ని మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేయండి. లేకపోతే మీకు ఈ మధ్యన బాగా వైరల్ అయిన వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ ఏంటి అంటే, చాలామంది ఈ విషయంలో డబ్బులు కూడా పోగొట్టుకున్నారు. అంటే ఒక మీకు ఈ ట్రాఫిక్ చలానా అని చెప్పేసి చాలా వైరల్ అయిపోయిందండి. చాలామంది దాన్ని దాన్ని నొక్కిన వెంటనే కొన్ని లక్షల డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అదేవిధంగా సైబర్ క్రైమ్స్, ఈ ఓటీపీ, తర్వాత ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే డిజిటల్ అరెస్ట్లు అని చెప్పేసి, సో ఇలాంటివన్నీ కూడా చాలా రకాలుగా ఉన్నాయండి. కానీ ఎప్పుడైనా సరే మీకు ఏదైనా మెసేజ్ వచ్చినా, ఫోన్ కాల్ వచ్చినా, వీడియో కాల్ వచ్చినా, మేము పోలీసులు మాట్లాడతాం, ఇలాంటివి ఏమన్నా వచ్చినా సరే ఇమీడియట్గా మీరు పోలీస్ స్టేషన్ ఇలాంటి వాళ్ళని కాంటాక్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. అంతే తప్ప మీలో మీరే ప్యానిక్ అయిపోయి అయిపోయి నేనేదో తప్పు చేశానేమో అని అనుకుని మీరు వాళ్ళు అడిగిన డబ్బులన్నీ ఇచ్చేస్తే నిజంగా మనం ఉచ్చులో పడిన వాళ్ళు అవుతామండి. సో ఏదైనా మెసేజ్ వచ్చేటప్పుడు మాత్రం ఒకటికి రెండు సార్లు మాత్రం ఆలోచించండి. సో మరి అదండి ఇవాళ నేను మీ అందరితోటి పంచుకోవాలి అనుకున్నాను. సో ఈనాటి మన మస్త్ టైంపాస్ ప్రోగ్రామ్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారం అయ్యే మస్త్ టైంపాస్లో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. సైనింగ్ ఆఫ్ మీ ప్రసాద్.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే
3: అబ్బబ్బబ్బ రాను రాను నాను రాను.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును.

0: అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001255552. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: చిన్నారులు పెద్దవారు ఇంటికి వెలుగులు.
0: ఈ వేసవిలో ఎండలో వారి పట్ల చూపండి మిగులు జాగ్రత్తలు.
1: మధ్యాహ్నం ఎండలు బయటకు పంపకండి.
0: గ్లూకోజ్ పళ్ళరసాలు ఇస్తూ వారిని కనిపెట్టి ఉండండి.
1: ప్రేమతో కాపాడుకుందాం మన ఇంటి పెద్దల్ని, పిల్లల్ని.
0: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: SB and Arya once more.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్ జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
2: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పిండు పిండు నిమ్మకాయ పిండు, కాస్త ఉప్పు, కొంచెం పంచదార.
1: వేసవిని తరిమికొట్టి విటమిన్ బా, వేసవిని తరిమికొట్టి సి విటమిన్ బాం.
2: నీరసాన్ని పారద్రోలే చల్లని నిమ్మరసం.
1: ఒక్క గ్లాస్ తాగండి, రోజంతా యాక్టివ్ గా ఉండండి.
2: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: హై లిసనర్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాలివ్ టాకీస్. మలయాళంలో రూపుదిద్దుకున్న క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం ఫ్రాంచైజీకి విశేష ఆదరణ ఉంది. ఈ సినిమా మొదటి రెండు భాగాలు ఇప్పటికే మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. దృశ్యం 3 ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. అయితే ఈసారి తెలుగులోకి రీమేక్ కాకుండా ఏకంగా మలయాళ చిత్రాన్ని అనువదించి ఈ నెల 21న విడుదల చేస్తున్నారు.

మోహన్లాల్ ఈ సినిమా కోసం తీసుకున్న పారితోషికం ఎంత తెలుసా? అక్షరాల 20 కోట్లు. ఇక దృశ్యం పార్ట్ 1 కు ఆయన కేవలం 5-6 కోట్లు మాత్రమే తీసుకున్నారు. ఇక దృశ్యం 2 కు వచ్చేసరికి తన పారితోషికాన్ని రెట్టింపు చేశారు. ఇక దృశ్యం ఫ్రాంచైజీకి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు రావడంతో మరో పార్ట్కు మళ్లీ పారితోషికం పెంచేశారు మోహన్ లాల్. మరి ఈ సినిమాలో ఆయన భార్యగా నటించిన మీనాకు 75 లక్షలు ఇచ్చారట. మొదటి 2 భాగాలకు ఆమె పారితోషికం 15 లక్షలు, 25 లక్షలు మాత్రమే. ఇక దృశ్యంలో మోహన్ లాల్ కుమార్తెలుగా అన్సిబా హసన్, ఎస్తర్ అనిల్ నటించారు. మరి వీళ్లలో అన్సిబాకు 1 కోటి రూపాయలు, ఎస్తర్కు 25 లక్షలు పారితోషికంగా చెల్లించినట్లు సమాచారం. మరి 3 భాగాలకు ఇదే విధంగా మరొక డబ్బు చెల్లించారట. మొత్తం మీద చూస్తే 100 కోట్ల బడ్జెట్తో దృశ్యం 3 చిత్రం తయారైంది అంటున్నారు. అయితే ఇది అధికారిక లెక్కలు మాత్రం కావు, యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం మాత్రమే. ఇక దృశ్యం 3 చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఏమంటారు లిసనర్స్? మరి దృశ్యం 3కి సంబంధించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి, ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం. హేమంత్ ఇప్పలపల్లి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఫస్ట్ టైం. సౌరభ్ తింగ్రా, అఖిల్ సార్థక్, అనిక్కా విక్రమన్ ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఈ నెల 22న ఫస్ట్ టైం విడుదలవుతుంది. మరి తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించి ఈ పిల్ల నేననుకోనే లేదు అనే పాటను విడుదల చేశారు మేకర్స్. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత తమ్మారెడ్డి మాట్లాడుతూ, అంతా కొత్త వారితో ఓ విభిన్నమైన కాన్సెప్ట్ రూపొందిన ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా, ముఖ్యంగా తొలి సినిమాకే ఇంత బాధ్యత తీసుకున్న హేమంత్ ఇప్పలపల్లిని అభినందించాలి అన్నారు. మరో అతిథి హీరోయిన్ పాయల్ రాజ్పుత్ మాట్లాడుతూ, ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి, ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది, సౌరభ్ త్రిగా ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా అని తెలిపారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం అని హేమంత్ ఇప్పలపల్లి పేర్కొన్నారు. లిస్నర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోవడం మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. బత్తుల పవన్ కళ్యాణ్ హీరోగా వీరు పులవల తెరకెక్కించిన చిత్రం పురుష. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మించారు. కసిరెడ్డి రాజ్ కుమార్, రాయించ కొక్కుర, విషిక, హాసని, సుధీర్ ముఖ్య పాత్రలు పోషించారు. మరి సినిమా ఈ నెల 22న విడుదలవుతున్న సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక బత్తుల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ మూవీకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నన్ను స్థాయిలో నిలబెట్టిన మా నాన్నకు థ్యాంక్స్. మా నాన్న కష్టం చూస్తూ పెరిగా, మరి నా కోసం మా అక్క ఎక్కువగా కష్టపడుతుందంటారు. పురుష మూవీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. కుటుంబ సభ్యులందరూ థియేటర్కి వెళ్లి చూసేలా ఈ సినిమా ఉంటుంది అని తెలిపారు. ఇక వీరు పులవల మాట్లాడుతూ, సప్తగిరి బగజాతి ఆనుమతిల్లా అందరినీ నవ్విస్తారు. రాజ్ కుమార్ కామెడీ టైమింగ్ బాగుంటుంది. పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించాడు. ఎక్కడా కూడా కొత్త హీరోలా అనిపించడు అని చెప్పారు. ఇక బత్తుల కోటేశ్వరరావు మాట్లాడుతూ, నా కొడుక్కి ఈ సినిమాలో కానీ పరిచయం చెయ్యాలని, అతనికున్న సిగ్గు బిడియాన్ని పోగొట్టాలని హీరోగా చేశాను అని తెలిపారు. మరి ప్రస్తుతం మరి కార్యక్రమంలో బత్తుల సరస్వతి, హీరోయిన్ తేజస్వీరావు, రాయించ కుక్కుర, విషిక తదితరులు పాల్గొన్నారు. లిజనెస్ ఇప్పుడు మనం మరొక మూవీ. లిజనెస్ ఇంతవరకు మనం పురుష మూవీ గురించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి, ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందాం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహూజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహూజా ఆదరేజ్ షోరూమ్ పోలీస్ బొమ్మ సెంటర్ పీపీ రోడ్ భీమవరం. సెల్ 9866742558. చౌర్య పాఠం ఫేమ్ ఇంద్రరామ్ కథానాయకుడు. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ తెరకెక్కిస్తున్న చిత్రం డోంట్ స్లీప్ వి డ్రీమ్ ఫిల్మ్స్ బ్యానర్ పై వి చూడమని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దివంగత నటుడు మిరాయి ఫేమ్ సునీల దాపా కీలక పాత్ర పోషించారు. మంగళవారం ఆయన జన్మదినం సందర్భంగా ఆ నటుడిని స్మరించుకుంటూ సునీల్ దాఫా ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఆయన ట్యాంజిన్ అనే శక్తివంతమైన పాత్రలో నటించారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల భావోద్వేగాలకు గురి చేస్తుందని తెలిపారు మేకర్స్. సరికొత్త సినిమాటిక్ అనుభూతినిస్తుందని పేర్కొన్నారు. వెన్నెల కిషోర్, రవీంద్ర, విజయ్, అనిల్ కురువిల్లా, నరేన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గోకుల్ హర్షన్ సంగీతం అందిస్తున్నారు. లిజనర్స్ మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. సమయం 12:00.
1: బాలుడు వచ్చాడు, సేగలు పుట్టిస్తున్నాడు.
0: పని ఉంటే 6 దాటాక, లేదంటే 8 లోపే.
1: మధ్యాహ్నం పూట ఇంటి పట్టునే ఉండండి,
0: రేడియో వింటూ రిలాక్స్ అవ్వండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. బాలిస్నెస్ పెట్టినారు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని. త్రిబులార్, దేవరా సినిమాలతో జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు కథానాయకుడు ఎన్టీఆర్. మరిప్పుడు ఆయన దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఓ గ్లోబల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. దీనికి ఇప్పటికే ప్రచారాలు ఉన్నట్లుగానే డ్రాగన్ అనే పేరుని ఖరారు చేసింది చిత్ర బృందం. నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి టైటిల్ గ్లిమ్స్ ను విడుదల చేశారు. మరిద్దరూ మురి పెన్నడూ చూడని రీతిలో రగ్గట్ లుక్ లో ఎన్టీఆర్ ని చూపించిన తీరు, ఆయన చేసిన విధ్వంసం, తన పాత్రకిచ్చిన ఇలివేషన్స్, రవి బస్రూర్ నేపథ్య సంగీతం అన్ని ఆకర్షణగా నిలిచాయి. మరి సినిమా వచ్చే ఏడాది జూన్ 11 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రుక్మిణి వసంత్ కథానాయిక, అనిల్ కపూర్, బిజు మేనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భువన్ గౌడ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. లిస్నర్స్, మరి జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ మూవీ గురించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నా కదండి.

ఇప్పుడు మరో మూవీ గురించి తెలుసుకుందాం. రాజధాని ఫైల్స్ చిత్రాన్ని నిర్మించిన కంటనేని రవిశంకర్ తన రెండో సినిమాని మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈసారి నిర్మిస్తున్న సినిమా ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందనుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పర్యావరణ సంక్షోభమే ప్రధాన అంశంగా జనార్దన్ మహర్షి రచయితగా తెరకెక్కనుంది. దర్శక నిర్మాత కంటనేని రవిశంకర్ మాట్లాడుతూ, సామాజిక బాధ్యతే మా సంస్థకు ముఖ్యం. సమాజంలోని సమస్యలపై అవగాహన తీసుకురావాలన్న లక్ష్యంతోనే సినిమాల్ని నిర్మిస్తున్నాం. రచయిత జనార్దన్ మహర్షి మార్గదర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంతో ప్రేక్షకులకు ఒక థ్రిల్లింగ్ సినిమాటిక్ అనుభూతిని పంచబోతున్నాం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు. ఇక జనార్దన్ మహర్షి మాట్లాడుతూ, మనుషులు సృష్టించిన పర్యావరణ సంక్షోభానికి ప్రకృతిలోని పంచభూతాలు ఎలా స్పందిస్తాయన్న ఆలోచన నుంచి పుట్టిన కథ ఇది అన్నారు. మరి చిత్రానికి సమర్పణ కే హిమబిందు. లిసనర్స్, మరి ఇంతవరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నా కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సరే, నమస్కారం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
2: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డీబీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణ పరీంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, పాండలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500136630.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
4: మరికొద్ది క్షణాల్లో తీన్మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే జాను. సో జాను వచ్చిందంటే ఎప్పుడు ఖాళీ చేతులతో రాదు, మీకోసం ఏదో ఒకటి తీసుకొచ్చిద్దని మీకు తెలుసు కదా. సో ఈ రోజు నేను తీసుకొచ్చిన సూపర్ హిట్ తెలుగు, తమిళ అండ్ హిందీ సాంగ్స్ వినడానికి మీరు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారని నాకు అర్థం అవుతుంది. సో ఆ ఎక్సైట్మెంట్ ని కొంచెం అలా కంటిన్యూ చేస్తూ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుని వచ్చేద్దాం. అండ్ లైన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు తీన్ మార్. సో లిజనర్స్, ఈ రోజు మన తీన్ మార్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ సూపర్ హిట్ తెలుగు సాంగ్ అయితే రెడీగా ఉంది. అండ్ అది వచ్చేసి చలో మూవీలోంచి.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: సో ఈ రోజు మన ప్రోగ్రామ్ లో ఒక హిందీ సాంగ్ అయితే రాబోతుంది, అండ్ అది వచ్చేసి పతాన్ మూవీలోంచి జుమే జో పతాన్. మరి ఈ పాటనైతే అర్జిత్ సింగ్ గారు పాడేశారండి. సో ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఈ ట్రెండీ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ అండ్ ట్రెండీ సాంగ్ అయితే వినేసాం కదా. ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో ఇంతకంటే సూపర్ అండ్ ఇంతకంటే బ్యూటిఫుల్ ఒక మంచి తమిళ సాంగ్ అయితే రాబోతుంది. విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సో లిజనర్స్, ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో ఒక మంచి తెలుగు సాంగ్ అయితే రాబోతుంది. అండ్ అదొచ్చేసి నితిన్ గారు మరియు రష్మిక మందన్న గారు కలిసి నటించిన భీష్మ మూవీలో నుంచి వాట్ ఏ బ్యూటీ. మరి ఈ పాటనైతే ధనుంజయ్ గారు మరియు అమలా చేబోలు గారు అయితే పాడేశారంట. మరి ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఈ ఎనర్జెటిక్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122. గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి ఎనర్జెటిక్ సాంగ్ అయితే వినేశారు కదా. ఇప్పుడైతే మీకోసం అర్జిత్ సింగ్ గారు మరియు నేహా కక్కర్ గారు పాడిన పతి పత్ని ఔర్ వో అనే మూవీలోంచి తూ హీ యార్ మెరా అనే సాంగ్ అయితే రాబోతుంది. సో యా మీ ఫ్రెండ్స్ అందరినీ నేను మీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను ఈ సాంగ్ తో. మరి సాంగ్ ని వినండి, మీ మెమరీస్ అన్ని అలా ఒక రివైండ్ వేసేసుకోండి.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
1: నల్లజోడు పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
0: యూవీ కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
1: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
3: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండీ, డీవీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్,
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
2: సెల్ 8500136630.
4: సో లిజనర్స్, ఓకే కదా, మెమరీస్ అన్ని గ్యాదర్ చేసేసుకున్నట్టే కదా. సో యా, ఈ మెమరీస్ ని అలా దాచుకుని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, అది వినేయండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అఫుజా ఆధునిక షోరూం దేవరం ప్రముఖ కంపెనీల కూలర్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫ్లేజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహూజా ఆధునిక షోరూం పోలీస్ బొమ్మ సెంటర్ పీపీ రోడ్ భీమవరం సెల్ 9866742558.
1: సో లిజనర్స్ ఇప్పుడైతే మీకోసం ఒక మంచి తెలుగు సాంగ్ రాబోతుంది అండ్ అదొచ్చేసి నాగశౌర్య గారు మరియు మెహరీన్ గారు కలిసి నటించిన అశ్వత్థామ మూవీలో నుంచి నిన్నే నిన్నే అనే సాంగ్ అయితే రాబోతుంది. మరి ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని వినే ముందు దీని సింగర్స్ ఎవరో తెలుసుకోవాలి కదా. అర్మాన్ మాలిక్ గారు మరియు యామిని గంధశాల గారు అయితే కలిసి పాడేశారంట. మరి ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, వినే ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
4: భలే మెలోడియస్ సాంగ్ కదండి ఇది. యా మరి ఇప్పుడైతే మీకోసం ఒక హిందీ సాంగ్ రాబోతుంది. రణబీర్ కపూర్ గారు మరియు ఆలియా భట్ గారు కలిసి నటించిన బ్రహ్మాస్త్ర మూవీలో నుంచి కేసరియా సాంగ్ అన్నమాట. సరే మరైతే ఈ బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, విని ఆనందించేయండి.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఊరెళ్తున్నారా, చుట్టాలింటికి వెళ్తున్నారా, అయితే ఆగండి, మీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా?
1: బయట దొరికి రంగునీళ్ళొద్దు, మన ఇంటి సురక్షిత నీరే ముద్దు.
0: ప్రయాణం హాయిగా సాగాలి, ఆరోగ్యం పదిలంగా ఉండాలి.
1: హ్యాపీ జర్నీ విత్ కూల్ వాటర్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: సొల్యూషనర్స్ ఒక మంచి సూపర్ హిట్ అండ్ ట్రెండింగ్ సాంగ్ అయితే వినేసాం కదా, ఇప్పుడు మీకోసం ఒక ట్రెండింగ్ తమిళ సాంగ్ అయితే రాబోతుంది, విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: సో యా, అండ్ ఇప్పుడైతే మీకోసం ఒక మంచి హిందీ సాంగ్, అండ్ అది వచ్చేసి బద్రీనాథ్ కి దుల్హానియా మూవీలోంచి హమ్ సఫర్. మరి ఈ పాటనైతే అఖిల్ సచ్దేవ్ గారు మరియు మన్షీల్ గుజ్రల్ గారు అయితే కలిసి పాడేశారు. మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552.
1: లిజనర్స్, ఇదండి ఈ రోజు తీన్మార్. సో నేను తీసుకొచ్చిన తెలుగు, తమిళ అండ్ హిందీ సూపర్ హిట్స్ తో మీరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను అంతలానే ఎంజాయ్ చేశాను కాబట్టి. సో ఈ రోజుకైతే సెలవు అండి. తిరిగి ప్రసారమే తీన్మార్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటే ల్యాండ్ స్టేషన్ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9113.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.